ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 అశ్విన మాసం 3వ రోజు క్రీస్తుశకం 2026 సెప్టెంబర్ నెల 25వ తేదీ శుక్రవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం. జ్ఞానమొక్కటే జగతి. రచన డాక్టర్ బండి సత్యనారాయణ. సంగీతం శ్రీ బి రాజారావు.

0: నాతీయ కలాం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. ఖురాన్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత షేక్ అబ్దుల్లా.
1: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన దైవం అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు విశ్వపరిభోషికుడు, మానవ నిర్మాత, ఎహపర్ల స్వామి, యజమానిటువంటి ఆ అల్లాహ్కు మాత్రమే శభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఎన్నో చోటలు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఒకటి, మనం ఎవరికైనా ఒకవేళ మాట ఇస్తే ఆ మాటపై కంపల్సరిగా నిలబడండి అని ఖురాన్లో తెలియజేయడం జరిగింది. మరి రెండోది, నీ యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఒకవేళ కోపము పెరుగుతూ ఉంటే ఆ యొక్క కోపము షైతాన్ యొక్క మార్గం దారి చూపిస్తుందే తప్ప మీకు కోపం నుండి వచ్చేది ఏమీ లేదు, కావున మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోండి అని ఖురాన్ బోధిస్తుంది. మూడోది, అసూయ చెందకండి. ఒకరి మీద, కింద చాయి మనుషుల మీద, అదేవిధంగా అనాథుల మీద పట్ల మీరు అసూయ చెందకండి అనేసి ఖురాన్ బోధించడం జరుగుతుంది. మరి నాలుగోది, అవినీతికి పాల్పడకండి అని కూడా ఖురాన్ చెప్పడం జరుగుతుంది. ఖురాన్ అవినీతి అంటే మనం చేసుకునే ఒక రూపాయి అయినా సరే, కష్టపడి సంపాదించుకునే ఒక రూపాయి కూడా మనకి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ యొక్క రూపాయిలో బర్కత్ని ప్రసాదిస్తాడు అని ఖురాన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా అవినీతికి పాల్పడితే ఆ యొక్క రూపాయి నీ దగ్గర ఎప్పటికీ కూడా నిలబడదు అని ఖురాన్ బోధిస్తూ ఉంది. మరి ఐదో విషయం, ప్రజలతో మృదువుగా మాట్లాడండి. అంటే నెమ్మదిగా, సంతోషముగా ప్రజలతో మాట్లాడండి. మరి అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఈ విధంగా తెలియజేశారు. కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, అస్సలాము కబ్లల్ కలాం. అంటే ఓ విశ్వాసులారా, మీరు మాట్లాడే ముందు సలాము చెయ్యండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. మరి అందుకే ఎవరితోనైనా మనం మాట్లాడే ముందు మృదువుగా సంతోషముగా మాట్లాడాలని ఖురాన్ బోధిస్తూ ఉంది. మరి ఆరు, ఇతరులను ఎగతాళి చెయ్యరాదు. ఎవరిని కూడా కిందపరచు చెయ్యరాదు, ఎగతాళి అన్నది చెయ్యకూడదు. ఏడు, అహంకారం చూపకండి. నా దగ్గర హోదా, నా దగ్గర డబ్బు ఉందని అహంకారం చూపకండి. ఎనిమిది, పిసరానితనం చూపకండి. పిసనారితనం ఏమిటి అంటే, పిసనారితనం ఒక అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయాలి తప్ప ఒక షైతాన్ యొక్క మార్గంలో ఖర్చు చేస్తే ఒక సినిమాకి, ఒక జూదంకి, ఒక వ్యభిచారానికి, అలాంటి హరాం యొక్క పనులకి మనం డబ్బు ఖర్చు పెడితే అది మనము నష్టపోతామే తప్ప దాని నుండి మనకి ఎటువంటి లాభం కూడా కలగదు అని ఖురాన్ బోధిస్తూ ఉంది. మనం ఎప్పుడైతే

0: మంచి మార్గంలో రుజుమార్గంలో మనం ఖర్చు చేస్తామో దానికి రూపాయికి బదులు అల్లా సుబహానహు వతాల 10 రూపాయల్ని ప్రసాదిస్తాడని కూడా చెప్పడం జరుగుతుంది. మరి 9, సారాయి మత్తు పదార్థాలు జోలికి వెళ్ళకండి. మత్తు పదార్థం ఇస్లాంలో హరాం, నిషేధమని చెప్పడం జరిగింది. మరి కావున సోదరులందరికీ కూడా ఏ ఇస్లాం ఖురాన్ యొక్క సూక్తుల ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఇదే తెలియజేయడం ఏమిటంటే, మత్తు సారాయి జోలికి వెళ్ళకండి. అది మనల్ని నాశనం చేయడానికే ఉంటుంది తప్ప మనకి మేలు చేయడానికి ఎల్లప్పుడూ కూడా ఉండదు. 10, పరిశుభ్రతను పాటించండి. మనం ఉండే విధానంగా పరిశుభ్రతను పాటించాలి. మనం ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటామో మనం సగం విశ్వాసంలో కలిగి ఉంటాము. కావున 11, తల్లిదండ్రులు మడలి యొక్క ఉత్తముగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల పాటు అల్లాహ్ సుబ్హానహు వ తాలా అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏమంటే, తండ్రి స్వర్గానికి ఒక ద్వారము, అదేవిధంగా తల్లి పాదాల కింద అల్లా సుబహానహు వతాలా స్వర్గాన్ని ప్రసాదించాడు. కాబట్టి వీళ్ళందరితో అల్లా సుబహానహు వతాలా ఈ భూలోకంలో అదేవిధంగా పరలోకంలో కూడా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అని ఖురాన్లో తెలియజేయడం జరిగింది. కావున ఈ యొక్క ఖురాన్ సూక్తులు అని వింటున్న ఛానల్స్ని ప్రతి ఒక్క సోదరులకి కూడా ఈ యొక్క ఆక్షాలపై విక్రి చేసి అదేవిధంగా అల్లా సుబహానహు వతాలా మనందరికీ కూడా మంచి రుజుమార్గం వైపు నడిపించాలని నేను కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.
1: షేక్ అబ్దుల్లా గారి వ్యాఖ్యానంలో ఖురాన్ సూక్తులు మీరింతవరకు విన్నారు. ఈనాటి చింతన కార్యక్రమంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుతం అనకాపల్లి మరియు విశాఖపట్నం రైతు సోదరులకు కేవీకే కొండెంపూడి శాస్త్రవేత్తల సూచనలను శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు మీకు అందిస్తారు.
1: ప్రస్తుతం చాలా చోట్ల మన ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. అసలు మొన్నటిదాకా సరైనటువంటి వర్షాలే లేవు. వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. మరి సరైన సమయానికి పడాల్సినటువంటి పంటలు మరి సరిగ్గా పడలే. కొన్ని చోట్ల కొన్ని పంటలను సాగు మొదలుపెట్టారు, కొన్ని చోట్ల సాగు మొదలుపెట్టలేదు. ఈ స్థితిగతుల్లో రైతు సోదరులు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏం చేయొచ్చు అనేది శాస్త్రవేత్తలు కూడా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో రైతు సోదరులు ఇప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం పరిశీలించుకోవాలి అనేది కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వాళ్ళు గమనించిన దాని ప్రకారం అనకాపల్లి జిల్లాలో వరి పంట కనుక చూసినట్లయితే 36% మాత్రమే నాట్లు వేయడం జరిగింది. ఇక విశాఖపట్నం జిల్లాలో 42% మాత్రమే నాట్లు వేయడం జరిగింది. ఇంకా చాలా చోట్ల వరి నాట్లు వేయటానికి రైతు సోదరులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఏం చేయొచ్చు అనేది పరిశీలిస్తే, గతంలో ఎల్నినో ప్రభావం వల్ల వానలు లేక నీరు లేక చాలా చోట్ల నారు పోసుకుని కూడా నాట్లేనటువంటి పరిస్థితుల్లో ఆ నారంతా కూడా ఎక్కువ కాలం అయిపోయి ముదిరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే 50 నుంచి 60 రోజుల వయసు ఉన్నటువంటి ముదురు నారు కూడా నాటుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మనకి ఈ 2-3 రోజుల్లో విశాఖపట్నంలో సుమారుగా 306 మిల్లీమీటర్ల వాన, అలాగే అనకాపల్లి జిల్లాలో 150 దాకా మిల్లీమీటర్ల వాన నమోదవటం జరిగింది. ఈ వర్షాలను ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు మళ్ళీ ఈ వరి సాగు చేద్దాం, ఉన్నటువంటి నారును ఉపయోగించుకొని నాట్లు వేసుకుందాం అని సిద్ధమవుతున్నట్లుగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆ ముదురు నారు కనుక నాటుకుంటున్నట్లయితే కనుక ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వారు కొన్ని సూచనలు చేస్తున్నారు. సాధారణ

0: ంగా మనం వరిలో చిన్న వయసు కలిగినటువంటి నారుని తక్కువ సంఖ్యలో ఒక కుదురుకి ఒకటి లేదా రెండు మొక్కలు పెట్టి నాట్లేసుకుంటాం. కానీ 50 నుంచి 60 రోజుల వయసు కలిగినటువంటి ముదురు నారుని కనుక నాటుతున్నట్లయితే కనుక ఒక్కొక్క చోట మనము ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి. కుదురుకి 4 నుంచి 5 మొక్కలు కూడా నాటుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మామూలుగా 2-3 మొక్కలు నాటితే అదే స్థితిలో మనకు వచ్చేటువంటి పిలకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది లేత నారు నాటుకున్నట్లయితే. ముదురు నారు నాటుతోటి మనము నాటుకున్నట్లయితే పిలకలు తక్కువ వస్తాయి కాబట్టి మొత్తం మీద ఎకరాకు వచ్చేటువంటి ఈ కంకులు సంఖ్య తగ్గకుండా ఉండాలి కాబట్టి కుదురుకు ఒకటే చోట ఎక్కువ మొక్కలు నాటుకుంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోకుండా పాత పద్ధతిలో కనుక మనము నాట్లు వేసుకున్నట్లయితే కనుక మనకు తర్వాత వచ్చేటువంటి కంకులు, ఎందుకంటే పిలకలు తక్కువ ఉంటాయి కాబట్టి కంకుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. మామూలుగా నాట్లు వేసుకునేటువంటి పద్ధతిలో కన్నా దగ్గర దగ్గరగా నాట్లు వేసుకోవాలా, ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలా? ఇప్పుడు దగ్గర దగ్గరగా నాట్లు వేసుకున్నప్పుడు మనకు మొక్కల సంఖ్య పెరుగుతుంది, దిగుబడి కూడా తగ్గకుండా పిలకలు తక్కువ వచ్చినా కూడా సరిపోయేలాగా ఉంటుంది. మామూలు పద్ధతిలో నాట్లు వేసినప్పుడు వేసేటువంటి ఎరువుల యాజమాన్యముతో పోల్చితే ముదురు నారు నాట్లు వేసేప్పుడు మటుకు ఖచ్చితంగా ఎరువుల యాజమాన్యం జాగ్రత్తగా శాస్త్రవేత్తల సిఫార్సు మేర చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు సిఫార్సు చేస్తూ ఉన్నారు. పంటకు అవసరమైనటువంటి పోషకాలన్నీ కూడా సకాలంలో అందిస్తేనే మనకు దిగుబడులు సరిగ్గా వస్తాయి ముదురు నారు నాట్లు వేసుకున్నప్పుడు. అలాగే మామూలు సిఫార్సులతో పోలిస్తే ఈ ముదురు నారు నాటుకున్నప్పుడు ఒక పావలా భాగం ఎక్కువ ఎరువులు కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది వాళ్ళు మనకు తెలియజేసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇది వరి సంబంధించి. ఇక కూరగాయలు పంటలు ఇతర పంటలు కనుక గమనిస్తే ఈ వానల వల్ల చాలా చోట్ల ఇప్పటికే మరి నాట్లు వేసినవి కానీ లేకపోతే ఇత్తనం వేసినటువంటి పంటల్లో కానీ మనకి ఎక్కువ నీరు నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నీరు నిల్వ కనుక ఎక్కువ కాలం కనుక ఉన్నట్లయితే ఆ నీటి వలన మొక్కల వేళ్ల భాగంలో గాలి సరిగ్గా తగలక రకరకాల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ వాతావరణ పరిస్థితుల్లో కొన్ని రకాలైనటువంటి బూజులు కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా మనం అవగాహన పెట్టుకోవాలి. సరే, నీళ్లు నిలబడ్డాయి, వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఆ నీళ్లు బయటకు పోయేలాగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. గతంలో ఉన్నా లేకపోయినా మనం ఇప్పుడన్నా సరే మురుగు కాలువలు ఏర్పాటు చేసుకొని ఆ అదనంగా ఉన్నటువంటి నీరంతా కూడా బయటికి పోయేటట్టు చేసుకోవాలా? అలాగే వేర్లకు గాలి సోకేటట్లుగా మనం జాగ్రత్త తీసుకోవాలా? ఇక వేర్లకు గాలి సరిగ్గా సోకపోవటం వల్ల కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తడి ఎక్కువ ఉండటం వల్ల కానీ వేరుకుళ్ళు అలాగే ఇతర రకాలైనటువంటి బూజు తెగుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఏం చేయాలంటే ఈ భారీ వానలు తగ్గిన తర్వాత తేమ పరిస్థితిని గమనించుకుంటూ మనం మొక్క దగ్గరలో ఈ కాపరాక్సిక్లోరైడ్ అనేటువంటి రసాయనం కానీ లేదా మెటలాక్జిల్ అనేటువంటి రసాయనాన్ని కానీ ఆ నేలలో ఆ మొక్కల చుట్టూరు కూడా పోసుకుంటూ పోతే భూమి లోపల ఈ వేరుకుళ్ళు లాంటి సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంది. కాపరాక్సిక్లోరైడ్ అయితే శాస్త్రవేత్తలు సిఫార్సు చేసేటువంటి మోతాదు 1 లీటర్కి 3 గ్రాములు చెప్పిన మందు కలుపుకొని మందు ద్రావణాన్ని మొక్కల చుట్టూరు కూడా ఆ నేలలో పక్కన పోసుకుంటూ పోవాలి. అదే మెటలాక్జిల్ కనుక వాడినట్లయితే 1 లీటర్ నీటికి 2.5 గ్రాములు చొప్పున మనము ఆ మట్టిలో మొక్క చుట్టూరు పోసుకుంటూ పోవాలి. అలాగే వానలు తగ్గిన తర్వాత మనకి కూరగాయ మొక్కలు ముఖ్యంగా ఆకుమచ్చలు కానీ కాండం కుళ్ళు కానీ వేరుకుళ్ళు కానీ ఇలాంటి శిలీంద్ర జాతి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. వీటిని నియంత్రించుకోవడానికి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసేటువంటి మందులు ఏంటంటే మ్యాంగో జబ్బు అలాగే కార్బన్ డైజింగ్ కలిపినటువంటి మందులు వస్తాయి. ఈ మందుల్లో మనం 1-2 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే వీటిని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది అని మనకి కొండంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతు సోదరులకి ఈ సూచనలు తెలియజేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు ఇవి గమనించుకొని పంటల్ని కాపాడుకుంటారని, అలాగే వరిలో ముఖ్యంగా ముదురు నారు నాటేటప్పుడు మరి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.
1: ఇంతవరకు మీరు ప్రస్తుతం అనకాపల్లి మరియు విశాఖపట్నం రైతు సోదరులకు కొండంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సూచనలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా ప్రాంత వ్యవసాయదారులకు వాతావరణ సూచన. ప్రాంతంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. భారీ వర్షం కూడా కొన్ని ప్రదేశాల్లో కురవచ్చని తెలియజేస్తున్నారు. రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండదు.

ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టేవారికి వాతావరణ సమాచారం. దక్షిణ ఒడిశా మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదిలింది. ఇది నిన్న రాత్రి 11:30 దక్షిణ ఒడిశా మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఒడిశా భవానీపట్నంకు పశ్చిమ నైరుతి దిశలో సుమారు 60 కిలోమీటర్లు, తిత్లాగఢ్ ఒడిశాకు నైరుతి దిశలో 90 కిలోమీటర్లు, కాంకేర్ ఛత్తీస్గఢ్కు తూర్పు ఆగ్నేయ దిశలో 140 కిలోమీటర్లు మరియు రాయ్పూర్ ఛత్తీస్గఢ్కు దక్షిణ ఆగ్నేయ దిశలో 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ రాబోయే 12 గంటల్లో క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత కూడా ఉత్తర వాయువ్య దిశలోనే కదులుతూ తదుపరి 12 గంటల్లో మరింతగా బలహీనపడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మత్స్యకారులకు ఈ రోజు నుండి రాగల 3 రోజుల వరకు వాతావరణ హెచ్చరిక. ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీర ప్రాంతంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఈ గాలుల ఉధృతి గంటకు 70 కిలోమీటర్ల వేగానికి పెరగవచ్చని, అందువలన ఈరోజు ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. ఇక రేపటి నుండి ఈ నెల 28వ తేదీ వరకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాయలసీమ సమీకృత ఉద్యాన కేంద్రంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలిపి రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమలో ప్రస్తుతం సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉద్యాన రంగం ద్వారా తదుపరి స్థాయి ఆర్థిక అభివృద్ది సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి తెలంగాణను పేదరికరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట దీర్ఘకాలిక ఆర్థిక సామాజిక అభివృద్ది లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక ప్రణాళిక శాఖల కార్యదర్శులతో హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట అభివృద్ది ప్రణాళిక అమలు వ్యవస్థలను బలోపేతం చేయడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, అభివృద్ది కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించడంపై సమావేశంలో చర్చించారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను సమన్వయంతో అందించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. షెడ్యూల్ కులాలు తెగలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జిల్లాలో

0: ఎస్సీ ఎస్టీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, అందుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: అక్కడైతే ఎస్సీ ఎస్టీ అటాస్టిక్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఆ పోలీస్ స్టేషన్స్ మనం మ్యాపింగ్ చేసుకుని అందులో కూడా ఏ గ్రామాల్లో అయితే ఎక్కువ వస్తున్నాయో వాటిని మనం నోటీస్ చేసుకుని కేసెస్ బర్డెన్ బట్టి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సహా సందర్భాన్ని బట్టి అక్కడికి

0: చేపట్టినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో నిర్వహించే సదస్సుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలను ప్రోత్సహించేలా 7వ తరగతి నుంచే పారిశ్రామికతకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గాంధీనగర్లో నిన్న సమావేశమయ్యారు. తీరప్రాంత రాష్ట్రాల అభివృద్ది, పారిశ్రామిక నియంత్రణల సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధాన అంశాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ కలిసి పనిచేయాల్సిన అవసరముందని లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ తీరంలో గుజరాత్, తూర్పు తీర ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమన్వయంతో ముందుకు సాగితే సముద్ర రవాణా, పోర్టుల ఆధారిత పరిశ్రమలు మరింత అభివృద్ది చెందుతాయని అన్నారు. గుజరాత్లో సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూముల ఈవేలం 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. విజయవాడలో ఈవేలం ప్రక్రియపై పెట్టుబడిదారులకు నిన్న అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ సాహు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేట్ భాగస్వాములకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 459 ప్లాట్లను ఈవేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలియజేస్తూ,
2: National Land Monetization is a company created in 2022 by the Government of India. An investor meet in Vijayawada for our properties of Rashtriya Ispat Nigam Limited, to which we are the transaction advisor from Government of India. So for this property, there are 459 plots in Visakhapatnam, and these plots are being auctioned on 12th of October and 16th of October. Many people have showed a lot of interest in this property because individual dream home, it is an investment opportunity available at competitive price.
0: హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. నిమజ్జన వేడుకలకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలిరానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. నిమజ్జనం జరిగే ప్రధాన మార్గాల్లో 24 గంటల పాటు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. హుస్సేన్ సాగర్తో పాటు ఇతర చెరువుల వద్ద నిమజ్జనానికి విగ్రహాలు తరలిరానున్నాయని, దీంతో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ్ మాసోత్సవాలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాకర్ తెలియజేస్తూ,
3: ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో, అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒకటి లేదు రెండు చోట్ల మనకు తేలికపాటిన ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడంతో పాటుగా భారీ వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక గాలులు చూసినట్లయితే కోస్తాంధ్రప్రదేశ్లో 50-60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంతం బట్టి కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపకు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.
0: మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం

ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका ऋचा झा. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्र मोदी उक्तवान् यत् सेवा भावना राष्ट्रस्य प्रगतेः बृहत्तमा प्रेरणा शक्तिः अस्ति. तेन प्रतिपादितं यत् प्रशासनस्य नवोन्मेषपूर्णाः योजनाः 25 कोटि नागरिकान् दारिद्र्यात् बहिः आनेतुं सहायकाः भवन्ति. वडनगरतः वाराणसी पर्यन्तं सेवायात्रायां गच्छद्भिः सेवायात्रिभिः सह कृते आभासीय संवादे प्रधानमन्त्री उक्तवान् यत् पीएम किसान योजना भवतु उत वा पीएम सूर्यघर योजना, एतादृश्यः अनेकाः योजनाः जनेभ्यः प्रत्यक्षं लाभं प्रदास्यन्ति तथा लाभं अन्तिमजनपर्यन्तं प्रापयन्ति. प्रधानमन्त्री मोदी उक्तवान् यत् 47-2000 वर्षपर्यन्तं विकसितभारतस्य निर्माणे यूनां महत्वपूर्णां भूमिकां पूर्णशक्त्या अग्रे नेतव्यम्. सः उक्तवान् यत् वयं राष्ट्रनिर्माणाय समर्पिताः जनाः स्मः तथा विकसितभारतस्य निर्माणस्य संकल्पेन अग्रे प्रस्थितवन्तः. केन्द्रीय स्वास्थ्य परिवार कल्याण मन्त्री जेपी नड्डा अद्य नवदिल्ल्याम् आयोजिते ऐषमः आरोग्य मन्थने आयुष्मान भारत प्रधानमन्त्री जनारोग्य योजनायाः 8 वर्षपूर्तिं तथा आयुष्मान भारत डिजिटल मिशन इत्येतस्य अभियानस्य 5 वर्षपूर्तिम् उपलक्ष्य कार्यक्रमे सहभागं करिष्यति. कार्यक्रमे स्वास्थ्य सुरक्षायाः अंकीय स्वास्थ्यस्य च प्रमुखेषु पक्षेषु विविधाः विषयाधारिताः विचार विमर्शाः भविष्यन्ति. स्वास्थ्य परिवार कल्याण मन्त्रालयेन उक्तं यत् आरोग्य मन्थनम् इत्यस्मिन् भारतस्य अंकीय स्वास्थ्य व्यवस्थां स्वास्थ्य सुरक्षा तन्त्रञ्च अधिकं सुदृढीकर्तुम् उद्दिष्टानां विविध नूतनानां उपक्रमाणाम् आरम्भः अपि भविष्यति. शिक्षामन्त्री प्रह्लाद जोशी अद्य बेंगलुरुनगरे सेवा फर्स्ट इनोवेशन चैलेंज इति सेवा प्रथम नवोन्मेष आह्वानम् उद्घाटयिष्यति. शिक्षामन्त्रालयेन उक्तं यत् अयम् उपक्रमः युवजनान् स्वसमुदायेषु विद्यमानानां समस्यानां समाधानोपायान् अन्वेष्टुं तान् परीक्षितुं परिष्कर्तुं च तथा व्यापकस्तरे कार्यान्वयनाय प्रोत्साहयिष्यति. उत्तरप्रदेश अन्ताराष्ट्रिय व्यापार प्रदर्शन्याः 4थं संस्करणम् अद्य उत्तरप्रदेशस्य ग्रेटर नोएडा नगरे स्थिते इंडिया एक्सपो सेंटर एंड मार्ट इत्यत्र आरप्स्यते. केंद्रीय गृहमंत्री अमित शाह तथा उत्तर प्रदेशस्य मुख्यमंत्री योगी आदित्यनाथ 5-दिवसीयस्य अस्य आयोजनस्य उद्घाटनं करिष्यतः. विदेश मंत्री डॉक्टर एस जयशंकरः न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र महासभायाः अधिवेशनानन्तरं एंटिग्वा बारबुडा इत्यस्य प्रधानमन्त्रीं गैस्टन ब्राउन इत्येतं मिलितवान्. सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे डॉक्टर जयशंकरः उक्तवान् यद् विकास सहकारः क्षमता निर्माणं तथा जलवायु परिवर्तन सम्बद्धं सहयोगं च अग्रे वर्धते. सः राष्ट्रमण्डलस्य शासनाध्यक्षाणां सम्मेलनस्य सफलतां प्रति भारतस्य दृढां प्रतिबद्धतामपि प्रकटितवान्. उत्तरतटीय आन्ध्रप्रदेशस्य एतस्य समीपे दक्षिण ओडिसायाः च उपरि स्थितस्य गभीर न्यूनदाबक्षेत्रस्य प्रभावेण ओडिसायाः विभिन्नेषु भागेषु प्रबलातिप्रबलवृष्टिः अनुवर्तते. अनेन संवेदनशीलेषु क्षेत्रेषु जलाप्लावः मार्गेषु यातायातस्य व्यवधानं तथा आप्लावनसदृशी स्थितिश्च उत्पन्नास्ति इति वार्ताः.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన సుప్రసిద్ధ గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి ఈరోజు. అలాగే గాంధేయవాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారి వర్ధంతి సందర్భంగా వారి ఇరువురు జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం, ర్యాబిస్ వ్యాధి అవగాహన డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. గాంధీ మార్గం, పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, స్వచ్ఛతా హీ సేవ, ఈ అంశం గురించి కొన్ని వివరాలు ఉంటాయి ఉదయ సమీరాల్లో. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 తిరిగి మధ్యాహ్నం 2:30 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎం నీలాద్రిరావు వయోలిన్ వాదనం ప్రసారమవుతుంది. మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు, శ్రీ కె జ్ఞానానందం కంజీరా. 8:59 పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు, సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దుపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 10:15 పాటల పల్లకి కొనసాగుతుంది. ఈ ప్రసారంలో 11:00 to 12:00 మధురిమ శీర్షికన వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. అంశం సిగ్గుల మొగ్గలు. 12:10 మధుమంచరి చిత్రగీతాలు. హిందీ చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 12:40 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 ప్రపంచాన్ని అలా చుట్టి వద్దాం, ఈ అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ వింటారు. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం నీలాద్రిరావు వయోలిన్ వాదనం ప్రసారమవుతుంది. మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు, శ్రీ కె జ్ఞానానందం కంజీరా. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు, మధురమైన చిత్రగీతాలు కొన్ని వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. 6:10 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో శ్రీ రాపాక కృష్ణ డోలు లై విన్యాసం ప్రసారమవుతుంది ఆదితాళంలో. అనంతరం స్వచ్ఛతా హి సేవ, వికాసం మున్నగు అంశాలు ఉంటాయి సాయం సమీరం కార్యక్రమంలో. 7:00 ప్రసార విశేషాలు. పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సాగులో డ్రోన్స్ వాడుక, క్షేత్రస్థాయిలో సమస్యలు, ఈ అంశంపై హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త శ్రీ ఎం శ్రీకాంత్ గౌడ గారి ప్రసంగం, జానపద గీతం, ఇంకా వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో. 8:15 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక సినిమా పాటలు వింటారు. తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. స్పాట్లైట్ 9:15 ఢిల్లీ కేంద్రం నుండి. 2026 గాను జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల రోజువారీ తాజా వివరాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 రేపటి ప్రసార ముఖ్యాంశాలు, వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్స్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమాకుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఇక వివరాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. యాత్రలో భాగంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను, అనుభూతులను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం సేవాయాత్రికులకు కలుగుతుంది. దేశ సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 17 మొదలైన సేవాయాత్ర 7 అక్టోబర్ ముగుస్తుంది. యాత్ర వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ప్రభావం, ప్రజల స్పందనను జట్లు తెలుసుకోగలుగుతున్నాయి. ఇక వారణాసి వడనగర్ల మధ్య మోటార్ సైకిళ్ల యాత్ర చేపడుతున్న యువ బృందాలు వివిధ రాష్ట్రాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నిన్న సేవా బృందాలతో ముచ్చటించిన సందర్భంగా ప్రధానమంత్రి సేవాయాత్రికులు దేశ నిర్మాణంలోని కీలక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారని ప్రశంసలు తెలియజేశారు. విపరీత వాతావరణం, మారుతున్న స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ సేవాయాత్రికులు మొక్కవూరి నిశ్చయంతో తమ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమం ద్వారా యువత దేశ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చేపట్టిన సేవాయాత్ర కీలకంగా మారుతుందని అన్నారు.
1: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है. और इसमें సేవా సంకల్ప యాత్ర నిశ్చిత రూపసే ఆప్కే జీవన్ మే అహం భూమికా నిభానే వాలి.
0: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, బీసీడీను తగ్గించింది. ఈ చర్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా వంట నూనెల ధరలలో వచ్చిన తీవ్ర పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వంట నూనెల సంఘాలకు, పరిశ్రమ వర్గాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దిగుమతి ఖర్చుల తగ్గింపునకు అనుగుణంగా పంపిణీదారులకు నిర్ణయించే ధరను, గరిష్ట చిల్లర ధరను తక్షణమే సవరించాలని పరిశ్రమ భాగస్వాములను కోరినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా, పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలను

కు సంబంధించిన చర్చల్లో $30 trillion ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్న బలమైన స్థానం నుంచి భారత్ పాల్గొంటోందని అన్నారు. $4 trillion ఆర్థిక వ్యవస్థగా, 20 trillion కొనుగోలు శక్తి గల దేశంగా ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ 3వ స్థానంలో నిలుస్తోందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో భారత్ సెమీకండక్టర్ రంగం 150 బిలియన్ల అభివృద్ధి సాధించగలదని భావిస్తున్నామని, 120 యూనికార్న్ సంస్థలతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణాన్ని కలిగిన దేశంగా భారత్ నిలుస్తోందని పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 8 ఏళ్ల ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, 5 ఏళ్ల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాలు విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరుగుతాయి. భారత ఆరోగ్య రంగ బలోపేతానికి సంబంధించి నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ, మొబైల్ యాప్ వంటి పలు ఇతర పథకాలను కూడా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సమాజంలోని సమస్యలను యువత గుర్తించి పరీక్షించి మెరుగైన పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు ప్రోత్సహిస్తుందని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల యువత పాల్గొంటారు. స్వచ్ఛమైన సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత్ భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై ఛాలెంజ్ దృష్టి సారిస్తుంది. పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఛాలెంజ్ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తమ ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. న్యూయార్క్లో ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ప్రసంగాన్ని ప్రారంభిస్తారనగా, గాజాలో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసన తెలియజేస్తూ అనేక మంది ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు వాకౌట్ చేశారు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో 2023లో హమాస్ చేసిన దాడి వల్ల 1200 మంది పౌరులు చనిపోగా, ఆ సంస్థ 251 మందిని తన అధీనంలోకి తీసుకుంది. ప్రతిగా ఇజ్రాయెల్ తీసుకున్న సైనిక చర్య వల్ల దాదాపు 74,000 మంది చనిపోయారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. పాఠశాలలో బుర్ఖాలను నిషేధిస్తూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒక్కో క్లాస్లో ఇటాలియన్ భాషను పూర్తిగా మాట్లాడలేని వారి సంఖ్యను 30% మించరాదని ప్రకటించింది. ఈ చర్యలు పిల్లలను విడదీసేవి కావని, నిజానికి వారి మధ్య ఐక్యతను పెంచేవని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలానీ అన్నారు. అయితే బుర్ఖాలు, నకాబ్లను నిషేధించగా ముఖం కనపడేలా ధరించే హిజాబ్ను మాత్రం మినహాయించారు. వాతావరణం. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న 2 రోజుల పాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలిపింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ FSSAI అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పేరును వాడరాదని ప్రకటన తెలిపింది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో మన క్రీడాకారులు రజతాన్ని గెలుచుకోదా. 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. మిక్స్డ్ రిలే విభాగంలో పూవమ్మరాజు, విశాల్ తెన్నరసు,
విత్యా రామరాజ్, మను టిఎస్లతో కూడిన జట్టు 3:14.46 లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని గెలుచుకుంది. ఇక 10,000 మీటర్ల లక్ష్యాన్ని 32.5 నిమిషాల్లో పూర్తి చేసిన సీమాకుమారి కాంస్య పతకాన్ని గెలుచుకుని ఈ

0: విభాగంలో తొలిసారిగా దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించారు. షూటింగ్ పోటీలు మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్జిత్ నరుక, పరినాజ్ తడివాళ్ల జోడి కాంస్యాన్ని సొంతం చేసుకుని ఈ విభాగంలో దేశం పేరిట తొలి పతకాన్ని అందించింది. ఈరోజు జరగబోయే పోటీల్లో పురుషుల 100 మీటర్ల సెమీఫైనల్స్లో అనిమేష్ కుజూర్, గురిందేర్ వీర్ సింగ్ పోటీ పడతారు. భారత పురుషుల మహిళల కబడ్డీ జట్టు కూడా సెమీఫైనల్స్కు చేరాయి. ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపడుతున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, $4 trillion ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట, అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం, ఇంకా గాంధీ మార్గం, పుష్పాంజలి సినీ భక్తిగీతాలు, సమాచార వాణి మునగాంశాలు ఉంటాయి.

ఈరోజు ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన మనం ఇద్దరు ప్రముఖ వ్యక్తుల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా గాంధేయవాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర సమర యోధినిగా, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడిగా విశేషమైన కీర్తి పొంది సాహిత్యం ద్వారా హరిజనోద్దండకు కృషి చేసిన ప్రముఖ న్యాయవాది ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ఆయన వర్ధంతి నేడు. ఆయన నవల మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ సామాజిక దృక్పథంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా వేములూరుపాడు గ్రామంలో 1877 డిసెంబర్ 4వ తేదీన శేషమ్మ శ్రీరాములు దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే పూర్తి చేశారు. 1906 రాజమండ్రి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో శిక్షణ పొందారు. 1916 బర్లాండ్, డబ్లిన్లలో బారిస్టర్ విద్యను అభ్యసించారు. లక్ష్మీనారాయణ గారు 1900 గుంటూరులోని ఉపాధ్యాయ వృత్తిని చాలా కాలం పాటు నిర్వహించారు. ఆ తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టడం జరిగింది. మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1923 కాంగ్రెస్ స్వరాజ్య పార్టీలో చేరారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులుగా ఆయన కొంతకాలం పనిచేయడం జరిగింది. గుంటూరులోని యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్ను ఆయన స్థాపించారు. అక్కడే వితంతు శరణాలయాన్ని కూడా స్థాపించి ఎన్నో సేవలను అందించారు. రష్యాలో జరిగిన బోల్షివిక్ విప్లవం వల్ల స్ఫూర్తి పొందిన మొదటి తెలుగు కవి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు. కూలీల పక్షం వహించి కవులు రచనలు చేయడానికి ప్రేరణనిచ్చింది రష్యా విప్లవమే. కూలీల ఆర్థికాభివృద్ధిని కాంక్షించి వారి పక్షం వహించి వారి దుస్థితిని తెలియచేసిన మొదటి వైతాళికులు ఉన్నవగారు. సామాన్య ప్రజల అభ్యుదయాన్ని కోరే కవిత్వం ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో ఉండాలనేది ఆయన అభిలాష. సాంఘిక ఆర్థిక అసమానతలను తొలగించి సమతాధర్మాన్ని స్థాపించడమే ఆయన ఆశయం. కుల వ్యవస్థను నిరసించి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. అగ్రవర్ణాలు, హరిజనులు అందరూ కలిసిమెలిసి ఉండాలని భావించారు. అందుకు నిరూపణగా మాలపల్లి అనే విప్లవాత్మకమైన నవల రచన చేశారు లక్ష్మీనారాయణ గారు. ఈ నవలకు రచయిత సంఘ విజయం అనే పేరు కూడా పెట్టారు. మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర విశ్వవిద్యాలయంచే

బాలపల్లిని ప్రచురింపచేసి ఆ నవలను పాఠ్య గ్రంథంగా కూడా ఎంపిక చేసింది. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ఈ నవలలో చరమగీతం, సమతాధర్మం అనే రెండు కవితల్ని సామాన్య ప్రజల వాడుక భాషలో జానపద గేయ రీతుల్లో రచించారు. ఈ నవలకు పీఠిక రాసిన కాశీనాథుని నాగేశ్వరరావు గారు తెనుగుదేశము, తెనుగు హృదయము, తెనుగు సంకల్పము మాలపల్లి నవలకు అనిర్వచనీయ ప్రతిభను సమకూర్చాయి అని కొనియాడారు. గాంధేయవాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర సమర యోధినిగా, తెలుగు నవల సాహిత్య వైతాళికుడిగా విశేషమైన కీర్తిని గడించిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారు 1958 సెప్టెంబర్ 25 తుదిశ్వాస విడిచారు. ఇవి ఉన్నవ లక్ష్మీనారాయణ గారి జీవిత విశేషాలు.

ఇక ఈరోజు మనం తెలుసుకోబోయే మరొక ప్రముఖ వ్యక్తి ఎవరు అంటే, కొన్ని పాటలు వింటే మన మనసంతా ఆనందంతో నిండిపోతుంది కదూ, మరికొన్ని పాటలు మనల్ని గతంలోకి తీసుకువెళ్తాయి, ఇంకొన్ని పాటలు మన జీవితంలో జరిగిన అనేక సంఘటనలను గుర్తు చేస్తూ ఉంటాయి. నిజానికి మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పాటను మన జీవితానికి అన్వయించుకుంటూనే ఉంటాం. ఆ పాటలో మన భావాలను, మన జ్ఞాపకాలను, మన అనుభూతులను చూసుకుంటూ ఉంటాం. అలాంటి ప్రతి భావాన్ని తన మధురమైన స్వరంతో మనకు చేరువ చేసిన గాయకులు శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన వర్ధంతి నేడు. ప్రేమైన, విరహమైన, ఆనందమైన, విషాదమైన ఏ భావాన్నైనా తన స్వరంలో పలికించి ఆ పాట మన కోసమే పాడినట్టుగా అనిపించేలా చేసిన అరుదైన గాయకులు బాలుగారు. ఆయన పాడితే దివిలో పారిజాతాలు విరిసాయి, ఆయన గళం నుండి వెలువడి సప్తస్వరాలు పులకించిపోయాయి. విరహగానమో, విప్లవ గీతమో, భక్తిసారమో ఏదైనా సరే ఆయన పెదవుల నుంచి జాలువారాక సూటిగా మన మనస్సుల్లోకి దూసుకెళ్లాల్సిందే. అందుకే ఆయన గాన గంధర్వులయ్యారు. సంగీతానికే బండి తెచ్చిన బాలసుబ్రహ్మణ్యం గారు చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్నారు. తొలిసారిగా 1966లో విడుదలైన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో పాడే అవకాశం వచ్చింది ఆయనకు. ఎంతమంది కథానాయకులకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్ప గాయకులు బాలుగారు. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకనొక ఆణిముత్యం ఆయన. తెలుగు సినిమా పాటకు ఘంటసాల తర్వాత లభించిన సిసలైన వారసులు కూడా బాలుగారే. సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూ సన్నివేశ బలానికి తగినట్టుగా నటనను గాత్రంలో ప్రస్ఫుటంగా ప్రకటించగల గాయకులు ఎస్పి. ముఖ్యంగా బాలుగారి సినీ జీవితం శంకరాభరణంతో పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు మాస్ చిత్రాలకే పరిమితమైన బాలు ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని నిరూపించుకున్నారు. ఈ చిత్రానికి బాలుగారికి తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందింది. పదాల మాధుర్యాన్ని గమనించి బాలు చేసే ఉచ్చారణ పాటను పండిత పామరులకు చేరువ చేసింది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాడిన పాటలకు ప్రాణం పోశారు. తెలుగులోనే కాదు, ఉత్తరాదిని కూడా పాడి తన సత్తా చాటారు బాలు. హిందీలో తొలిసారి పాడిన ఏక్ తుజే కేలియే చిత్రంలో అద్భుతంగా పాడి అక్కడి వారి చేత శభాష్ అనిపించుకున్నారు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి 4 భాషల్లో కలిపి 6 జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలిచారు బాలసుబ్రహ్మణ్యం. గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, నటుడిగా, టీవీ వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఇలా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు బాలు. అందుకున్న అవార్డులు కోకొల్లలు. మొత్తం మీద సుమారు 16 భాషల్లో 40,000 పైగా పాటలు పాడి ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన మేల్ సింగర్గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలు స్థానం సంపాదించారు. కేవలం గాయకుడిగానే కాదు, 4 దశాబ్దాల్లో ఆయన అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలకు లెక్కేలేదు. భారత ప్రభుత్వం

ప్రతిష్టాత్మక పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలను అందించి ఆయనను గౌరవించింది. కరోనాతో పోరాడుతూ 74 వయసులో బాలు 2021 సెప్టెంబర్ 25 ఈ లోకాన్నే కాదు మనందరినీ విడిచి దూరంగా వెళ్లారు. గాయకుడిగా ఆయన స్వరరాగ ప్రవాహం ఇప్పటికీ ఎప్పటికీ తరగనినిది. ఆయన మన అందరి మనస్సులో ఎప్పుడూ చిరస్మరణీయంగా నిలిచే ఉంటారు. ఇవి బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత విశేషాలు, కొన్ని నేటి మాట విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బాలు గారి స్వరంలో అన్వేషణ చిత్రం నుంచి ఒక పాటను విందాం.

0: ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం, ర్యాబిస్ వ్యాధి అవగాహన ఈ అంశంపై డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె. ఇందిర.
1: కుక్కకాటుకి చెప్పు దెబ్బ అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? మరి కుక్క కాటుతోటి ఎన్నో రోగాలు వస్తున్నాయి అన్నది విన్నాం. అందులో ఒక రోగం ర్యాబిస్. ఈ ర్యాబిస్ అంటే ఏమిటి? దీనికి ప్రత్యేకత ఏముంది? అసలు ర్యాబిస్ వ్యాక్సిన్ అవసరమా? ఈ విషయాలు చర్చించడానికి ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో ఆంధ్ర వైద్య కళాశాల మాజీ జనరల్ మెడిసిన్స్ విభాగాధ్యక్షులు డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారు వచ్చారు. వారితో మాట్లాడి ర్యాబిస్ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు.
2: ముందుగా ఆల్ ఇండియా రేడియో వారికి ధన్యవాదాలు మేడం.
1: సార్, ర్యాబిస్ అన్న రోగం అంటే ఏమిటి, అది కొంచెం చెప్తారా?
2: ఈ ర్యాబిస్ అనే వ్యాధి పేరు ఎలా వచ్చిందంటే, ఆ వైరస్ బుల్లెట్ షేప్లో ఉంటుంది. జర్మన్ లాంగ్వేజ్లో ర్యాబ్డో అంటే బుల్లెట్. ఆ ర్యాబ్డో వైరస్ వల్ల వచ్చింది కనుక ర్యాబిస్ వ్యాధి అన్నారు. అది కుక్క కాటు వల్ల రావచ్చు, లేక వైల్డ్ యానిమల్స్ అంటారు, నక్కలు, స్కంక్స్, బ్యాట్స్ మేడం, గబ్బిలాలు.
1: ఓకే,
2: గబ్బిలాల వల్ల కూడా రావచ్చు.
1: మరి కోతులు కడుస్తే?
2: యూజువల్గా కోతులు ఒకే ఒక కేసు రిపోర్ట్ అయింది మేడం, వెరీ వెరీ రేర్. కోతులు పిల్లుల వల్ల కూడా యూజువల్గా రాదు. అది
1: మరి ర్యాబిస్ లక్షణాలు ఏముంటాయండి? ర్యాబిస్ తెలుస్తుంది,
2: ఎందుకు భయపడాలంటే ర్యాబిస్ లక్షణం, ఇది ఒక్క వ్యాధే మేడం, 100% మార్టాలిటీ అంటాం. ఆ వ్యాధి వచ్చినాక బ్రతికిన కేసు అంటూ లేదు, వచ్చింది అంటే విదిన్ 2 వారాల్లో చనిపోతారు.
1: మీరు భయపెట్టేస్తున్నారండి, కుక్క కాటుతోటి చావు కూడా వచ్చేస్తుంది.
2: ఒక్కసారి ర్యాబిస్ వ్యాధి వచ్చినాక ఇంకా చనిపోవడం మేడం, యూజువల్గా ఏంటంటే బతకరు. అందుకని దీని గురించి ఇంత భయపడుతూ ఉంటాం అన్నమాట.
1: మరి అలాంటప్పుడు ర్యాబిస్ వ్యాధి అన్నది రావడానికి కారణాలు మీరు ఇప్పుడు చెప్పారు, కుక్క కాటు. ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో పెంపుడు జంతువులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, మరి అది కరుస్తే ప్రతిసారి ర్యాబిస్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందంటారా?
2: పెంపుడు కుక్కలు ఉన్నాయి కదా మేడం, ఈ పెంపుడు కుక్కలన్నిటికీ వ్యాక్సినేషన్ వాళ్ళే ముందే ఇచ్చేసుకుంటారు. సో టీకా వేశారు అంటే అది బాగున్నట్టు లెక్క, అది కరిచినా అంత ప్రమాదం ఉండదు. కానీ రోడ్డు మీద తిరిగే స్ట్రే డాగ్స్ అంటాం కదా, వాటికి ఎవరు టీకాలు ఇవ్వరు. అందులో ఏ కుక్కకి ర్యాబిస్ ఉన్నది అని కూడా మనం పట్టుకోలేం. అందుకని కుక్క కాటు ప్రతిదీ స్ట్రే డాగ్,
1: ఏ కుక్క కరిచినా మనం
2: జాగ్రత్త పడాల్సిందే.
1: ఇప్పుడు మనం అసలు టాపిక్ వద్దామండి, ర్యాబిస్ వ్యాక్సిన్ అన్నది అంటారు కదా, అది ఏమిటి, ఆ టీకా ఏంటి వివరిస్తారా?
2: ఆ ర్యాబిస్ వ్యాక్సిన్ పూర్వ రోజుల్లో డక్ ఎంబ్రియో అంటే బాత్ తాలూకు ఎగ్గులోంచి తీసేవారు మేడం. అది యూజువల్గా మేము చదువుకునే రోజుల్లో పొట్ట చుట్టూ ఇచ్చేవాళ్ళం, 7 నుంచి 14 ఇంజెక్షన్లు. కానీ ఇప్పుడు ఇంకా రిఫైన్డ్ వ్యాక్సిన్స్ వచ్చినాయి, చిక్ ఎంబ్రియో వ్యాక్సిన్స్ అని. అవి పెద్ద రియాక్షన్స్ ఉండవు, అది కండరానికైనా ఇవ్వచ్చు, చర్మానికైనా ఇవ్వచ్చు మేడం. ఒక 4 డోసులు అయితే సరిపోతుంది యూజువల్గా.
1: మరి ఏ కుక్క ఖర్చునా ర్యాబిస్ ఇంజెక్షన్ తీసుకోవాలి అంటారా?
2: అంటే యూజువల్గా ఏంటంటే మనకి అది ఖర్చిందా లేదా అనే చిన్న అనుమానం ఉంటుంది, అది గోటుతో గిచ్చిందా లేకపోతే పన్ను ఘాటైందా లేదా. ఒకవేళ పెంపుడు కుక్క అయితే దానికి ఏమి తీసుకోక్కర్లేదు, అక్కడ క్లీన్ చేసి వదిలేవచ్చు మేడం. అదే స్ట్రే డాగ్ అయితే ఏఆర్వి అని ఉంటుంది, ఏఆర్వి తీసుకుంటే సరిపోతుంది.
1: ఏఆర్వి ఏంటండి?
2: యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్, అది తీసుకుంటే సరిపోతుంది.
1: ఏఆర్వి వ్యాక్సిన్ అన్నారే, ఇది అంటే కుక్క కరిచిన వెంటనే తీసుకోవాలంటారా?
2: అంటే కుక్క కరిచిన 2-3 రోజులకి వచ్చాడు అనుకో మేడం, ఆ రోజు మొదటి రోజు డోస్ ఇచ్చామంటే అది 0 డోస్ అవుతుంది. తర్వాత 3 రోజులకి, 7 రోజులకి, 21 రోజులకి, 28 రోజులకి ఇస్తామన్నమాట.
1: అంటే ఇవి కూడా ఎన్ని రోజులకు ఉంటాయండి, అంటే ఎన్ని టీకాలు ఉంటాయి?
2: 4 టీకాలు వేస్తే సరిపోతుంది మేడం.
1: అది ర్యాబిస్ కుక్కో కాదో తెలియకపోయినా మనం 4
2: వేసుకుంటే మనకు ప్రొటెక్షన్ వచ్చినట్టే మేడం. కాకపోతే డీప్గా ఉంటాయి బైట్స్, కండరం పీకేస్తూ ఉంటాయి.
1: అవును, కొన్ని కుక్కలు
2: అది కేటగిరీ 3 బైట్స్ అంటాం. అలాంటి కేసులో ర్యాబిస్ ఇమ్యునోగ్లోబులిన్ ప్లస్ ఏఆర్వి రెండు కూడా ఇస్తామన్నమాట.
1: ర్యాబిస్ ఇమ్యునోగ్లోబులిన్ అంటే ఏంటి?
2: ర్యాబిస్ ఇమ్యునోగ్లోబులిన్ అంటే దానికి యాంటీబాడీస్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాయి, సో మనం ఇచ్చిన వెంటనే అది పనిచేయడం మొదలు పెడుతుంది. ఏఆర్వి అంటే 7 రోజుల తర్వాత పనిచేయడం మొదలవుతుంది. ఈ 7 రోజుల్లో పేషెంట్కి ఏమీ రాకుండా ఆర్ఐజీ ఇస్తాం ఇమ్యునోగ్లోబులిన్.
1: అంటే ఇప్పుడు కుక్క కాటు అయిన తర్వాత మీరు ఏఆర్వి ఇస్తారు, ఒకవేళ చాలా డీప్ కట్ ఉందనుకోండి అప్పుడు ర్యాబిస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇస్తాం. మరి ఒక్కొక్కప్పుడు ఎలా అనిపిస్తుంది, కుక్క కరవలేదేమో, నాకేసిందేమో, దానికోసం మనం భయపడాలి?
2: దానికోసం భయపడాలి, కాకపోతే ఆ నాకిన చోట మనకి ఏమైనా గాయం లాంటిది ఉంటే మనకి ఆ ఉమ్మిలోంచి క్రిములు వెళ్ళే అవకాశం ఉంది. అలాంటి కేసులో ఛాన్స్ తీసుకుంటే 3 డోసులు ఇస్తాం మేడం.

0: మరి ఇప్పుడు కుక్క కరిచింది అనుకోండి, ఎంతసేపట్లో మీ దగ్గరికి రావాలండి?
1: కుక్క కరిచిన వెంటనే మన దగ్గరికి కొద్ది లేట్గా వచ్చినా ముందు వాష్ చేసేయాలి
0: మేడం. అంటే వూండ్ కొంచెం డీప్ ఉన్నా లేకపోయినా,
1: డీప్ ఉన్నా పైనున్నా ఎంత 15 నిమిషాలు వాష్ చేస్తే బెటర్. అది కూడా ట్యాప్ ఓపెన్ చేసి ఆ ఫ్లోలో కడిగితే ఆ క్రిములన్నీ బయట,
0: రన్నింగ్ వాటర్ లాగా
1: రన్నింగ్ వాటర్లో చేస్తే ఆ క్రిములు చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంది.
0: దానికి మళ్ళీ డెటాల్ లాంటివి
1: యూజువల్గా పోవిడోన్ ఐడిని పెడితే సరిపోతుంది మేడం, లేదంటే స్పిరిట్తో కొద్దిగా క్లీన్ చేసినా చాలు. కొంతమంది జిల్లేడు పాలని కాఫీ పౌడర్ అని అలాంటివి ఏమి వేయకూడదు, ముందు క్లీన్ చేసి తర్వాత వైద్యానికి వస్తే సరిపోతుంది.
0: ఇప్పుడు కుక్క కరిచిందే అనుకోండి, ఇంకా నెగ్లెక్ట్ చేసి ఒక రోజు 2 రోజులు లేదా వారం తర్వాత ఎవరో చెప్తే వచ్చి టీకా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు?
1: అప్పుడు కూడా ఇస్తాం మేడం, ఛాన్స్ తీసుకోం. కొద్దిగా లేట్గా వచ్చినా కూడా అది పొటెన్షియల్ బయటగానే తీసుకొని మేము టీకాలు ఇచ్చేస్తాం.
0: కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏంటంటే కుక్క కరిచింది కానీ ఏమీ అవ్వలేదే అనుకుంటారు, అలాగో 2 నెలలు 3 నెలలు తర్వాత మళ్ళీ ఏదో సడన్ గా రాబీస్ లక్షణాలు.
1: ఎంత లేట్గా వచ్చినా కూడా హిస్టరీ ఉంటే ఇదివరకు కరిచిందని ఇవ్వడమే మంచిది మేడం.
0: ఎంత లేట్ అయినా కూడా,
1: ఎంత లేట్ అయినా కూడా ఇచ్చినా మంచిది.
0: మరి ఒకవేళ కుక్క కరిచిన తర్వాత టీకా తీసుకోలేదు, రాబీస్ వచ్చిందంటే దాని లక్షణాలు ఎలాగ ఉంటుంది?
1: రాబీస్ వచ్చిందంటే ఇది యూజువల్గా బ్రెయిన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి క్రిములు, నరాలలోంచి. ఒక్కసారి బ్రెయిన్లోకి వెళ్ళిపోయినాక ఈ కండరాలు ఉంటాయి కదా మేడం, గొంతు కండరాలు, స్వరపేటిక కండరాలు స్పాజంలోకి వెళ్ళిపోతాయి. నీరు తాగేసరికి వాళ్ళకి విపరీతమైన నొప్పి వస్తుంది అనమాట, అందుకే నీరుని చూసి బయటపడతారు. అందుకని దీన్ని హైడ్రోఫోబియా అంటాం. ఫోబియా అంటే
0: భయం,
1: హైడ్రో అంటే వాటర్. మొదటి స్టేజ్లోని తాగడానికి భయపడతారు, రెండో స్టేజ్లో అంత దూరం నుంచి నీరు చూసినా భయపడిపోతుంటారు, మూడో స్టేజ్ వచ్చేసరికి మీరు పక్క గదిలో ట్యాప్ ఓపెన్ చేసిన సౌండ్కి భయపడిపోతారు వీళ్ళు, విపరీతమైన స్పాజం వచ్చేసి భయపడిపోతారు, హైడ్రోఫోబియా అంటాం. తర్వాత చిన్న గాలి తెమ్మర వచ్చినా కూడా విపరీతమైన భయం వస్తుంది, అలా వచ్చిందంటే 1-2 రోజుల్లోనే చనిపోతారు.
0: మరి ఆ స్టేజ్ రావడానికి అంటే కొంచెం టైం పడుతుంది కదా, లేకపోతే వెంటనే కుక్క కాటు తర్వాత వస్తుందా, ఎలాగ ఎంత టైం ఉంటుందండి?
1: అది మనకి 9 రోజుల నుంచి 90 రోజుల వరకు ఉంది మేడం. సో ఈ మధ్యలో మనం టీకా కనుక తీసుకుంటే అది అవాయిడ్ చేయొచ్చు.
0: ఇప్పుడు మీరు చెప్పిన రాబీస్ టీకాలు ఏ హాస్పిటల్లోనైనా అవైలబుల్ ఉంటుంది?
1: గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలోనూ ఇప్పుడు అవైలబిలిటీ ఉంది మేడం. ఈవెన్ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే కొద్ది పెద్ద ఆసుపత్రుల్లో దొరుకుతాయి, ఏఆర్వి మాత్రం ప్రతి చిన్న హాస్పిటల్లో దొరుకుతుంది, పల్లెటూరులో కూడా దొరుకుతున్నాయి. అక్కడ వేసుకుని తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ మనం ఇవ్వచ్చు.
0: మరి ఒకసారి ఏఆర్వి వేసాక మళ్ళీ రాబీస్ మరి డీప్ లోపల వెళ్ళిందో లేదో తెలియాలంటే దానికి టెస్ట్లు ఏదైనా ఉంటాయి?
1: దాని టెస్ట్లు ఉన్నాయి కానీ మేడం అంత కరెక్ట్గా డిఫైన్ చేసే టెస్ట్లు లేవు. అసలు లోపల టెస్ట్లో కనబడే రిపోర్ట్స్ కన్నా బయట వచ్చే వ్యాధికి చాలా డిస్పారిటీ ఉంటుంది. టెస్ట్లలో రిపోర్ట్లు అంత పెద్దగా ఉండదు కానీ వ్యాధి మాత్రం తీవ్రంగా ఉంటుంది.
0: అంటే ఇప్పుడు కుక్కలు మనకి రోడ్ల మీద బాగానే కనిపిస్తాయి కదండి, ప్రతి కుక్క రాబీస్ వ్యాధి కాకపోవచ్చు. మనలో చాలా మంది కుక్కల్ని పెట్ చేస్తారు, స్ట్రీట్ డాగ్స్ ని కూడా, అదే పనిగా ఫీడ్ చేయడం కానీ, దానివల్ల ఇతరులకి కూడా ఇబ్బందులు అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి?
1: అంటే యూజువల్గా ఏంటంటే ఒక్కసారి రాబీస్ వచ్చిందంటే అది విదిన్ 7 to 10 డేస్ లో చనిపోతుంది మేడం. ఆ కుక్క కనబడకపోయినా లేదు, ఎవరైనా చంపేసినా లేదు, మనకి ఎదురుగానే చనిపోయినా ఈ 10 రోజుల్లో దానికి రేబీస్ ఉన్నదని అనుకునే మనం వ్యాక్సిన్ ఇమీడియట్గా ఇచ్చేయాలి.
0: ఇతర కుక్కలకి కూడా చేయించాలంటారా?
1: ఇద్దరు కుక్కలకి అక్కర్లేదు మేడం. ఆ కుక్క కుక్కలు సపోజ్ డొమెస్టిక్ డాగ్ని ఇది వెళ్ళి కరిచింది అనుకోండి, దానికి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది కదా, దానికి కూడా వ్యాక్సిన్ ఇస్తే మంచిది.
0: బాగా చెప్పారు సార్. ప్రస్తుతానికి మన దేశంలో రాబీస్ పరిస్థితి ఎలాగుందండి?
1: అంటే నేను 2012లో నేను చూశాను మేడం, ఆ హాస్పిటల్ అడ్మిట్ అయిన కేసులో 1 ఏడాదిలో 16 కేసులు అడ్మిట్ అయినాయి.
0: ఇంకా అన్ని కేసెస్
1: హాస్పిటల్కి రావు, కొంతమంది ఇంటి దగ్గర యూజువల్గా చనిపోతూ ఉంటారు. సో ఇప్పుడు బర్డెన్ ఏంటంటే ఇండియాలో ప్రతి సంవత్సరం 20,000 మంది చనిపోతున్నారు. ప్రపంచం మొత్తం మీద 55,000 అయితే ఇండియాలోనే 20,000 మంది.
0: చాలా బాధాకరమైన విషయం అండి. మరి ఇన్ని రోగాలకి వ్యాక్సిన్స్ ఉన్నాయి కదండి, రాకుండా ఉండడానికి రాబీస్కి అటువంటి వ్యాక్సిన్ ఏమీ లేదండి?
1: రాకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ మేడం, కాకపోతే అంటే కుక్క కాటు తర్వాత ఇస్తాం తప్ప ముందు ఇవ్వం అందరికి, ఎందుకంటే దానివల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరగవచ్చు, రియాక్షన్స్ లాగా వచ్చి.
0: ఓకే,
1: అందుకని ఇచ్చారు.
0: అంటే ఇప్పుడు 100% ఇప్పుడు ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లో పెట్టేది వ్యాక్సిన్ మాత్రం కాదు?
1: కాదు.
0: ఓకే సార్.

0: మరి కొంతమందికి ముఖ్యంగా అలాగే అదే ఇంట్రెస్ట్గా అడవుల్లో వెళుతూ ఉంటారు, ట్రావెలర్స్ ఉంటారు, జంగల్లో టైం స్పెండ్ చేస్తారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు?
1: అలాంటి వాళ్ళకి ఏఆర్వి ఇచ్చే పంపిస్తారు మేడం, వాళ్ళ ముందే ఏఆర్వి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది.
0: అదే యాక్సిడెంట్లీ వైల్డ్ యానిమల్
1: కరిచినా కూడా, అదే మాంసం తినే ఏ వైల్డ్ యానిమల్ కరిచినా వాళ్ళకి వచ్చే అవకాశం ఉండొచ్చు అని పుస్తకాల్లో రాసి ఉంది.
0: ఒక ప్రివెంటివ్గా ఇచ్చేస్తారు. బాగా చెప్పారు సార్. సార్ వీధి కుక్కల్ని మనం తప్పించుకోలేము. వీధి కుక్కల్ని చాలా మాటికి అంటే వాటిని క్యాప్చర్ చేసి స్టెరిలైజ్ చేసి మళ్ళీ వీధుల్లో వదులుతున్నారు. వాటితోటి ర్యాబీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా, లేకపోతే తగ్గుతుందంటారా?
1: స్టెరిలైజేషన్ వల్ల సంతానోత్పత్తి తగ్గుతుంది తప్ప ర్యాబీస్ రాకుండా అంటూ ఉండదు మేడం.
0: మరి ఇటువంటి కేసెస్ ఇతర దేశాల్లో ఎలాగున్నాయండి? వాళ్ళు వీధి కుక్కల్ని ఎలా డీల్ చేస్తారు?
1: టెంపరేట్ కంట్రీస్ అంటారు, అమెరికా ఇవన్నీ ఉన్నాయి కదా, యూరోపియన్ కంట్రీస్.
0: అవునండి.
1: అసలు వాళ్ళు తీసుకున్న జాగ్రత్తల వల్ల వాళ్ళకి స్ట్రే డాగ్స్ అనేవి ఉండవు, ఓన్లీ పెంపుడు కుక్కలు ఉంటాయి, అన్నీ వ్యాక్సినేట్ అయిపోతాయి. సో అక్కడ కేసెస్ ఆల్మోస్ట్ నిల్ అనుకోవాలి. ఒక ఇండియాలో మాత్రం స్ట్రే డాగ్స్ పాపులేషన్ విపరీతంగా ఉంది. వీటిని అనవసరంగా చంపే కన్నా వాటిని పక్కకు తీసుకెళ్ళి స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సిన్ ఇచ్చి వదిలేస్తే మంచిది మేడం.
0: అంటే ఓన్లీ స్టెరిలైజేషన్ కాకుండా వ్యాక్సిన్
1: వ్యాక్సిన్ ఇవ్వాలి మేడం.
0: మరి ఇటువంటిది ఏదైనా ఉదాహరణ ఉందంటారా మీ దగ్గర, ఏదైనా కంట్రీ అది సక్సెస్ఫుల్ అయింది?
1: బ్రెజిల్లో సక్సెస్ అయింది మేడం, పెరూలో సక్సెస్ అయింది, మెక్సికోలో సక్సెస్ అయింది. 98% కేసులు బాగా తగ్గిపోయినాయట ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల. అదే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు రీసెంట్గా న్యూఢిల్లీలో వాళ్ళు మొన్న చెప్తున్నారు, ఇదే మన ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేద్దామని. అది కనుక చేస్తే బాగుంటుంది
0: కదా. బాగా చెప్పారు సార్. అయితే వీధి కుక్కలు మనకి హానికారకం కావు. ఒకటే వీధి కుక్కలకి కూడా వ్యాక్సిన్ అయ్యే ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి, అవి కూడా మనతో పాటు హాయిగా పార్కుల్లో కానీ ఎక్కడైనా ఉంటాయి, మనకి వాటిని చూసి భయపడే అవసరం లేదంటారు. చాలా చాలా ధన్యవాదాలండి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారు, మీ అమూల్యమైన సమయం మాకు ఇచ్చి ర్యాబీస్ గురించి ఇంత చక్కటి విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు మీరు ఆరోగ్యమే మహాభాగ్యం ర్యాబీస్ వ్యాధి అవగాహన డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గాంధీజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న గాంధీ మార్గం.

ఎవరి పనిని వారు స్వయంగా తమ చేత్తో చేసుకోవాలనేది బాపూజీ విశ్వాసం. తమ పని తాము చేసుకోవడంలో చిన్నతనం కానీ తప్పు కానీ ఆయనకు కనిపించేది కాదు. పని చేయడమే ఒక గౌరవంగా భావించేవారు బాపూజీ. ఎవరి పని వారు చేసుకోవాలన్న సిద్ధాంతానికి మీరు అనవసరంగా చాలా ఎక్కువ విలువ ఇస్తున్నట్లుగా మీకు అనిపించడం లేదా? అది మరీ హాస్యాస్పదంగా లేదా అంటూ ఆశ్రమాన్ని సందర్శించిన ఒక వ్యక్తి గాంధీజీని ప్రశ్నించారు. ఎంత మాత్రమూ కాదు, నేను ఈ సిద్ధాంతాన్ని పూర్తి విశ్వాసంతోనే పాటిస్తాను, అనుసరిస్తాను. భగవద్గీతలో చెప్పిన దానినే నేను తిరిగి మీకు తెలియచేస్తున్నాను. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ, నేను నిద్ర విరామం లేకుండా పని చేయకపోతే మానవజాతికి సరైన దారి చూపలేను అన్నారు. అందుచేతనే నేను దానిని అనుసరిస్తున్నాను అన్నారు బాపూజీ. అందుచేతనే వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా రాట్నం వడకాలని నేను ఆదేశించాను. ఇది ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుంది అని బాపూజీ తెలియజేశారు. ఆ వచ్చిన పెద్ద మనిషి ఒక్క క్షణం ఆలోచించి, బాపు, మీరు కనుక బుద్ధుణ్ణి కలుసుకుంటే ఆయనకు కూడా ఈ కర్మయోగం బోధిస్తారా అని అడిగాడు. తప్పకుండా

అన్నారు బాపూజీ. అయితే తుకారాం, జ్ఞాన్దేవ్ వంటి వారి మాట ఏమిటి అని ప్రశ్నించాడు ఆ వ్యక్తి. వారిని విమర్శించడానికి నేనెవర్ని అన్నారు బాపూజీ. ఆ వచ్చిన వ్యక్తి ఆశ్చర్యపడి, మరి మీరు బుద్ధుణ్ణి విమర్శించారే అని ప్రశ్నించాడు. బాపు తను అభిప్రాయాన్ని వివరిస్తూ, నేనన్నది అది కాదు, నేను కనుక బుద్ధుణ్ణి కలుసుకునే అదృష్టం నాకు వస్తే మీరు ధ్యానయోగానికి బదులుగా కర్మయోగం ఎందుకు బోధించలేదు అని తప్పకుండా ప్రశ్నిస్తాను అన్నారు గాంధీజీ. బాపూజీ దృష్టిలో కర్మయోగం అంటే ఫలితాన్ని ఆశించకుండా నిజాయితీగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడం, చేసే ప్రతి పనిని సేవాభావంతోనూ సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చేయాలని ఆయన నమ్మారు. మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా చిత్తశుద్ధితో చేయడమే నిజమైన కర్మయోగమని బాపూజీ చెప్పారు. కష్టాన్ని భరించి స్వార్థాన్ని విడిచి పనిచేసినప్పుడే మన జీవితానికి నిజమైన విలువ చేకూరుతుంది. అందుకే బాపూజీ కర్మయోగ మార్గాన్ని సూచించారు. కర్తవ్యాన్ని సేవగా భావించి సమాజానికి ఉపయోగపడుతూ జీవించమని తెలియజేశారు.

గాంధీజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న గాంధీ మార్గం మీరింతవరకు విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు.

కొమరంపులి చిత్రం నుండి చిత్ర బృందం పాడిన పాట విన్నారు. ఈనాటి ఉదయ సమీరాల్లో పుష్పాంజలి సినీ భక్తి గీతాలు మీరింతవరకు విన్నారు.

ఉదయ సమీరాల్లో ఇప్పుడు స్వచ్ఛత హీ సేవ అంశంలో ఇంటిలోనే తడి చెత్తను ఉపయోగించి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనే అంశంపై కొన్ని వివరాలు విందాం. మన ఇంట్లో రోజు వంట చేస్తూ ఉంటాం కదా మనందరం, అలాగే భోజనాలు చేస్తాం, ఇంకేవేవో పదార్థాలు తింటూ ఉంటాం. మరి ఆ తర్వాత మిగిలిపోయే కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, ఆకులు ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? మనకు అవి చెత్తలా కనిపిస్తాయి, కానీ నిజానికి వాటిలో చాలా వరకు చెత్త కాదు. వాటిని మనం ఉపయోగించుకుంటే అది సంపదతో సమానం. ఎలాగంటారా? ఈరోజు మనం ఈ అంశం గురించే మాట్లాడుకుందాం. ఇంట్లోనే కంపోస్టింగ్ చేయడం, కంపోస్ట్ పిట్టు గురించి మనందరికీ అవగాహన కూడా అవసరం. ఇంట్లో వచ్చే తడి చెత్తను, అంటే కూరగాయల తొక్కలు, పండ్ల వ్యర్థాలు, టీ పొడి, కాఫీ పొడి, ఆకులు, పూలు వంటి వాటిని ప్రత్యేకంగా సేకరించి సహజ పద్ధతిలో కుళ్ళబెట్టి తయారు చేసేదే కంపోస్ట్. మరి దీనివల్ల ఉపయోగం ఏమిటి అనుకుంటున్నారా? మొదటగా మన ఇంటి నుంచి బయటకు వెళ్లే చెత్త పరిమాణం తగ్గిపోతుంది. చెత్త కుప్పల్లో తడి చెత్త పేరుకుపోవడం, దుర్వాసన రావడం కూడా తగ్గుతుంది. అంతేకాదు, తయారైన కంపోస్ట్ను మన ఇంట్లోని మొక్కలకు సహజమైన ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. అంటే మన ఇంటి చెత్తతోనే మన ఇంటి మొక్కలకు మనం ఎరువు తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇక కంపోస్ట్ విషయానికి వస్తే, ఇంటి ఆవరణలో లేదా చిన్న ప్రదేశంలో ఒక చిన్న గుంత ఏర్పాటు చేసుకొని అందులో తడి వ్యర్థాలను పొరలు పొరలుగా వేసి ఎండిన ఆకులు లేదా మట్టి వంటి పొడి పదార్థాలను కలుపుతూ సహజంగా కుళ్ళేలా చేయవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కంపోస్ట్లో ప్లాస్టిక్, గాజు, మెటల్, రసాయన పదార్థాలు వంటి వాటిని వేయకూడదు. తడి చెత్తను పొడి చెత్త నుంచి వేరుగా సేకరించడం చాలా ముఖ్యం. ఇది కేవలం ఒక ఇంటి బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఇంటి నుంచి చేసే చిన్న ప్రయత్నం. ఇది ఒక పెద్ద మార్పుగా పరిమాణం చెందుతుంది. నా ఇంటి చెత్త నా బాధ్యత అనే ఆలోచనతో మనందరం మొదలు పెడదాం. ఈరోజు మనం చిన్న కంపోస్ట్ బిన్ను పెట్టుకుందాం, రేపు మన పొరుగింటి వారికి చెప్పవచ్చు. ఇలా ఒక్కొక్క ఇల్లు మారితే మన వీధి మారుతుంది, వీధి మారితే మన నగరం మారుతుంది. కాబట్టి చెత్తను పారేయడం ఒక్కటే పరిష్కారం కాదు, తడి చెత్తను పొడి చెత్తను విడివిడిగా వేరువేరు వాటిలో వేసుకుందాం. తడి చెత్తను కంపోస్ట్లా మార్చుకుందాం, ప్రకృతికి తిరిగి మనం వాటిని ఇద్దాం. మన ఇంటి నుంచి ప్రారంభమయ్యే ఈ చిన్న అడుగు మన భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించే పెద్ద అడుగుగా మారుతుంది. ఇది ఈరోజు స్వచ్ఛత హీ సేవలో మనం తెలుసుకున్న అంశం. ఈ ప్రసారంలో ఈ ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు

0: mixed team 10-meter air pistol event at Asian Games in Nagoya, Japan. And defending champions India hold Azerbaijan to draw in 8th round of FIDE Chess Olympiad in Samarkand. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య వింటారు.
2: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం గుజరాత్లోని ఏక్తానగర్ వద్ద కెవడియాలో ఐక్యతా విగ్రహం సమీపంలో జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో 1,000 మంది కూర్చునేలా అత్యాధునిక ఏసీ డోమ్ ఏర్పాటు చేశారు. వేడుకకు విచ్చేసిన చలనచిత్ర ప్రముఖులు అతిథుల కోసం ధోక్లా, పాత్ర ఉంధియా, కిచ్డీ వంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించారు. కార్యక్రమం అనంతరం నర్మదా నదీ తీరాన ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ అండ్ లైట్ షోలు నిర్వహించారు. ఢిల్లీ వెలుపల ఈ వేడుకను నిర్వహించడం జాతీయ చలనచిత్ర పురస్కారాల చరిత్రలోనే ఇది ప్రథమం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ పురస్కార విజేతల ప్రతిభ, అంకితభావం, కృషిని అభినందించారు. సినిమా నిర్మాణం సామూహిక కృషి అని, పురస్కారాలు సాధించడానికి బృందాలలోని ప్రతి సభ్యుని కృషి దోహదపడిందని, వారికి తన అభినందనలు తెలియజేయాలని అవార్డు గ్రహీతలను కోరారు. భారతీయ సినిమా దేశంలోని విభిన్న భాషలు, సాంప్రదాయాలు, ఆకాంక్షలు, పోరాటాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుక భారతీయ సినీ రంగంలోని ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, ఆర్టికల్ 370కు ఉత్తమ చిత్రం, యామి గౌతమ్కు ఉత్తమ నటి, మమ్ముట్టి కార్తిక్ ఆర్యన్లకు సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 2024లో భారతదేశంలో విడుదలైన చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులను అందించారు. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా జాతీయ అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. పుష్ప 2 సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా శీతల్, దీపాలే అవార్డు అందుకున్నారు. అదేవిధంగా లక్కీ భాస్కర్ సినిమాతో మరో తెలుగు దర్శకుడు జాతీయ అవార్డు అందుకున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు గాను ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డును స్వీకరించారు. ఇక ప్రభాస్ నటించిన కలికి 2898 AD కూడా జాతీయ అవార్డుల వేదికపై పురస్కారం దక్కింది. నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు లభించగా, ఇదే సినిమాకు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డును నితిన్ బిహానీ తీసుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరో ఘనత కమిటీ కుర్రోళ్లు రూపంలో దక్కింది. నిహారిక కొనిదెల నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. గ్రామీణ నేపథ్యంలో స్నేహం, రాజకీయాలు, యువత జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ఈ సినిమా జాతీయ స్థాయిలో తెలుగు చిత్రంగా గుర్తింపు పొందింది. 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రం పురస్కారం అందుకుంది. ఈ సినిమాలో నటించిన పోతుల అరుణ్ దేవ్ ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. బ్రహ్మయుగం సినిమాలో నటనకు మమ్ముట్టి, చందు ఛాంపియన్ సినిమాలో పాత్రకు కార్తిక్ ఆర్యన్ ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు. మరోవైపు ఆర్టికల్ 370 సినిమాలో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా కూడా జాతీయ పురస్కారం లభించింది. ఆర్టికల్ 370 చిత్రానికి ఆదిత్య సుహాస్, జంబాలే దర్శకత్వం వహించారు. అమరన్ సినిమాతో దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ చలనచిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకత్వ పురస్కారం లభించడం విశేషం. రాజ్కుమార్ రావు నటించిన శ్రీకాంత్ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికయింది. ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేశారు. 5 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం సాగించిన ఆయన 300కు పైగా చిత్రాల్లో 6 భారతీయ భాషల్లో నటించారు. కుల, మత, ప్రాంతీయ వివక్షలకు వ్యతిరేకంగా సమాజంలో మార్పు తెచ్చే ఇతివృత్తాలతో వచ్చిన చిత్రాలను గౌరవించడం ద్వారా జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రజాస్వామ్య విలువలను, సామాజిక సమగ్రతను ప్రోత్సహిస్తున్నాయి. ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఫీచర్ ఫిలిమ్స్తో పాటు నాన్ ఫీచర్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్, సినిమా రచన వంటి విభాగాల్లోనూ ప్రతిభకు గుర్తింపు లభించింది. వివిధ భారతీయ భాషలకు చెందిన చిత్రాలు, కళాకారుల పురస్కారాలు అందుకోవడం ద్వారా దేశంలోని భాషా, సాంస్కృతిక, చలనచిత్ర వైవిధ్యం, భిన్నత్వంలోని ఏకత్వం మరోసారి ఆవిష్కృతమయ్యింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు

0: అంశాలపై వార్తావ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం నీలాద్రిరావు వయోలిన్ వాదనం వింటారు. మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. శ్రీ కేశానపల్లి జ్ఞానానందం కంజీరా. ముందుగా నాటుకురంజీ రాగంలో వర్ణం వింటారు ఆదితాళంలో.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎంత నేర్చైనా, శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన, సావేరి రాగంలో ఆదితాళం.

0: ఇంతవరకు మీరు శ్రీ ఎం నీలాద్రిరావు వయోలిన్ వాదనం విన్నారు. మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు, కంజీరా శ్రీ కేశానపల్లి జ్ఞానానందం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. అంశం సిగ్గుల మొగ్గలు. సమయం 9 గంటలు. ఇక పాటల పల్లెకి ఫోనిన్ లైవ్ కార్యక్రమానికి సమయమయ్యింది. మరి శ్రోతలు మీకిష్టమైన పాటను కోరి వినడానికి డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891 27 27 244, మరొక ఫోన్ నంబర్ 0891 27 27 288. పాటల పల్లెకి ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం.

0: హలో
1: హలో,
0: పాటలపల్లికి చెప్పండి.
1: అది నీలి మేఘాలలో పాట.
0: నీలి
1: మేఘాలలో నీలి మేఘాలు.
0: అలాగేనండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్తారా?
1: సింహాచలం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు లక్ష్మి అండి.
0: ఓకే అండి. లక్ష్మి గారు, మీరు కోరిన విధంగా బావా మరదలు చిత్రం నుండి ఈ పాట వినండి మరి.
1: థ్యాంక్స్ అండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, ఏనుగనగర్ కాలనీ, విజయనగర్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి ప్రసాద్ గారు.
1: మురిపించే మొగలు చిత్రంలో నీ లీలా పాడదు దేవాన్ని పాట వేస్తారా?
0: తప్పకుండానండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మ్యామ్ ఆల్ ఇండియా రేడియోకి మేము ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాం మ్యామ్.
0: వెరీ గుడ్, ఇలాగే చేస్తూ ఉండండి. రోజు ఇదే టైంకి 9 గంటల నుంచి 10 గంటల వరకు మీరు ఏ టైంలో అయినా చేయొచ్చు.
1: ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. మ్యామ్ మా ఫ్యామిలీ అందరం కోరుకున్న పాట, మా పాప తపస్విని, మై మదర్ దమయంతి అండ్ మై సెల్ఫ్ ప్రతిభ, మా ముగ్గురం కలిపి అడుగుతున్న పాట ఆరెంజ్ మూవీ నుంచి నేను నువ్వు ఆ సాంగ్ కావాలి మ్యామ్.
0: తప్పకుండానండి. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు.
1: నా పేరు ప్రతిభ మ్యామ్.
0: ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నేను సీఎం పాలెం రత్నగిరి కాలనీ నుంచి కాల్ చేస్తున్నాను మ్యామ్.
0: సరేనండి. ప్రతిభ గారు, మీరు కోరిన విధంగా మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, శ్రోతలందరి కోసం ఆరెంజ్ చిత్రం నుండి ఈ పాట.
1: థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.

0: హలో
1: హలో హలో మేడం, నేను తరబడిపల్లి ఏఎస్జేఎంలండి.
0: చెప్పండి.
1: మల్లెపూ సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మేడం, తెలుసు.

0: హలో.
1: హలో, నమస్తే మేడం, బాగున్నారా?
0: నమస్తే అండి, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాం. మీ పాటలు బెమ్మాలు గారికిస్తుంటానా?
0: సరేనండి, ఎప్పుడు ఇలాగే వినండి. అలాగే మీ అభిప్రాయాన్ని లేఖ వాళ్ళకి వీలైతే వాట్సాప్ సందేశం ద్వారా కానీ లేదా ఉత్తర రూపంలో కానీ తెలియచేయండి.
1: అందుకనే కాదు మేడం, ఎప్పుడు లైన్ దొరుకుతుంది అలాగ చూస్తాం. 9 అయిన తర్వాత
0: చెప్పండి మీ పేరు, మరి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు మెట్టారమణ, ఎలమెంచల్ ఏరియా, పెదపిల్లి, అనకాపల్లి జిల్లా.
0: ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు
1: మేడం? సిద్ధిరము సినిమాలో జుమ్మంది నాదం సాయంకాలం మేడం.
0: అలాగేనండి, మీరు కోరిన విధంగా సిరిసిరి మువ్వ ఈ చిత్రం నుండి ఈ పాట.

0: శ్రోతలకు ఒక గమనిక. మా కార్యక్రమాలని శ్రోతలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కానీ, వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కానీ వినవచ్చు. మరి కార్యక్రమాలను విని మీ స్పందనను మాకు తెలియచేయడానికి పోస్ట్ కార్డ్స్, ఇంకా ఈమెయిల్ ఐడి, అలాగే వాట్సాప్ నెంబర్ను కూడా మీకు అందుబాటులో ఉంచాము. మా వాట్సాప్ నెంబర్ 7416171299. మరొకసారి మా వాట్సాప్ నెంబర్ను నోట్ చేసుకోండి, 7416171299. అలాగే మా మెయిల్ ఐడి aarpcvsp@gmail.com. మరి కార్యక్రమాలను వింటూ శ్రోతలు మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు అందిస్తారని ఆశిస్తున్నాము. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తల్లిపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. నరేంద్ర రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: చెప్పండి, ఈరోజు ఏ పాట విందాం అనుకుంటున్నారు మీరు?
1: మేడం ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ గజరంగ సినిమాలో రెండు అక్షరాల ప్రేమ అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.
1: ధన్యవాదాలు మేడం.

0: రతియే మార్చే ప్రేమ ఇదేనా ప్రేమ.
1: హలో,
2: నమస్కారం అమ్మా.
1: నమస్తే అండి.
2: నా పేరు కాకి అప్పారావు, చెంగళరావుపేట, తుమ్మలపల్లివారి. మాకు ఒకే కుటుంబం నుంచి ఏడవలేకన అవ్వండి. పాఠాలు గంటసార్ పట్టు
1: తప్పకుండా.
2: నమస్తే.
1: నమస్తే అండి.

0: హలో,
1: నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి.
1: నా పేరు గనివారి సత్యం, చందులూరు, రిటైర్డ్ టీచర్, ఎల్కోట మండలం.
0: చెప్పండి.
1: ప్రేమనగర్ సినిమాలోను నా అక్కడ నాగేశ్వరరావు వాయిస్ పాడింది. నీకోసం వెళ్ళింది ప్రేమ మందిరం.
0: ఘంటసాల పి సుశీల గారు పాడారండి, అక్కడే నాగేశ్వరరావు గారు నటించారు.
1: అమ్మా ఎన్నాళ్ళు మరి ప్రయత్నించి నాకు కాళ్ళు అవుతుంది కదా, ఏటమ్మ ఈ బాధ నాకు ఎన్నిసార్లు ప్రయత్నించిన అవుతుంది కదా.
0: మరి అందరూ ట్రై చేస్తుంటే అలాగే అవుతుందండి, ఎప్పుడొకప్పుడు. ఈ రోజు కలిసింది కదా, అలాగే కలుస్తుంది.
1: దానికి లింక్ చిన్న చెప్పమ్మా, మరి అరకేపీలు అవుతున్నాం ఆ తెమరు వారానికి నాలుగు సార్లు చేస్తానండి అమ్మ అతను.
0: అదేం లేదండి, ఎవరికైనా సరే అదే పనిగా ట్రై చేస్తూ ఉంటే దొరుకుతుంది. సరేనండి, మీరు కోరిన పాటొస్తుంది, మరి వినండి.

0: మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: హలో,
3: నమస్తే మేడం గారు.
2: నమస్తే అండి.
3: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామం అనంతపూర్ జిల్లా మేడం గారు. బాగున్నారు మేడం గారు?
2: బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నారు మేడం గారు.
2: సినిమా పేరు, పాట పేరు చెప్పండి.
3: ఛాలెంజ్ చిత్రం పేరు మేడం గారు. ఇందవదన నందవదన చిందవదన అనే పాట మేడం.
2: ఓకేనండి, తప్పకుండా.
3: కృతజ్ఞత.

మీసమున్న

0: ఇంతవరకు మీరు పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. అనంతరం పాటల పల్లెకి కొనసాగుతుంది.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు.
2: భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన వైవిధ్యభరితమైన దేశం. భిన్నత్వంలో ఏకత్వం అనే వైవిధ్యాన్ని కాపాడుతూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం భారత రాజ్యాంగ ప్రధాన లక్ష్యం. స్వాతంత్ర్యం అనంతరం జమ్మూకాశ్మీర్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హోదా కల్పించబడింది. అదేవిధంగా ఆర్టికల్ 35A ద్వారా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయి. అయితే ఈ ప్రత్యేక హోదా కారణంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీంతో ఆ ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు చేస్తూ జమ్మూకాశ్మీర్, లడక్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించింది. ఈ నిర్ణయం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని చెప్పవచ్చు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జాతీయ పతాకం అనే భావనకు ఇది బలాన్ని ఇచ్చింది. 7 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, పర్యాటకం, ప్రజాస్వామ్యం,

0: పారిశ్రామికాభివృద్ది వంటి అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు ప్రధాన ఉద్దేశం జమ్మూకాశ్మీర్ను దేశ ప్రధాన అభివృద్ది ప్రవాహంలో మరింతగా భాగస్వామ్యం చేయడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా భారత రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం, దేశంలోని అన్ని పౌరులకు సమాన హక్కులు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించడం వంటి అంశాలు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అలాగే ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తగ్గించి శాంతి భద్రతలను మెరుగుపరచడం, జమ్మూకాశ్మీర్లో అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా దేశ సమగ్ర అభివృద్దిలో భాగం చేయడం ఆర్టికల్ 370 రద్దు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, దేశ ఐక్యతను బలోపేతం చేయడం కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకాశ్మీర్లో పూర్తిస్థాయిలో అమలు కాలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే రాజ్యాంగం అమలు కావాలనే లక్ష్యంతోనే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని ప్రధాని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళిగా దేశ సమగ్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని అన్నారు. ప్రజల మద్దతుతోనే రాజ్యాంగ సవరణ జరిగిందని పేర్కొన్న ప్రధాని మోదీ, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు.
1: हमने देश की एकता के लिए किया. बाबा साहब अंबेडकर का संविधान 370 की दीवार के कारण जम्मू कश्मीर की तरफ देख भी नहीं सकता था. हम चाहते थे बाबा साहब अंबेडकर का संविधान हिंदुस्तान के हर हिस्से में लगना चाहिए और इसलिए बाबा साहब को श्रद्धांजलि भी देनी थी, देश की एकता को मजबूत करना था. हमने संविधान संशोधन किया, दंगे की चोट पर किया और 370 को हटाया और भारत की सुप्रीम कोर्ट ने भी अब तो उसको मोहर लगा दी है.
0: ఆర్టికల్ 370 రద్దు అనంతరం సాధారణ ప్రజలకు రాజ్యాంగ హక్కులు అందుబాటులోకి వచ్చాయని నివేదికలు పేర్కొంటున్నాయి. మహిళలు ఇతర రాష్ట్రాల వ్యక్తులను వివాహం చేసుకున్నా తమ ఆస్తి హక్కులను కోల్పోకుండా రక్షణ పొందారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించే అవకాశం లభించింది. పహాడీ, పదరి, గద్దా బ్రాహ్మణులు, కోలీ వంటి వర్గాలకు కూడా ప్రత్యేక గుర్తింపు లభించిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. రహదారుల అభివృద్దికి 61,528 కోట్లు కేటాయించగా 8,000 కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులను నిర్మించారు. అదేవిధంగా 302 కొత్త వంతెనలను నిర్మించారు. జమ్మూ శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో పలు సొరంగ మార్గాల నిర్మాణం చేపట్టారు. రైల్వే రంగంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబు రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. విమానయాన రంగంలో జమ్మూ విమానాశ్రయాన్ని విస్తరించడంతో పాటు రాత్రి విమాన సర్వీసులను కూడా ప్రారంభించారు. దీంతో జమ్మూకాశ్మీర్లో రవాణా, అనుసంధాన సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయి. విద్యారంగంలో కూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం పలు అభివృద్ది చర్యలు చేపట్టినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. జమ్మూకాశ్మీర్లో జాతీయ విద్యావిధానం 2020 అమలు చేయడంతో పాటు 51 కొత్త కళాశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా పాలిటెక్నిక్ కళాశాలల్లో అదనపు సీట్లను పెంచారు. పీఎంశ్రీ పథకం కింద 396 పాఠశాలలను అభివృద్ది చేశారు. పాఠశాలలు మధ్యలో మానేసిన వేలాది మంది విద్యార్థులను తిరిగి విద్యావ్యవస్థలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. శ్రీనగర్లో జరిగిన సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఇంతకుముందు దేశం కోసం రూపొందించిన అనేక పథకాలు, చట్టాల్లో జమ్మూకాశ్మీర్ మినహా అనే పదాల ప్రస్తావన తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడది గతకాలపు జ్ఞాపకంగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రాంతాలు శాంతి ప్రగతి పదంలో ముందడుగు వేస్తుండటంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైందని, తద్వారా ఈ ప్రాంతాలు స్వయం సమృద్ధ భారత్ కార్యక్రమం ముందంజకు దోహదం చేస్తున్నాయని తెలిపారు.

0: జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగం ఇప్పుడు నిజంగా అమలవుతోందని అన్నారు. ప్రజల మధ్య విభజన గోడలా నిలిచిన ఆర్టికల్ 370 తొలగిపోవడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
1: జమ్మూకాశ్మీర్ సహీ మాయనే మే భారత్ కా సంవిధాన్ లాగూ హువా హై ఔర్ జినోనే అబ్ తక్ సంవిధాన్ లాగూ నహీ కియా వే దోషీ హై గునహగార్ హై కశ్మీర్ కే నౌజవానో కే కశ్మీర్ కీ బేటియో కే కశ్మీర్ కే లోగో కే గునహగార్ హై ఔర్ యే సబ్ కుచ్ సాథియో ఇస్లియే హో రహా హై క్యోంకి సబ్కో బాంటనే వాలీ ఆర్టికల్ 370 కి దివార్ అబ్ గిర్ చుకీ హై.
0: ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో వైద్య, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, పర్యాటకం, ఉపాధి, భద్రత వంటి పలు రంగాల్లో అభివృద్ది చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 2 ఎయిమ్స్ కేంద్రాలు, 2 క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు నివేదిక వెల్లడించింది. అదేవిధంగా 3104 ఆరోగ్య కేంద్రాలు, 270 జన ఔషధి కేంద్రాలు ప్రారంభించారు. నర్సింగ్, పారామెడికల్ సీట్లను పెంచడంతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.35 లక్షల గ్రామీణ ఇళ్లు, 47040 పట్టణ ఇళ్లకు ఆమోదం లభించింది. అమృత్ పథకం కింద పలు అభివృద్ది ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్దికి చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ జల్జీవన్ మిషన్కు 13,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా వేలాది గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కనెక్షన్లు అందించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారు. రావి కాలువ ఆధునికీకరణ, వరద నియంత్రణ ప్రాజెక్టుల అమలు వంటి చర్యలు చేపట్టారు. జమ్మూకాశ్మీర్ ఆర్థికాభివృద్దిలో పర్యాటకం కీలక రంగంగా మారిందని గణాంకాలు చెబుతున్నాయి. 2024లో 2.36 కోట్ల మంది పర్యాటకులు జమ్మూకాశ్మీర్ను సందర్శించగా వారిలో 65,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. అమర్నాథ్ యాత్రకు 5.12 లక్షల మంది భక్తులు, వైష్ణోదేవి ఆలయానికి 95 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు తెలిపింది. కొత్త పర్యాటక సర్క్యూట్ల అభివృద్ది, సినిమా చిత్రీకరణలకు అనుకూల వాతావరణం కల్పించడం వంటి చర్యలు చేపట్టడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. స్టార్టప్లకు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ది శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాల పెంపుతో పాటు మహిళలకు డ్రోన్ శిక్షణ, పర్యాటక రంగంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. జమ్మూకాశ్మీర్లో భద్రతా పరిస్థితుల్లో మెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఉగ్రవాద ఘటనలు తగ్గాయని, రాళ్లురువ్వే సంఘటనలు దాదాపుగా నిలిచిపోయాయని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం పెరగడంతో పాటు శాసనసభ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం లడక్ ప్రాంతంలో కూడా పలు అభివృద్ది కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 100% ఆరోగ్య బీమా కవరేజ్ కల్పించడంతో పాటు లేలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలిపింది. ఇంధన రంగంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా ఆధునిక విమానాశ్రయం, కొత్త రహదారులు, వంతెనల నిర్మాణం జరిగింది. లడక్లో పర్యాటక రంగ అభివృద్దికి చర్యలు తీసుకోవడంతో పాటు డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో పరిపాలన వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు, రైల్వేలు, విద్య, వైద్యం, పర్యాటకం, పెట్టుబడులు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి రంగాల్లో పురోగతి నమోదైందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుబాటులోకి రావడం, రాజ్యాంగబద్ద హక్కులు, చట్టాల అమలు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే జమ్మూకాశ్మీర్, లడక్లో కూడా అమలవుతున్నాయని పేర్కొంటోంది. అదే సమయంలో స్థానిక ప్రజల ఆకాంక్షలు, రాజకీయ ప్రతినిధత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, శాశ్వత శాంతి, సమగ్ర అభివృద్ది వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అభివృద్ది ఫలాలు ప్రతి పౌరుడికి చేరడం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరగడం, సామాజిక ఆర్థిక ప్రగతి వేగవంతం కావడం రాబోయే కాలంలో కీలకంగా మారనున్నాయి. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనే భావనతో జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంతో పాటు జమ్మూకాశ్మీర్, లడక్ ప్రాంతాలు శాంతి, సుస్థిర అభివృద్ది, సుపరిపాలన దిశగా మరింత ముందుకు సాగాలనేదే

0: కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ అభివృద్ది ప్రయోజనాలు జమ్మూకాశ్మీర్, లడక్లలోని ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు ఆర్టికల్ 370 రద్దు పూర్తిస్థాయిలో దోహదపడుతోందని చెప్పవచ్చు.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 ప్రపంచాన్ని అలా చుట్టివద్దాం, ఈ అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ ప్రసారమవుతుంది. రాత్రి 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సాగులో డ్రోన్స్ వాడుక, క్షేత్రస్థాయిలో సమస్యలు, ఈ అంశంపై హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త శ్రీ ఎం శ్రీకాంత్ గౌడ గారి ప్రసంగం, జానపద గీతం, ఇంకా వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు.

సన్నవి మరో పిచ్చి మన్నా.

0: హలో.
1: నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: మా కోసం సిపాయి చెన్నై నుంచి నా జన్మభూమి అనే పాట కావాలండి.
0: తప్పకుండా ప్లే చేస్తానండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు కె సత్యారావు, తుమ్మపాల నుంచి.
0: సత్యారావు గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: ప్రకాశరావు అండి, సుజాత నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి.
1: ఈరోజు బాలసుబ్రహ్మణ్య గారి వర్ధంత సందర్భంగా నాకు సంబరాలు అంబాబు సినిమా నుంచి మామ చందమామ పాట కావాలి మేడం.
0: అలాగేనండి. ప్రకాశరావు గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌరపాల నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: ఇవాళ ఎస్వీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా మాకు చిల్లరకుట్టు సిక్కం సినిమాలో కూడుతున్నమ్మా పాడుతున్నాడు పైన పైన పడతానన్నాడు ఆ పాట వినిపించండి అమ్మా.
0: అలాగేనండి, తప్పకుండా.
1: నమస్తేనమ్మా.
0: నమస్తే అండి.

0: from the side to reach a tally of 484.6, thereby helping India get that coveted gold. And iske saath hi shooter mein men's 50 meter rifle three position mein bhi aaj Bharat ko silver medal dilwa diya hai, with excellent performances coming in from Aishwarya Pratap Singh Tomar, Neeraj Kumar and Rudraksh Balasaheb Patil, putting in a total of 762, thereby helping India get the silver. Moving on to the other big news of the day, this would be from the world of squash. Yahan pe aapko bata dein ki Abhay Singh made good work in Japan's Yunosuke Sukui.
1: Hello.
2: Namaste, Madam Garu.
1: Namaste, Andy.
2: అండి గుడ్ మార్నింగ్ నా పేరు కళ్యాణి వైజాగ్ మురళీ గారు మాట్లాడుతున్నాను మేడం గారు
1: వెరీ గుడ్ మార్నింగ్ కళ్యాణి గారు చెప్పండి

0: మేడం గారు, ఈ గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి మేడం గారు, ఈరోజు ఆ సందర్భంగా నాకు బాలసుబ్రహ్మణ్యం చాలా ఇష్టం మేడం గారు. ఆ సింగర్లు అందరూ ఇష్టం కానీ బాలసుబ్రహ్మణ్యం అంటే ఎక్కువ ఇష్టం మేడం గారు. ఈ సందర్భంగా కూతురు పాటలు వింట వింట లోకంలో ఎంత చూసిన పాట మేడం గారు.
1: స్పర్ధా కే పురుష వ్యక్తిగత ఫైనల్ కే క్వాలిఫై కర్ లియా హై ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ నే.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం. రాజేంద్ర కుమార్, కాకినాడ.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. రాజేంద్ర కుమార్ గారు,
1: అనార్కల్లో రాజశేఖర పాడేయండి మేడం.
0: అనార్కలి చిత్రం నుండి రాజశేఖర ఈ పాట విందాం అనుకుంటున్నారు?
1: అవునమ్మా.
0: సరేనండి, తప్పకుండా.

0: హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్తే అండి.
1: బావా బామ్మర్దీ శత్రువానండి. గజ్జిగల్లం అన్నదో ఆ పాట కావాలండి.
0: అలాగేనండి శ్రీనివాస్ గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.

0: నమస్తే అండి.
1: మేము అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం అండి, దొరసర్వా నుంచి మాట్లాడుతున్నాము.
0: మీ పేరండి?
1: మేడిశెట్టి సర్వారావు అండి.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు?
1: మాకు పల్లె సీమ సినిమాల నుంచి చూరొట్టిక జారుతాదే చిటిక్కు చిటిక్కు వాణి తొక్క పాట ఇవ్వండి మేడం.
0: సరేనండి, తప్పకుండా.
1: థ్యాంక్స్ అండి, నమస్తే.

0: హలో హలో
1: హలో
0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు వెంకట్రావు, అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నామా. మాకు గులేబాకుల కథల ఘంటసార గారు పాడారమ్మా, ఒంటరిని అయిపోయానో పాట కావాలమ్మా.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు.
1: ఈనాటి మధురిమ కార్యక్రమంలో అంశం
2: తప్పు తప్పు
1: ఏమిటి అంశమే తప్ప. అదేమిటి అంటే చేస్తేనే తప్పు కాదు, కొన్ని చెప్పడానికి ఇబ్బంది పడేటప్పుడు కూడా తప్పు తప్పు అని అంటూ ఉంటుంది మనస్సు. మనస్సు ఏ మాట మాట్లాడినా ముఖ కవళికల్లో మాత్రం ఆ భావం దాగుంటుందా? దాగుండకపోయినా బాగుంటుంది. అంత బాగుండే భావం ఏంటబ్బా? అది పాడు. అదేనండి, చేయెందుకు పాడు అంటే పాడకుండా ఉంటారా?

మా చెప్పలేని సిగ్గైతే చెప్పడానికి ఎందుకు సిద్ధపడాలి? సిగ్గంటే సిగ్గొక్కటే కాదండి, పక్కన ఇంకొక మూడు అక్షరాల మాట ఉంటుంది, బిడియం. అమ్మో, మూడు అక్షరాలే అంటే మళ్ళీ ఓ రెండు అక్షరాలు లజ్జా. అదేదో నీకు లేదా అని అన్నప్పుడే కాదు, సిగ్గు లజ్జ సింగారం అన్నారు. ఎప్పుడెప్పుడు వస్తుంది ఏంటి సిగ్గు? మనందరికీ తెలుసు, సాధారణంగా సిగ్గంటే ఆడవాళ్ళ సొత్తు. నిజమే. మరి మగవాళ్ళకైతే ఆ మాట ఎందుకులేండి? ఈ చెప్పలేని సిగ్గేమిటో ఎందుకో? అసలు ముందు సిగ్గు అనేది కలుగుతుంది, ఏర్పడడం, దానికేమైనా పెద్ద సిద్ధాంతం ఉంటుందా? ఇలా ఇలా ఇలా అయ్యి ఇలా ఇప్పుడు నేను సిగ్గుపడాలి అని ఎవ్వరూ అనుకోరండి.

కొన్ని అపురూపమైన సందర్భాల్లో అనుకోని సంగతులు ముచ్చటించేటప్పుడు, అనుకున్నవన్నీ చెప్పాలనుకొని చెప్పలేనప్పుడు, చెప్పి కూడా ఆ పారవశ్య రహస్యాల్ని విప్పలేనప్పుడు, విప్పినా దాన్ని కప్పిపుచ్చాలనే ప్రయత్నం, ఇవన్నీ కలిపి సెకండ్లో ఏ వెయ్యో వంతులోనో కలుగుతుంది చూడండి, అదే సిగ్గు. సిగ్గు.

సిగ్గు స్త్రీలకు సింగారం. నిజమే, సింగారమా బంగారమా అలా పక్కన పెడితే అసలు ఎందుకు కలుగుతుంది కన్నా అలా ఎలా కలుగుతుంది? మనం ఎవరినైనా చూస్తున్నప్పుడు, మనల్ని ఎవరైనా చూస్తున్నప్పుడు, బాగా పొగిడినప్పుడు, లేదైనా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మెదడులో అమిగ్డాలా అనే ఒక భాగం ఆ భావోద్వేగాన్ని గుర్తిస్తుంది. ఇది వెంటనే శరీరంలోని సింపథెటిక్ నరాల వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఆ వ్యవస్థ అలా సంచలించగానే శరీరం ప్రమాదంలో ఉన్నప్పుడు స్పందించే ఫైట్ ఆర్ ఫ్లైట్ ఆ మోడ్లోకి వెళుతుంది. దీనివల్ల శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోన్ రసాయనికంగా విడుదలవుతుంది. అబ్బా, ఇంత జరుగుతుందా? ఇంత జరిగేలోగా జరగాల్సినవన్నీ ఆ సిగ్గు రూపంలో వచ్చేస్తాయి.

అమ్మాయిలు అనుకోండి, సహజంగా ఉండేటటువంటి చిన్న బిడియం, ఏముండవు సిగ్గు బిడియం వేరు, బెరుకు వేరు. ఈ సిగ్గు బిడియం అనేవి సహజ లక్షణాలు. అవి చాలాసార్లు స్త్రీలకైతే అందగిస్తుంది, పురుషుల్లో మందగిస్తుంది. స్త్రీలు కాస్త ఏదో అటు ఇటు అట సర్దుకొని అలా వెళ్ళిపోతారు. ఒక 6-7 పురుషుల మధ్య నుంచి ఓ స్త్రీ కొంచెం సిగ్గుపడినా చక్కగా నడిచి వెళ్ళిపోగలదు. అయితే పురుషులేనేంటి, వెళ్ళలేరు. 4 అమ్మాయిలు అక్కడ ఉన్నారనుకోండి, ఓ పురుష పొంగవుడు, ఓ మగమహారాజు ఏ సంచలనం లేకుండా వెళ్ళమనండి, చాలా తక్కువ మంది మనకి కనబడతారు. వస్తున్న సిగ్గునో భయాన్నో సంకోచాన్నో దేన్నో అదుపు చేసుకుంటూ, చెదరకపోయినా క్రాఫ్ సర్దుకుంటూ ఉంటే, నలగకపోయినా బట్టలు సరిచేసుకుంటూ ఉంటాయి. కొంతవరకు అలా వెళ్ళి ఓయ్ అని ఎవరైనా అన్నారనుకోండి ఓ కొంటిపిల్ల, అక్కడి నుంచి నడక పరుగుగా మారి వెళ్ళిపోతారు. అలాంటి పాటలు చూసే వస్తాయి ఇలాంటి పాటలు.

అది ఆ సిగ్గు వచ్చినప్పుడు కొంచెం బుగ్గలు ఎర్రబడతాయి, ఆ బుగ్గలు ఎర్రబడ్డమే మొగ్గలు, అందుకే సిగ్గుల మొగ్గలన్నారు. ఏమండోయ్, ఆ మొగ్గలు సరే కంగారు పడి తడబడి అటు వెళ్ళబోయి ఇటు వెళ్ళి ఇటు వెళుతున్నావు అనుకుని వెనక్కి తిరిగి అబ్బబెబ్బే కాదు ముందుకే పోవాలని ఇంకోవైపు ఎటో వెళ్ళబోయి సిగ్గులు వేసిన మొగ్గల నుండి మొగ్గలు వేయడం మొదలెడితే సరదా కాస్త అపహాస్యపు పరదాలు ఎత్తేస్తుంది. అలాంటివేమీ లేకుండానే ఇగో ఇలాంటి సమాధానాలు కూడా.

ఈ సిగ్గు అన్నది మనసులో భావన, అక్కడి నుంచి అది ముఖమంతా పాకి అని శ్వాస భారంగా తీసుకోవడం, ముఖం ఎర్రబడ్డం, ఏమిటో కంగారు, సర్దుకున్నదే సర్దుకొని సరిచేసుకున్నదే సరిచేసుకొని మనుషులు అదో రకంగా అవడం, ఇదంతా ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడడంలోనే అందరికీ తెలిసేలా చేసేయడం వచ్చేస్తుంది. స్ప్రింగు ఎంత గట్టిగా అదిమితే అంతగా పైకి లేస్తుంది కదా, ఆలోచన కూడా అంతే. ఎవరో మనసైన వాడు, మనమంటే ఇష్టమైన మనిషి అయిన వారు, వాడో లేకపోతే ఒక అమ్మాయి వస్తున్నారనుకోండి, పురుషుల్లో కన్నా స్త్రీలలోనే మరీ ముఖ్యంగా చేసుకోబోయే వ్యక్తి ఎదుట పడగానే హఠాత్తుగా రకరకాల భావాలు కలుగుతాయి. ఆ భావాలన్నీ కూడా మనసులో ఉబికే చల్లటి లావాలు అవుతాయి. ఈ లావాలను కావాలని ఎవరూ పైకి వెలిబుచ్చడానికి ప్రయత్నించరు. పైగా అంత విశాలమైన నేత్రాలని కూడా ఆవాల్లాగా చేసుకొని అలా పక్కకి తిప్పి రెప్పలు అరమూడ్చి మళ్ళీ క్రీగంట చూసి చూడనట్టు చూసి తెలిసి తెలియనట్టు తెలియజేసి ఒక చూపుల తూపు విసురుతారే, అది అవతల వాళ్ళకి నాటుకుందనుకోండి, వాళ్ళు సరాసరి ఆ సిగ్గుల మొగ్గని స్పృశిస్తారు. పైగా నిన్న లేదు, మొన్న లేదు, ఇంతలోనే ఇంత సిగ్గా అని అడగడం కూడాను

కళ్ళు బాగా కనబడాలని కాటుక రేఖ. అలవాటున్న వాళ్ళకి బరువు మధ్యంలో సోగగా తిలకం. ఇంకా చేతులకు గోరింట, కాళ్లకు పారాణి, ఇవన్నీ తెలుగింటి ఆడవడుచుకి ప్రకృతి ఇచ్చిన అలంకారాలు. అయితే సహజంగా కలిగేది సిగ్గు. అది ఎక్కడ ఎక్కువ అందంగా కనిపిస్తుంది అంటే పెళ్ళిలో. సరే, కొంతకాలానికి నెమ్మదిస్తుంది. ఎంత కలిసి తిరిగినా చదువుకున్నా పెళ్ళిలో సిగ్గుపడతారు. పడాలని కాదు, అలా వస్తుందంతే. కానీ చిన్న చిరునవ్వు, దాని వెనకాల దాగిన సిగ్గు, బొత్తిగా పరిచయం లేకుండా పూర్వకాలపు పెళ్ళిళ్ళైతే తల ఉంచుకొని ఆ సిగ్గు ఆ నవ్వు చూడాలంటే పెళ్ళికొడుకు ప్రయత్నమే ఎక్కువ ఉండాలి. లేదా గడిసరి పడుచైతే పెద్దలకి తెలియకుండా చిన్న చూపులో సిగ్గు బిడియం కొంత వలపు మిళాయించి చక్కటి మిఠాయి తాంబూలంలాగా అందించేస్తారు. మీదన తమలపాకులు, జీలకర్ర, బెల్లం తాళువుని అంటకముందే, తాళి మెడను తాకకముందే, తలంబ్రాలు మెడమించి కిందకి జారకముందే. ఇలాంటి బట్వాడాల వాటాల సంగతి అలా పక్కన పెట్టేస్తే ఎందుకు ఇలాగా అంటే, ఎంత తెలిసిన వాడైనా సరే అలా పక్కన కూర్చోబెట్టగానే ఓహో అప్పటి వరకు తెలియని అబ్బాయిని చూసినట్టు, ఒకవేళ తెలిసిన ఎప్పుడు నవ్వు నవ్వు పలకరింపులు జరగనట్టే ఉంటాయి. ఆ అందం, ఆ చందం, ఆ బంధం, అనుబంధం. సిగ్గుతెరలలో వధువుని చూసినప్పుడు వరుణి మనోభావాలు మృదులంగా కాక మరో భావనగా ఎందుకు మళ్ళుతాయండి?

వాళ్ళేదో రాగాలు మేఘాలు అందులో దాగోవడాలు ఆగమేఘాల మీద ఆ అంటూ అలా వెళ్ళిపోతున్నారు. వెళ్ళనివ్వండి వెళ్ళనివ్వండి. ఆ సిగ్గుల మొగ్గల్లో మనం తలదూర్చామనుకోండి, వీడెవడు బొత్తిగా లేకుండా మన మధ్య కలిగించుకుంటున్నారు అని విసుక్కోకుండానే మనం యువతలకు వచ్చామనుకోండి, ఈ సిగ్గుపడ్డం అనేది సాధారణంగా మానవాళిలోనే ఉంటుంది అని మనం అనుకుంటాం. కొండొకచో జంతువుల్లో కూడా ఉంటుంది. అయితే జంతువులు సిగ్గుపడుతున్నాయా లేదా పరిశోధించే అంత ఓపిక మామూలు వాళ్ళకు ఉండదు. ఎందుకంటే మనమే సిగ్గుపడిపోవడం సిగ్గుపడడం అంటే ఏమిటో మర్చిపోతున్న రోజులు. మరి పక్షుల్లో ఉంటుందా? మనం ఏ మనిషినైనా పట్టుకొని నీకు సిగ్గు ఎగ్గు లేదు అని అనొచ్చు, పాపం వాళ్ళు మొహం అదోలో పెట్టి వెళ్ళిపోతారు. పక్షులు మాత్రం అలా అనకండే, సిగ్గున్నా లేకపోయినా లటక్కని వాళ్ళు చెటుక్కును ఒక ఎగ్గు పెట్టి పటక్కని ఎగిరిపోవచ్చు. సిగ్గు లేకపోయినా ఎగ్గు ఉంటుంది పక్షికి. దీనివల్ల ఆ సత్యం మనకి తెలిసింది. మరి విదేశీయులకి వారికి ఈ సిగ్గేం ఉండదేమో, చాలా పొరపాటు అండి. బ్లష్ అంటారు, ముఖమంతా చిన్న ఎర్రెర్రగా అయిపోవడం. ఒక్కోసారి కొంతమంది అలా అవ్వకపోయినా అలాంటిదేదో ఈ రెండు బుగ్గలకి కాస్త అలదుకొని ఆనందిస్తూ ఉంటారు. దాన్ని కవులు పగడాలన్నారు, ఎర్రగా ఉంటాయి. కెంపులని ఎక్కువ వాడారు. ఈ కెంపుల సొంపుల ఇంపులు ఎంత పెంపులో, అవి చెక్కిలిలో తడుక్కుమన్నప్పుడే చూడాలి. మన కోసం అవేమీ అలా ఉండిపోవు. ఓ ఛాయాచిత్రం తీసుకుంటే తప్ప, అది ఒక మాయాచిత్రం, సిగ్గుకి పట్టిన ఛత్రం.

కన్నె పెళ్లి కుమార్తె కావడం, ఇవన్నీ కూడా మనకు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి. పల్లకిలో తీసుకెళ్ళడం, సరే పూర్వం ఎప్పుడోనండి ఇప్పుడు కాదు కదా అంటే, ఏదైనా సరే ఓసారి అలా తీసుకెళ్ళడం. మాయాబజార్లో చెప్పినట్టు పెళ్లి కూతురునో పెళ్లి కొడుకునో చేయగానే అలా 10 మందిలోకి రావాలని ఉంటుందని ఓ మాట. మరి అటు ఇటు రాకుండా, ఇటు అటు కాకుండా, అలా అని సందేశాలు సందేహాలని మిగల్చకుండా సంకేతాలు పంపించే కీలకం ఏమిటి అంటే, ముఖం జాగ్రత్తగా చూసామనుకోండి, పలికించే వాళ్ళకి హావభావాలకి ఆ ముఖంలో ఉన్న ప్రతిభాగము కూడా ప్రస్ఫుటంగా దాన్నది పరికిస్తే పలికిస్తుంది. ముఖ్యంగా కనుబొమ్మలు, ఒక కనుబొమ్మ అలా పైకెత్తి ఇంకోటి ఇలా పైకెత్తి రెండు అటు ఇటు కదుపుతూ స్థిరంగా ఉంచామనుకోండి అది ధనుస్సులాగా ఉంటుంది మన్మధుని బాణాలు చూపుల ద్వారా తూపులుగా విసరడానికి. ఇదేది కాదనుకోండి, ఒక పల్లకి బోయిలు మోయడానికి పట్టుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. అదుగో ఆ కనుబొమ్మల పల్లకిలో మరి ఏ సందేశం ఉందో, ఏ దేశానికి చేరనుందో

అంతలాగా నెలవంక పల్లకి బయలుదేరితే చూపులు నేలవంక చూస్తూ ఉంటే అది సిగ్గుగాక మరేమిటి? ఎంత పల్లకీ అయినా ఆకాశానికి భూమికి మధ్యనే ప్రయాణిస్తుంది. జీవితం కూడా అంతే. దూరం నుంచి చూసినప్పుడు భూమి ఆకాశం రెండు ఒకటైనట్టే ఉంటాయి చూసేవాళ్ళకి, కానీ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ రెండిటికీ మధ్య దూరం చాలా అని. కాళ్ళెప్పుడూ ఎప్పటికైనా నేల మీదే నిలవాలని. అలానే ఆకాశం మబ్బులు, చుక్కలు, వెన్నెల, సూర్యుడు, కాంతి, వేడి, వెచ్చదనం

పట్టించుకోకూడదా? పట్టించుకోవాలండి. పట్టించుకోకపోతే ఎలాగా? సిగ్గులు తెరలు కమ్ముతూ ఉండొచ్చు, మబ్బుల పొరలు విడిపోతూ ఉంటాయి. ఆ విడిపోయినప్పుడు అందులో ఉన్న కలివిడిదనాన్ని కూడా విడివడి పోకుండా ముడివడి పరుగిడ్డాయి అనుకోండి, ఆ మబ్బులు రెండు భేటీ అయితే అప్పుడు కదా మెరుపు. మనసులు రెండు పేచీ పడితే అది కదా వలపు. అందుకే అంతదాకా వచ్చిన మూడు ముళ్ళు పడతాయంటే సిగ్గే మొగ్గలేస్తుంది. ఆ మొగ్గలు పూచి ఇంకా తర్వాత ఎందుకులేండి, తీయని ముద్రలు వేస్తాయి. ఆ ముద్రలేమిటో, ఆ పట్టని నిద్రలేమిటో,

రవ్వంత సిగ్గు రత్నంలా మెరుస్తుంది, కాసింత సిగ్గు కనకపుష్యరాగమే, కూసంత సిగ్గుపడ్డాం అనుకోండి కూర్చికట్టిన ముత్యాల సరం కాదు. ఏమో ఇన్ని మెరుపులు, ఇన్ని తడుకులు, ఇన్ని సొగసులు, ఇన్ని పొసగులు, దొసగులు లేనట్టి వీటిని వసగునది సిగ్గు. అలతి అలతిగా, లలిత లలితంగా, సరసంగా చేరు.

మరీ కాకుండా దూరంగా, మరీ కారాదు కదా భారంగా, రంగరంగా అనుకుని లాభం లేదు. అది రావాల్సిన సమయంలో వచ్చే తీరుతుంది, వచ్చాక తీరుతుంది. కానిసిగ్గు కమ్మేసింది అనుకుంటాం కానీ కమ్మేసింది సిగ్గే కానీ అని అనుకోకుండా ఉండగలం ఏంటి?

ఉవలాడబడిన తుమ్మెద సంగతి అలా పక్కన పెట్టేస్తే ఉత్సాహపడుతున్న జానకి, ఆనాడంటే ఒక జానకి, సిగ్గుపడితే జానజానకి జానకి. అప్పుడు గదా కంఠం పెగిలి ప్రశ్న అందంగా ఆనందంగా కొంటెగా జంట పడుతుంది.

మాటకి మాట, ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదండి అన్నవి మామూలు పరిస్థితుల్లో. సిగ్గొచ్చినప్పుడు, సిగ్గేసినప్పుడు, సిగ్గు కలిగినప్పుడు, సిగ్గు గుండె ఆనకట్టల్ని దాటుకుని అగట్టలను పక్కకి పెట్టి కందకాలను లెక్కజేయకుండా కందుకన్న అంటే బంతిలాగా గెంతుతూ గెంతుతూ ముఖంలో దోబూచులు ఆడుతోందనుకోండి, అప్పుడు ఏల పదాలు తుమ్మిద పదాలు వస్తే ఏల ఈ సిగ్గు పాదాలు పరిగెత్తడానికి అని అక్కడే ఆపేసి మళ్ళీ రాముణ్ణి చూసిన ఆ జానకి జానపదానికే వెళతాం.

పూర్వకాలం అవ్వలు నాయనమ్మలు అయితే ఇలాగ పాడే పడుచు పిల్లల్ని నీ సిగ్గు చిమడ అని ముద్దుగా ఇలాగ కణతల చుట్టూ రెండు చేతుల్ని తిప్పి ఇలా నొక్కొని ఏదో దృష్టిదోషం తీసినట్టు, అది వాళ్ళ అభిమానం, వాళ్ళ ఆప్యాయత. ఆ సిగ్గు అలా ఉంటే అలంకారం. నేను బాగున్నాను, ఆయన చూస్తున్నాడు అబ్బా అనుకుంటే అది అలంకారం. ఇంత బాగున్నాను, నన్ను కాకపోతే ఎవరు చూస్తారు, ఎవరిని చూస్తారు అనుకుంటే అది అహంకారం. ఈ అలంకారాలు, అహంకారాలు, ఆంతర్యాలు, అంతరంగాలు అంతఃపురంలో అంతరిస్తాయి. అసలైన ప్రేమాంకురాలు అలరిస్తాయి, అవతరిస్తాయి, ఆవిర్భవిస్తాయి. అక్కడ సిగ్గు ఆవిరై ద్రవీభవిస్తుంది. కాకపోతే అంత తొందరలు పోయే సిగ్గుల దొంతరల్ని ప్రశ్నించే స్వరం కూడా ఉంటుంది కదా.

55 నిమిషాల సమయం రసమయం అయిపోతూ అంతలాగా సిగ్గొచ్చి సిగ్గు కలిగి సిగ్గేర్పడి సిగ్గుపడుతూ సిగ్గు ఉందో లేదో చూసుకోకుండా సిగ్గు ఎగ్గుల్ని ఆవలబెట్టి ఎగ్గైన పాటల మాటల వైపు మనసు ఒగ్గేస్తే అది ఆ కవుల ఆ సంగీతకర్తల ఆ గాయనీ గాయకుల ప్రజ్ఞాపాటవాలు బాగానే ఉంది. ఆ పాటవాల సంగతి అలా ఉంచితే ఎప్పటివో పాఠాలు ప్రజ్ఞలు అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవాలి. అద్భుతంగా సిగ్గుపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సిగ్గు అద్భుతం ఏమిటండి? అవును, అలా పడ్డం కూడా సంభవించాలి, రావాలి కాదు. మహాజనులారా, నేను ఇప్పుడు సిగ్గుపడుచుంటుంది అని ఎవరు ప్రకటనలు ఇవ్వరు, అది అలా వస్తుంది. అలా వచ్చిన యువతీ లలామ అనంతరకాలంలో ఈ సిగ్గులన్నీ పక్కకు వెళ్ళి చక్కగా మేళం ఆడిందిట. ఆయన అన్నాడు ముందు, ఏమిటి మీ రాజ్యంలో ఇలా భూమిని దున్నేది ఉండగానే పిల్లలు పుట్టేస్తున్నారట? అంటే మరే మీ రాజ్యంలో పాయసానికే పసివాళ్ళు పుట్టగాలేంది? దీన్ని బట్టి ఆ కథ ఏమిటో ఆ యుగమేమిటో అవన్నీ మనకు తెలుసు. అలాంటి రమచక్కని సీతకి అరచేతి గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకా ఎవరు మొగుడంట, అంటే ఎంత బాగా చెప్పారో. శివధనుస్సుని ఎత్తాడు శ్రీరామచంద్రుడు సీతాపరిణయం కోసం. అది ఎంత బరువైంది! రాజాధిరాజులు కూడా ప్రయత్నించి విఫలమైపోయారు. ఆయన అలవోకగా ఎత్తాడు, బాగానే ఉంది. కానీ అంతటి రాముడు కూడా శివుని విల్లుని ఎత్తిన రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో? ఎంచేత, ఏమిటి దానికి దీనికి అంటే వేటూరి సుందరరామమూర్తి గారి మహిమ, మాటలు చమత్కారం. శివధనుస్సు ఎంత భారమైనప్పటికీ కూడా అంతకంతకంతకు మించిన బరువు సీత జడ. ఎందుకు? శ్రీరాముని చూసిన ఆ వలపు, ఆ ప్రేమ, ఆ మమత, మమకారం అవన్నీ ముప్పిరిగొని సిగ్గుగా ఏర్పడి ముఖం దించుకుంది. ఆ లజ్జావనత అంటే సిగ్గు భారంతో ఉన్న ముఖానికి వెనక ఉన్న జడ బరువెక్కదండి, ఎత్తగలడా అన్నాడు. అది ఆ మహిమ.

0: మధుమంజరి విన్నారు. హిందీ చలనచిత్ర గీతాలు ఇదే ప్రసారంలో 12:40 వినొచ్చు. సమయం 12:30 వస్తుంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తలు తెలుగులో. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఇప్పటి ముఖ్యాంశాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశము తనంత తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. వివరాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడనగర్ వరకు సేవా యాత్రికులు చేపట్టిన యాత్ర సందర్భంగా వారితో మోదీ అంతర్జాలం ద్వారా ముచ్చటించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడనగర్ తనకు అందించిందని, ఇక కాశీ ఆ విలువలను అనేక సేవాపరమైన రంగులు జోడించిందని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందిన వారి స్పందనను యువత స్వయంగా తెలుసుకుంటున్నారని, యువత కూడా సేవలోని ఆనందాన్ని తెలుసుకోవడం తనకి సంతోషాన్నిస్తోందని అన్నారు.
2: सरकार की योजनाएं सिर्फ पैसे खर्च करना, राजनीतिक माइलेज कमाना इतना नहीं होता है. अगर वो योजना आखिरी व्यक्ति तक पहुंचती है तो उसके लिए तो एक नया जीवन शुरू हो जाता है और उसका जो संतोष है वो बड़ा अद्भुत होता है.
1: గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని, మహిళల్లో స్వావలంబన పెరిగిందని అన్నారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన నేర్పిన సేవ, సంతులనం, ఓర్పు, సహకారం, సానుకూల దృక్పథం, అర్థం చేసుకునే తత్వం, చర్చలు అనే 7 సూత్రాలు మరలా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానితో జరిపిన సంభాషణ సందర్భంగా సేవాయాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. నానాటికి మరింత దగ్గరవుతున్న ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు ఏ ఒక్క దేశము తనంతట తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అంతర్జాతీయ వ్యూహాత్మక సంధాన కార్యక్రమం ఇన్స్టెప్ 4వ సంచికలో భాగంగా ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో రాధాకృష్ణన్ ప్రతినిధులను కలుసుకున్నారు. భారతీయ సిద్ధాంతాలైన వసుధైక కుటుంబం, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు, ప్రపంచ ప్రజలందరూ ఒక ఇంటి వారేనని తెలుపుతాయని అన్నారు. ఈ దృక్పథమే భారత్ G20 అధ్యక్షతకు మౌలిక సూత్రంగా నిలిచిందని, సమ్మిళిత సహకార స్ఫూర్తితో ఇతర దేశాలతో అనుసంధానమయ్యేందుకు దారి చూపుతోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా తమ స్వాగత సందేశంలో నేషనల్

0: డిఫెన్స్ కాలేజ్ అత్యుత్తమ వ్యూహాత్మక శిక్షణను అందిస్తుందని, ఇన్స్టెప్ కార్యక్రమం ప్రాంతీయ భద్రత, మిత్రదేశాల మధ్య సహకార పెంపుకు ఉద్దేశించిందని చెప్పారు. అటవీ సంరక్షణ పద్ధతుల బలోపేతానికి ఉద్దేశించిన కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఫర్ ఎఫెక్టివ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇటువంటి ప్రాజెక్టుల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతిక సామర్థ్యాల పెంపు, తద్వారా కార్చిచ్చుల కట్టడి, జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ అనుకూల చర్యలను తీసుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రాజెక్టులో పరిశోధన, పైలట్ ప్రాజెక్టులు కూడా భాగం కాగలవని చెప్పారు. రాష్ట్రాల అటవీ సంరక్షణ కేంద్రాల్లో మరింత సృజనాత్మకతను ప్రాజెక్టు ప్రోత్సహిస్తుందని చెప్పారు. దాదాపు 537 కోట్ల రూపాయలు కేటాయించిన ఈ కార్యక్రమం ద్వారా అటవీ సంరక్షణ అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ, సమస్యలను ఎదుర్కోవడంలో తర్ఫీదు అందుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి, 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోరున్న బలమైన స్థానం నుంచి పాల్గొంటోందని అన్నారు.
1: We start from the Viksit Bharat 2047 story. Today when we negotiate with the world, we put them to notice that we are a $4 trillion economy, but on a PPP basis, we already are a $20 trillion economy, the third largest in the world. That gap is going to get bridged.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్పాదన, డిజైన్ సృజనాత్మకతల్లో ప్రపంచస్థాయి కేంద్రంగా నిలవాలన్న ఆకాంక్షతో 2014లో ప్రారంభించిన కార్యక్రమం మేక్ ఇన్ ఇండియాకు నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఉత్పాదన, పెట్టుబడులు, సామర్థ్యాల పెంపు ద్వారా ఈ కార్యక్రమం భారత పారిశ్రామిక రంగ ముఖచిత్రాన్ని మార్చివేసింది. తయారీ రంగంలో అనేక కొత్త అవకాశాలు కల్పిస్తూ పారిశ్రామికవేత్తలకు, మదుపర్లకు మేక్ ఇన్ ఇండియా కీలకంగా మారింది. తదనంతర కాలంలో మేక్ ఇన్ ఇండియా 2.0గా పరివర్తన చెందిన ఈ కార్యక్రమం ఈనాడు 15 పారిశ్రామిక, 12 సేవా రంగాలతో కలిపి 27 రంగాలకు విస్తరించింది. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్, అతి తక్కువ ప్రభుత్వ జోక్యం, సమర్థమైన పాలన అనే సూత్రం ఆధారంగా అనుమతులు, విధానాలను సరళీకరించింది. మేక్ ఇన్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఎలక్ట్రానిక్ రంగం, రైల్వేలు, రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుని తయారీ అనేక రెట్లు పెరిగింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ FSSAI అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పదాన్ని వాడరాదని ప్రకటన స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే చర్య వల్ల వినియోగదారులకు తాము కొనుగోలు చేసే ఉత్పత్తులపై అవగాహన పెరిగి స్పష్టత ఏర్పడుతుందని భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, హార్మోజ్ జలసంధిని తిరిగి ప్రారంభించేందుకు, అణు కార్యక్రమంపై చర్చించేందుకు తమ దేశం 7 రోజుల పథకాన్ని సిద్ధం చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం అరాక్చి తమ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఐక్యరాజ్య సమితికి చేరవేశారని, షరతులకు లోబడి 7వ రోజు జలసంధి పునఃప్రారంభం, అణు కార్యక్రమంపై చర్చలు ఉండగలవని తెలియజేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై సైనిక దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఇరాన్ దౌత్యానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని మంత్రి చెప్పారు. ఈ జూన్లో కుదిరిన ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవించడం లేదని ఇరాన్ రాష్ట్రపతి మసూద్ పెజెష్కియాన్ ఆరోపిస్తూ, టెహరాన్ చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమేనని చెప్పారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారి అభివృద్ది ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమని ఉపాధ్యాయ భావించేవారని, ఆయన అంత్యోదయ సిద్ధాంతం నేటికి ప్రజా సంక్షేమం, జాతి పురోభివృద్ధులకు దారి చూపుతోందని అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణను అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. 3 నుంచి 12 నెలల పాటు సాగే శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా నిరుపేద గ్రామీణ యువతకు ఉపాధి హామీని అందించే కేంద్రీయ పథకమిది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ క్రీడల్లో భాగంగా మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో భారత జంట కమల్జీత్, సురుచి సింగ్ అద్భుత

0: ప్రదర్శన చూపి దేశానికి స్వర్ణాన్ని అందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అభినందనలు తెలియజేస్తూ చక్కని భాగస్వామ్యం, అవగాహన విజయానికి దోహదపడ్డాయని అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈరోజు ఆకాశవాణి శ్రీనగర్లో ప్రాంతీయ ఛానళ్ల మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వికేంద్రీకరణ ద్వారా తమకు దక్కిన అధికారాలను, సౌలభ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవాలని, అవసరాలను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, వాణిజ్య అవసరాలకు సమప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 4వ సంచిక ఈరోజు ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, తయారీదారులు, ఎగుమతిదారులు ప్రదర్శన ద్వారా నేరుగా ప్రపంచ మార్కెట్తో అనుసంధానం అవగలరని భావిస్తున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అందరి భాగస్వామ్యం, తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశమూ తనంతట తానుగా ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. హిందీ చలనచిత్ర గీతాల కార్యక్రమం కారవాన్ చిత్రం నుండి ఆశాభోన్స్లే గానం.

కభీ కభీ చిత్రం నుండి ముఖేష్ లతా మంగేష్కర్ గానం విన్నారు. సాజన్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

హిందీ చలనచిత్ర గీతాలు విన్నారు. స్వచ్ఛత హీ సేవ. ఇల్లు శుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఇంట్లో చెత్త చెదారం పేరుకొని ఉంటే తుడిచేసుకోవాలని కూడా ఉంటుంది. తుడిచి ఓ మూలకు పెడతారు. మూలకు పెడితే సరిపోతుందా? దాన్ని ఎత్తిపెట్టి ఎక్కడో చోట దేంట్లో పోయారు కదా అంటే, ఆ ఎక్కడో ఓ చోట పోయడం అన్నది సాధారణంగా ఎంపికలు ఏమవుతుందంటే, ఈ గోడ నుంచి పక్కింటి వాళ్ళ సందులోకో లేకపోతే ఎదురింటి వాళ్ళ వాకిట్లోకో చిమ్మేయడం. మన ఇల్లు శుభ్రంగానే ఉంది కదా, మరి ఆ ఇల్లు వాళ్ళు తుడుస్తారు, వాళ్ళు కూడా అలాగే చేస్తే ఇది ఎక్కడికి పోదు, అక్కడక్కడే తిరుగుతూ భూమి గుండ్రముగా ఉండును అన్నట్టుగా చెత్త చెదారం అక్కడే ఉంటుంది. చెదారం అంటే ఏమిటి అంటే, మనం విడిగా చూడలేం, అది చెత్తలోనే కలిసి ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కడ పెడితే అక్కడ పోయకూడదు అన్నది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పొడిదైతే పర్వాలేదు, మామూలుగా ఏ కొండ చీపురుతోటో దేనితో తుడుస్తాం. మరి తడిదైతే అంటే కొబ్బరి చీపురు ఉంది కదా, రెండు చీపుళ్ళు ఉన్నాయి, బాగానే ఉంది. రెండు చీపుళ్ళతో పాటు ఓ చిన్న చెత్త ఎత్తుకొనే ఒక చేట కూడా ఉండాలి కదా, చేట చీపుళ్ళు రెండు ఉంటే సరిపోతుందా? లేదు. దేనికి దానికి విడిగా ఉంచి దేనికి దానికి తీసుకెళ్ళడానికి వచ్చే బళ్ళు ఉంటాయి, వాటికి అప్పచెప్పాలి. మా ఇంట్లో చెత్త లేదు అంటే కుదరదు. అలా అన్నప్పుడు చెత్త లేకపోవడం అంటే ఆ మాట అన్నవాళ్ళు తమకు తామే చెత్త అనుకోవాలి, ఎందుకంటే చెత్త పనులు చేయకూడదు. చెత్తని తీసి వేరే చోట చేసే పని చేస్తే ఇల్లే కాదు, ఎదురిల్లు పక్కిల్లు కూడా శుభ్రంగా ఉంటాయి. ఆ ఇళ్ళే కాదు, పరిసరాలు కూడా శుచిగా ఉంటాయి. ఆ పరిసరాలన్నీ కూడా శుచిగా ఉంటే వీధులన్నీ పేటలన్నీ శుచిగా ఉండి మొత్తం ఆ ఊరు, తద్వారా జిల్లా, అక్కడి నుంచి రాష్ట్రం, యావత్ దేశం కూడా పరిశుభ్రంగా పరిశుద్ధంగా చక్కగా ఉంటుంది. అయితే ఉంటే ఏమిటి, ఉంటే ఏమిటి ఏమిటి, మందుల వాడకాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి, అంటే రోగాలు రావు, శుభ్రంగా ఉండాలి. ఆరోగ్యం మహాభాగ్యం అంటే ఎంతసేపు దేహానికి పౌష్టికమైన ఆహారాన్ని పెట్టేసి మనం ఇలా ఇలా అటు ఇటు ఈ కండలు చూసుకునో లేకపోతే బాగా బలంగా ఉన్నామని ఆనందించేయడం కాదు, మన ఒళ్ళు ఎలాగో మన ఇల్లు అలాగా. అంచేత ఇల్లు బాగుంటే ఒళ్ళు బాగుంటుంది, ఒళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మొత్తం ప్రపంచం బాగుంటుంది. కాబట్టి శుభ్రతని పాటించాలి, దానికన్నా వేరే సేవ ఎక్కడ ఉండదు. అలాగే మనకి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పెడితే అక్కడ

0: ఉమ్ము ఉమ్మేసేటటువంటి వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించాలి. తగ్గించాలి అంటే తక్కువ చోట్ల ఉమ్మమని కాదు, దానికంటూ ఉమ్మి తొట్టెలు ఉంటాయి, ఆ తొట్టెల్లో ఆ పని గానిచ్చేయాలి. అప్పుడు అంటు రోగాలు ఇవన్నీ కూడా వ్యాపించకుండా ఉంటాయి. ఒకదానికొకటిని దాహం వేస్తే కొబ్బరి బొండాలు దాగి పడేస్తారు. దానిలో వాన నీళ్లు ఇంకే నీళ్లు చేరితే అక్కడి నుంచి దోమలు కానీ ఉత్పన్నమైతే ఆ దోమల వల్ల ఏమిటి వస్తుందో మనందరికీ బాగా తెలుసు. అని చెప్తే అడుసు తొక్క నేల కాలు కడగ నేల, అంటే బురదలో కాలు పెట్టడం ఎందుకు, తర్వాత దాన్ని కడుక్కోవడానికి కడుక్కోలేక నీళ్లు లేక నీళ్లు రాక కన్నీళ్లు వచ్చి నానా బాధలు పడడం ఎందుకు, ముందు తొక్కకుండా ఉంటే బాగుంటుంది కదా. అలాగే తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేసి వాటిని అప్పచెప్పడం, ఇంకా ఎక్కడ పెడితే అక్కడ ఉమ్మేయడాలు ఇవన్నీ కూడా మానుకుంటే మనం చేయాల్సిన పనుల కన్నా చేయకూడని పనులు మానేయడం వల్ల శుభ్రత ఎక్కువగా ఉంటుంది. అది స్వచ్ఛతయే సేవ అంటే. విన్నారు కదా, సమయం 1:20 వస్తుంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2,619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 పూర్తయ్యాయి. ఇక వార్తల వివరాలు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు ఈదురుగాలులకు దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యాన పంటలపై తక్షణమే క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టం, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టాల వివరాల నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రైతులకు అందుబాటులో ఉండి పంటల రక్షణకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని ఆదేశించారు. పొలాల్లో నిలిచిన నీటిని తొలగించడంతో పాటు అధిక తేమ వల్ల పంటలకు మరింత నష్టం జరగకుండా రైతులకు సూచనలు ఇవ్వాలని చెప్పారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రజలకు వారి ప్రాంతాల్లోనే అవసరమైన వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు అందించేందుకు సంచార ఆరోగ్య రథాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఈ మొబైల్ మెడికల్ యూనిట్లని ఇవాళ అత్యాధునిక ఆసుపత్రిలాగా మార్చడం జరిగింది. ఇవాళ అత్యాధునిక బ్లడ్ గ్రూపింగ్తో కలిపి 42 పరీక్షల్ని నిర్వహించడానికి ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్తో గ్రామాలకు వెళ్లడం జరుగుతుంది. ప్రతి కుటుంబం తలుపు దగ్గరికి వెళ్లి 3,000 నుంచి 5,000 రూపాయలు విలువ చేసే అనేక రకాల పరీక్షల్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. 48 గంటల లోపల ఏ గ్రామంలో ఎక్కడ పరీక్షలు నిర్వహించినా ఈ ఆభా రిజిస్ట్రేషన్ కారణంగా ఆ వ్యక్తి ఎవరైతే పరీక్షలు చేసుకున్నారో వారికి ఒక వాట్సాప్ రావడం, దాంట్లో పరీక్ష ఫలితాలను కూడా పంపడం జరుగుతుంది.
1: పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుండాలని రాష్ట రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీసు శిక్షణా కేంద్రంలో ఈరోజు జరిగిన ప్యాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు పోలీసు ఉద్యోగాన్ని బాధ్యతగా భావించి ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఖరీఫ్ పంట ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2,619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఖరీఫ్లో 37 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పంట కళాల వద్ద నుంచి ధాన్యం సేకరణ రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

0: రైతుల సమస్యల పరిష్కారం కోసం 1967 టోల్ ఫ్రీ నంబర్తో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఎగువన ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్ట బ్యారేజ్ నారాయణపురం ఆనకట్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25 ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. మేక్ ఇన్ ఇండియా 2.0 కింద ప్రస్తుతం 15 తయారీ, 12 సేవారంగాలు కలిపి మొత్తం 27 రంగాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. ఇదే సమయంలో దేశీయ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్ల రూపాయలకు పెరిగింది. తయారీ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు దేశీయ నైపుణ్యాలు, ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ
1: आज सरकार मेक इन इंडिया पर, मैन्युफैक्चरिंग पर कितना बल दे रही है और इसलिए आपकी ईज ऑफ डूइंग बिजनेस के लिए हम लगातार काम कर रहे हैं. व्यापार कारोबार में होने वाली जिन छोटी छोटी गलतियों पर आपके खिलाफ केस होता था.
0: కృష్ణా జిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 168 కిలోమీటర్ల మేర జలమార్గం నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసిందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ విజయవాడ అమరావతి మీదుగా సుమారు 1,700 కోట్ల రూపాయలతో కూడిన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల అథారిటీ ప్రతిపాదించిందని చెప్పారు. ఈ జలమార్గం అందుబాటులోకి వస్తే ఏటా 50 లక్షల టన్నుల మేర సరుకు రవాణా రోడ్డు మార్గం నుంచి జలమార్గానికి మళ్లే అవకాశముందని, సుమారు 15,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కార్గో రవాణా సేవలు మరింత సులభతరం కానున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన కిసాన్ మేళా 2026లో భాగంగా రైతులు, శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతు సేవా కేంద్రాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేసి అధిక రాబడి పొందే జొన్న, సజ్జ, మినుము, పెసర, కొర్రలు, రాగులు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులు దృష్టి సారించాలని మంత్రి కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్, మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. దేశంలోని పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అంత్యోదయ దివస్ నిర్వహిస్తోంది. సమాజంలోని అణగారిన, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన అంత్యోదయ దివస్ నిర్వహిస్తున్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 19

0: 1916 సెప్టెంబర్ 25 ఉత్తరప్రదేశ్లోని ఫరేహ్ పట్టణం సమీపంలోని చంద్రభాన్ గ్రామంలో జన్మించారు. సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకున్న ఆయన ఆలోచనలను స్మరించుకుంటూ ఈ అంత్యోదయ దివస్ను ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా,
3: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి. ప్రపంచాన్ని అలా చుట్టి వద్దాం. శ్రీమతి ద్వయం డివి మానస, డి శ్రీదేవిల సంభాషణ.
5: మానసా, ఓయ్ మానసా, ఎక్కడ? అరే ఏంటి ఈ ప్యాకింగ్లు? ఏంటి బ్యాగులు సర్దుకుంటున్నావు? ఎక్కడికైనా ప్రయాణమా ఏంటి?
6: అంటే ఏం లేదు శ్రీదేవి, ఇప్పుడు మనకి కొన్ని పండుగలు వస్తూ ఉంటాయి. వినాయక చవితి రోజు వినాయక చవితి పండుగ చేసుకున్నాం, శ్రావణ మాసానికి శ్రావణ మాసం పండుగ చేసుకున్నాం, అలాగే ఈ ఆదివారం ఒక పండుగ వస్తుంది, మరి ఆ పండుగని కూడా ఆచరిద్దామని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ హడావిడంతా.
5: అవునా? ఆహా, ఆదివారం పండుగ అంటే మీ వాళ్ళు చుట్టాలు ఎవరైనా నిన్ను ఇన్వైట్ చేశారా? వాళ్ళ ఊర్లో ఏమైనా పండుగ ఉందా?
6: వాళ్ళ ఊర్లో కాదులే కానీ ఊర్లన్నీ తిరిగే పండుగ.
5: ఊర్లన్నీ తిరిగే పండుగ? అదేం పండుగ మానస?
6: అది వరల్డ్ టూరిజం డే. సెప్టెంబర్ 27 వస్తుంది కదా, ఆ రోజున వరల్డ్ టూరిజం డే ఉందన్నమాట. మరి ప్రపంచ పర్యాటక దినోత్సవం కాబట్టి ప్రపంచాన్నంతా చుట్టి రాలేను కానీ ఏదో మన దగ్గరలో ఉన్న ప్రపంచాన్ని చుట్టి రావచ్చు కదా, అందుకే ఈ హడావిడంతా.
5: ఓహో, అంటే దగ్గరలో ఉన్న ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి వద్దాం అనుకుంటున్నావన్నమాట.
6: అంతేగా. మరి
5: మరి ఏంటి, ఏంటేంటి సర్దుకుంటున్నావు, ఏం తీసుకెళ్తున్నావు, ఏంటి నీ ప్లానింగ్? ఇగో మానస, ఎప్పుడైనా మనం సర్దుకున్నప్పుడు ఒక లిస్ట్ రాసుకోవాలి తెలుసా, మర్చిపోకుండా ఉంటాం. లేకపోతే అక్కడికి వెళ్ళాక అయ్యో ఇది తేలేదు, అయ్యో అది అక్కడ మర్చిపోయినా అని అనుకుంటాం.
6: అందుకనే నేను ఇంతకుముందు ఒక చోట విన్నానులే, నాకు బాగా నచ్చింది. ఏమిటి అంటే, మనం ఎక్కడికైనా విహారయాత్రలకు కానీ లేకపోతే ఏదైనా తీర్థయాత్రలకు కానీ వెళ్ళేటప్పుడంట మన తల దగ్గర నుంచి మన పాదాల వరకు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలంట.
5: అవునా? అదేంటి తల దగ్గర నుంచి పాదాల వరకు?
6: హా, ఇప్పుడు మనకి ఏం కావాలన్నా ఈ తల దగ్గర నుంచి కాలు వరకే కదా వాడుకుంటాం. ఇప్పుడు తలుంది, జుట్టు దువ్వుకోవాలి, అలాగే షాంపూ పెట్టి తల స్నానం చేసుకోవాలి, కాబట్టి షాంపూ దువ్వినా పట్టుకోవాలి. ఇక మొహం ఉందనుకో, ఆడవాళ్ళైతే మేకప్ కిట్ పట్టుకుంటాం అనుకో, అది వేరే విషయం. ఇలా పౌడర్లు క్రీములు ఇవన్నీ పట్టుకుంటాం, అలాగే చేతికి గాజులు, కాళ్ళకేమో జోళ్ళు, ఒంటికేమో బట్టలు, ఇలా ఇవన్నీ కూడా తల దగ్గర నుంచి కాళ్ళ వరకు అన్నీ ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకుంటాం.
5: ఓహో, టాప్ టు బాటమ్ ఇలా సర్దుకోవాలన్నమాట.
6: ఇలా అయితే మర్చిపోం కదా.
5: చాలా బాగుంది. మరి వీటితో పాటు పై పై పోతలే కాదమ్మా, అనారోగ్య సమస్య వచ్చిందనుకో చేతి పట్టిన టాబ్లెట్స్ కూడా ఉండాలి. అంటే చూడు, హెడ్ఏక్ కానీ ఫీవర్ కానీ ఇటువంటివి ఉంటాయి కదా, వాటికి కూడా ఉండాలన్నమాట.
6: అన్నిటికన్నా ఇంపార్టెంట్ అవే. మరి
5: మరి నువ్వు సండే చెప్పకుండా ప్రయాణం అయిపోతున్నావు, ఇప్పటికిప్పుడంటే నేను రాలేను మానస. ముందుగా చెప్పుంటే నేను కూడా నీతో పాటు వద్దును కదా.
6: నిజమే శ్రీదేవి. పోనీ ఒక పని చేస్తా, ఇప్పుడే నిన్ను ప్రపంచం మొత్తం చుట్టేలా చేస్తా.
5: ఓహో, అంటే వర్చువల్గా ప్రపంచాన్ని తిప్ప

0: చేస్తావా నాకు?
1: అబ్బా, ఈ ఐక్యూనే నాకు బాగా నచ్చుద్ది శ్రీదేవి నీలో. ఇలా చెప్తే అలా పట్టేస్తావు. ప్రపంచంలో కొన్ని వింత ప్రదేశాలుంటాయి, వాటిని తెలుసుకుంటూ ఉంటే నిజంగా వినడానికే చాలా బాగున్నాయి అనిపిస్తాయి కదా.
0: నిజమే మాన్స, నాకు కూడా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు చూడాలని ఎప్పటి నుంచో కోరిక తెలుసా. వాటి గురించి కూడా చెప్పుకుందాం, కాకపోతే ముందుగా ఒక పాట విందామా?
1: తప్పకుండా.

0: శ్రీదేవి, నీకు తెలుసా, కొన్ని ప్రదేశాలు చూస్తే భూలోక స్వర్గాన్ని తలపిస్తాయనుకో. అలాంటి ఒక ప్రదేశమే తియాంజి పర్వతాలు. పేరు చాలా వింతగా ఉంది కదా. అక్కడికి ఒక్కసారి వెళ్ళినా చాలు, జన్మ ధన్యమైపోతుందా అనిపిస్తుందంట.
1: అవునా, ఇంతకీ ఎక్కడుందేంటి ఈ పర్వతాలు?
0: ఇవి చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఉన్నాయి. సున్నపురాయితో ఏర్పడిన ఈ పర్వతాలు దట్టమైన పచ్చదనం పరుచుకొని మంచు తెరల మధ్య మైమరిపిస్తాయంట. అందుకే పర్యాటకులు కేబుల్ కార్లో హుయాంగ్షి విలేజ్కు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఈ పర్వతాలను చూస్తే మతిపోతుంది. ఇంతకీ తియాంజి అంటే ఏంటో తెలుసా?
1: ఏంటి?
0: స్వర్గపు కుమారుడు అని అర్థం అంట.
1: మనసా చూడు, అందరూ అనుకుంటారు నయాగారా ఫాల్స్ చూడాలని, లేకపోతే ఏవో మ్యూజియం చూడాలని, స్విట్జర్లాండ్ వెళ్ళాలని, ఇలా ప్రతి వాళ్ళకి కోరుకుంటుంది. కానీ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం చూడు, ఇది ప్రపంచంలో ఎక్కడా కనిపించని అరుదైన మొక్కల్ని మాత్రం చూడాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? సోక్రతో ఐలాండ్కి వెళ్ళాలి.
0: అవునా? అది ఎక్కడుంది? ఏం మొక్కలు ఉంటాయి అక్కడ?
1: అది యమన్లో ఉంది. ఇదేంటంటే సరికొత్త లోకంకి వెళ్ళినట్టుంటుంది. ఇది వట 60 లక్షల సంవత్సరాల క్రిందట ఆఫ్రికా నుండి విడిపోయిందట. అదేం విచిత్రమో గానీ ఆఫ్రికాలో లేని ఎన్నో రకాల వృక్షజాతులు ఇక్కడున్నాయట. అలాగే 300 రకాలు అరుదైన చెట్లున్నాయట. ముఖ్యంగా డ్రాగన్ బ్లడ్ ట్రీ, బల్బోస్ బాటిల్ ట్రీలను ఇక్కడ మాత్రమే మనం చూడగలమట. అంటే ప్రపంచంలో టూరిస్టులు, సైంటిస్టులు ఎక్కువగా ఇష్టపడి వెళ్లే ప్రదేశం ఇది తెలుసా?
0: అబ్బో బాగుందే, వింతగా ఉంది కూడా. అలాంటి ఇంకో వింత ప్రదేశం గురించి నేను చెప్పనా?
1: చెప్పు.
0: ఫిలిప్పీన్స్లోని బోహోల్ ఐలాండ్లో ఉన్న చాక్లెట్ హిల్స్కి ఎప్పుడైనా వెళ్ళావా? ఒకటా రెండా, 1700 చిన్న చిన్న కొండలంట. విశేషం ఏంటంటే అన్నీ ఒకే ఆకారంలో కనిపిస్తాయి. అందుకే ఈ దీవిని వరల్డ్ ఫేమస్ చేసేసారు.
1: అంటే చాక్లెట్ హిల్స్ అంటే అక్కడ చాక్లెట్స్ ఏమైనా తయారు చేస్తారా?
0: చాక్లెట్ కొండలు తయారు చేశారుగా. మామూలుగా అయితే చాక్లెట్లు నువ్వు తింటావు, అక్కడికి వెళ్తే చూస్తావు.
1: అవునా?
0: అందుకే దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు కూడా వచ్చింది. ఇంతకీ వీటిని చాక్లెట్ హిల్స్ అని ఎందుకంటారో తెలుసా?
1: ఎందుకు? మరి నువ్వు కారణం చెప్పలేదుగా.
0: సమ్మర్లో పచ్చదనం అంతా పోయి ఈ హిల్స్ బ్రౌన్ కలర్లోకి మారిపోతాయంట. అందుకే వీటిని చాక్లెట్ హిల్స్ అని పిలుస్తూ ఉంటారు.
1: అంటే ఈ చాక్లెట్ హిల్స్ చూడాలంటే సమ్మర్లో వెళ్ళాలన్నమాట. ఇంత మంచి విషయం చెప్పినందుకు ఒకసారి కరచాలనం కూడా చేద్దాం. ఏది, షేక్ హ్యాండ్ ఇవ్వు. మరి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చావా? ఇలాగా నీకు పెద్ద చెయ్యి చూడాలని ఉందనుకో, అది ఎక్కడుందో చెప్పనా?
0: పెద్ద చెయ్యా?
1: చాలా పెద్ద చెయ్యా.
0: పెద్ద విగ్రహాలు విన్నాను, పెద్ద పెద్ద పడవలు విన్నాను, లేదంటే పెద్ద అస్థి పంజరాలు విన్నాను, కానీ పెద్ద చెయ్యి ఏమిటి?
1: మరి అదే కదా. మరి ఈ పెద్ద చెయ్యి చూడాలంటే మాత్రం చాలా సాహస యాత్ర మాత్రం చెయ్యాలి. ఇక్కడికి వెళ్ళాలంటే నానా తిప్పలు కూడా పడాలి. ఇదెక్కడుందనుకుంటున్నావు? చిలీలోని అటకామా ఎడారిలో ఉంది. 1992లో దీన్ని అక్కడ ఒక శిల్పి చెక్కాడనమాట. అంటే ఇది ఎందుకు అక్కడ చెక్కుండొచ్చు అంటే అన్యాయం, బాధలు, హింస, ఒంటరితనం వంటి అర్థాలకు ప్రతీకగా దీన్ని రూపొందించాడని అంటారు. మరి ఎక్కడో ఎడారిలో ఉన్న ఈ సందేశాన్ని చూడాలంటే మాత్రం అక్కడ వరకు వెళ్ళవలసిందే. ఈ చెయ్యి పెద్దదని చెప్పాను కదా, ఎంత ఉంటుందనుకుంటున్నావు? 36 అడుగుల ఎత్తున్న హ్యాండ్ అనమాట. మరి మండే ఎండల్ని లెక్క చేయకుండా ఇక్కడికి వెళ్ళి చూసొస్తుంటారు. అంటే మరి ఆ శిల్పి కష్టం ఫలించినట్టేగా.
0: అంతేగా. మరి శ్రీదేవి, నీకు ఇష్టమైన కలర్ ఏంటి?
1: నాకు ఇష్టమైన కలర్ బ్లూ మానస. అలాగే పింక్ కూడా ఇష్టమే.
0: హా, మరి నీకు ఇష్టమైన రెండు కలర్స్ని ఆకాశంలో వెళ్తూ అలా కింద చూస్తూ ఉంటే భలే ఉంటుంది కదా.
1: అవునా, అది కూడా వింతుందా ఏంటి?
0: హా, ఒకవైపు బ్లూ కలర్సి,

0: మరోవైపు పింక్ కలర్ లేక్. భలే ఉంది కదూ ఈ ప్రదేశం చూడ్డానికి. పశ్చిమ ఆస్ట్రేలియాలోని లేక్ హైలియర్ ఇది. 1802లో సముద్రంలో వెళ్తున్న నావికులకు అనుకోకుండా కనిపించిందంట ఈ సరస్సు. ఏడాదంతా ఇది రోజ్ కలర్లోనే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ లేక్లో అంట డ్యూనాలియెల్లా సాలినా అని పిలిచే ఆల్గే జీవులుంటాయట. వాటితో పాటుగా పింక్ కలర్లో ఉండే హలో బ్యాక్టీరియా కూడా ఉందంట. అందుకే ఇది అందరినీ అట్రాక్ట్ చేస్తుంది.
1: అంటే ఈ పింక్ అండ్ బ్లూ లేక్స్ చూడాలంటే ఆస్ట్రేలియా వెళ్ళాలంట.
0: అంతేగా మరి.
1: నువ్వు ఇలా సముద్రం గురించి చెప్పగానే నాకు పాతాళగంగ గుర్తొచ్చింది. పాతాళగంగ అంటే మనకి భూమిలో నుంచి వచ్చింది ఏదో చల్లగా ఉంటుందని అనుకుంటావా? ఇది మాత్రం వేడిగా ఉంటుంది, వేడి నీటి బొగ్గ. దీన్ని టచ్ చేస్తే మాత్రం చాలా డేంజరే. ఇది ఎక్కడుందనుకుంటున్నావు? అమెరికా నెవాడాలో బ్లాక్ రాక్ ఎడారిలో ఇది స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. దీనికి ఫ్లై గీజర్ అని కూడా అంటారు. 1964లో ఓ ఎనర్జీ కంపెనీ ఇక్కడ డ్రిల్లింగ్ చేసిందట. దాని ఫలితంగా భూమిలో నుంచి వేడి నీరు 5 అడుగుల ఎత్తున ఫౌంటైన్లా పొంగుతుందట. ఈ నీటిలోని ఖనిజాల వల్ల ఈ రాతిశిల ఏర్పడింది. ఏటా దీని ఎత్తు పెరుగుతుంది కూడా. మరి రంగురంగుల అల్లెతో చూపు తిప్పుకోనివ్వదు. రాను రాను ఇది మరీ అందంగా తయారవుతూ ప్రపంచ పర్యాటకులందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
0: అబ్బో, రంగురంగులు అనగానే నాకు ఇంద్రధనుస్సే గుర్తొచ్చింది. చూడ్డానికే అంత బాగుంటుందన్నమాట.
1: మనసు చూడు, పిల్లొచ్చినట్టుంది. పాలది మూత పెట్టుంచావా? చూడు, బయట ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టే. తీరా పెళ్ళి తాగేసింది అనుకో, నీకు సాయంత్రానికి ఏం ఉండదు.
0: నేను దాచినందుకే అది అరుస్తుంది శ్రీదేవి. దానికి భోజనం వేలయింది, పాలు పెడతానని చెప్పి వచ్చి అరుస్తుంది.
1: ఓహో, పిల్లి భాష కూడా నీకు అర్థమైందనమాట.
0: ఇంటికొచ్చేది కదా, మన పిల్ల లాంటిదే కదా ఈ పిల్లి. అందుకే
1: బాగుంది, మంచి ట్రైనింగే ఇచ్చావు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేస్తుంది అంటారు, కానీ ఈ పిల్లి ఏదో బాగుంది, పిలిచి మరి అడుగుతుంది.
0: సరే ఉండు, ఈ పిల్లికి పాలు పెట్టొస్తాను, ఈ లోపి పాట విను.
1: తప్పకుండా.

0: నువ్వు పెళ్ళికి పాలు పెట్టడానికి వెళ్ళావా? నాకు ఒక విషయం గుర్తొచ్చింది మాన్స.
1: ఏంటది?
0: జపాన్లోని తషిరోజిమా అని అంటారు. ఈ ప్రాంతంలో ఏంటంటే జనం కన్నా పిల్లులే ఎక్కువ ఉంటాయి తెలుసా. ఇది జపాన్ తూర్పు తీరంలో ఉంది. అంటే గట్టిగా 100 మంది జాలర్లు కూడా ఉండరు ఇక్కడ. వీళ్ళు పట్టుపురుగుల్ని పెంచుతూ సిల్క్ ఉత్పత్తి చేస్తూ ఉంటారట. అయితే చుంచెలుకలు ఈ పట్టుపురుగుల్ని తినేస్తూ ఉండటంతో వాటికి చెక్ పెట్టేందుకు వీళ్ళు ఏం చేశారంటే పిల్లుల్ని పెంచడం మొదలుపెట్టారట. ఈ దీవిలో పిల్లుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు టూరిస్టులు ప్రత్యేకంగా ఈ పిల్లుల్ని చూడ్డానికే వెళుతున్నారనుకో.
1: అబ్బో,
0: అయితే ఒక కండిషన్ ఉంది మరి దీవిలో వెళ్లే వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు తమతో కుక్కల్ని వెంట తీసుకువెళ్ళకూడదనమాట.
1: అంటే పిల్లుల్ని చూడడం కూడా ఒక వింత అన్నమాట.
0: మాన్సా, ఏంటి చాలా వింతగా ఏదో సౌండ్ వస్తుంది? ఏదో రాక్షస బల్లి డైనోసార్ అంటారు, అది అరిచినట్టుంది.
1: అదా, ఏం లేదు, ఫోన్లో అలారం పెట్టినప్పుడు ఈ సౌండ్ పెట్టా. మామూలు సౌండ్లు అయితే ఎలగాలెగం, ఇలాంటి సౌండ్స్ అనుకో ఎక్కడున్నా అలర్ట్ అవుతాం అందుకని.
0: ఇంత భయంకరమైన సౌండ్ కూడా అలారంగా పెట్టుకుంటారా?
1: అంతేగా మరి. నువ్వు డైనోసార్ అంటే గుర్తొచ్చింది శ్రీదేవి, మనకి సైబీరియాలో అలాస్కా తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఎట్టిగ్రాన్ ఐలాండ్ ఒకటి ఉంది. అక్కడ గడ్డి మైదానాల్లో ఒక భారీ ఎముకల్ని ఉంచారట. అవి డైనోసార్ ఎముకల్లా పెద్దగా కనిపిస్తాయి, కానీ అవి తిమింగలం ఎముకలట. అయితే దీంట్లో స్పెషాలిటీ ఏముంది అంటే, ఎప్పుడో 15వ శతాబ్దంలో చనిపోయిన వేల్ తాలూకా బోన్స్ అవి. కానీ అక్కడ ఎందుకున్నాయి అనేది ఇప్పటికీ మిస్టరీ అనంట.
0: మాన్స, ఎక్కువ రంగులు కలిసి ఒకే దగ్గర కనిపిస్తే నువ్వు ఇంద్రధనస్సు అనుకోవచ్చు. అది కాదు, ఆకాశంలో కనిపించే హరివిల్లు అయితే కాదు, ఇది భూమి మీద కనిపించేదే. జిరాఫీ మచ్చల్లా, అమీబా రూపాల్లా కనిపించే ఈ సరస్సుని స్పాటెడ్ లేక్ అంటారు. దీన్ని ప్రత్యక్షంగా చూసేందుకైతే మనం కెనడాలోని బ్రిటిష్ కొలంబియాకు వెళ్ళాలి. చూడ్డానికి వింతగా ఉండే ఈ సరస్సు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు అక్కడ స్థానికులు. ఎండాకాలంలో నీరు ఆవిరైపోగానే అక్కడ చిన్న చిన్న స్పాట్స్ మచ్చల్లా మిగులుతుందన్నమాట. వీటిలో రకరకాల ఖనిజ నిల్వలు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో కనిపిస్తుంది. అందువల్లే ఈ సరస్సులో ఏదో అద్భుతం జరుగుతోందని, దీనికి ప్రత్యేక శక్తులున్నాయని అక్కడ స్థానికులు నమ్ముతారు. మరి శక్తులున్నాయా లేవో తెలియదు, కానీ మానస చూడ్డానికైతే భలేగా ఉంటుంది తెలుసా.
1: శ్రీదేవి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి అవి చూసొచ్చినంత ఆనందం కలిగింది కదా.
0: మరి వర్చువల్గా మనం ఎన్నో చూసేస్తూ ఉంటాం కదా, అక్కడికి వెళితే మనకి చూడు ప్రయాణం బడలిక ఇలా అనుకుంటాం కదా. అలా వెళ్ళలేనప్పుడు హాయిగా అరచేతిలో వైకుంఠంలాగా ఈ సెల్ ఫోన్లో అన్నీ చూసేవచ్చు కదా. ఎలాగూ నువ్వు సండే వెళ్తానని అంటున్నావు కదా, నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఫొటోస్ అన్నీ నాకు షేర్ చేయాలి.
1: తప్పకుండా శ్రీదేవి, నేను అక్కడికి వెళ్ళడమే కాదు అక్కడ వీడియో కాల్ పెట్టి నీకు అన్నీ చూపిస్తాను కూడా.
0: బా, మా మంచి మానస.
1: వినరుగా ఈనాటి అంశాన్ని మరొక అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు తీసుకుంటుంది
0: మీ శ్రీదేవి,
1: మీ మానస.

ప్రపంచాన్ని అలా చుట్టి వద్దాం. శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవుల సంభాషణ విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట 25.7 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట 26.2 డిగ్రీల సెల్సియస్. వాల్తేరులో వర్షపాతం 24.1, పౌర విమానయాన కేంద్రంలో 29.4. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు ప్రాంత ప్రజలకు సూచన. తేలికపాటి నుండి ఓ మోస్తరు వాన కురుస్తుంది, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, మత్స్యకారులు జాగరూకత వహించాలి. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం. ఎం నీలాద్రిరావు గారి వయలిన్ వాదనం. శంకరాభరణ రాగంలో త్యాగరాజస్వామి వారి సాహిత్యం. స్వర రాగ సుధ. ఆదితాళం. మృదంగం ధన్వాడ ధర్మారావు గారు. కంజిర కేశానవల్లి జ్ఞానానందం గారు.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఎం నీలాద్రిరావు గారి వయలిన్ వాదనం విన్నారు. ధన్వాడ ధర్మారావు గారి మృదంగం, కేశానపల్లి జ్ఞానానందం గారు కంజీరా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై మీరు ఇంతవరకు మొదటి ప్రసారం విన్నారు. అనంతర ప్రసారం ఇవే అలవరసలపై సాయంత్రం 5 గంటలకు మొదలు. అంతవరకు వింటూనే ఉండండి 102 MHz ఎఫ్ఎం ప్రసారాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:46. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 5 సెకండ్లు అయింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యువజన కార్యక్రమం.

ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు యువవాణి యువజన కార్యక్రమం ప్రసారమవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈనాటి యువవాణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో యూత్ అండ్ టెక్నాలజీ ఈ విషయాల గురించి కొన్ని మాట్లాడుకుందాం. సాధారణ డిగ్రీతో పాటు టెక్నాలజీ కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఉపాధి విద్యా అవకాశాలని పొందడానికి టెక్నాలజీ అనేది చాలా చాలా అవసరం కూడా. అయితే మరీ ముఖ్యంగా యువతరానికి టెక్నాలజీ ఎంత అవసరమో, ఎంత మేరకు ఉపయోగించాలన్నది కూడా తెలియాలి. యూత్ అండ్ టెక్నాలజీ అనేది నేటి ఆధునిక డిజిటల్ ప్రపంచంలో యువతను ఆర్థికంగా, సామాజికంగా మరియు విద్యాపరంగా ముందుకు నడిపిస్తున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి శక్తి. 2026 నాటికి టెక్నాలజీ కేవలం సౌకర్యం మాత్రమే కాదు, యువతకు అది ఒక కెరీర్ మరియు జీవన విధానంగా మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువత టెక్నాలజీపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీ

జీపీటీ, ఏఐ టూల్స్, ఇవన్నీ కూడా యువత ప్రాజెక్టులు చేయడానికి, కంటెంట్ రాయడానికి మరియు కోడింగ్ నేర్చుకోవడానికి విరివిగా వాడుతున్నారు. మరీ ముఖ్యంగా విద్యార్థులు కాలేజీ దశ నుండే రోబోటిక్స్ కిట్స్, డ్రోన్ల తయారీ వంటి సాంకేతికతపై ప్రయోగాలు చేస్తున్నారు కూడా. యువత తమ ఇంట్లో ఉంటూ వివిధ కంపెనీలకు సాఫ్ట్వేర్ డిజైన్స్ సేవలు అందిస్తూ కూడా ఉపాధి పొందుతున్నారు. అలాగే కంటెంట్ క్రియేషన్ టూల్స్ ద్వారా కూడా యువత స్వయం ఉపాధిని పొందుతున్నారు. యువత మరియు సాంకేతికత అనేది నేటి ఆధునిక ప్రపంచంలో అత్యంత కీలకమైనటువంటి అంశం. సాంకేతికంగా అభివృద్ధి చెందడం వల్ల యువత జీవితాల్లో, కెరీర్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి. యువత టెక్నాలజీ గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా ఒక చిత్రగీతం విందాం. వింటున్న పాట పిల్ల జమీందార్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట.

మంచి పాట విన్నాం కదా. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత మరియు టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సరికొత్త టెక్నాలజీస్ ప్రస్తుత తరం యువతకు ఉపాధి ఆవిష్కరణల పరంగా సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటన్నిటికీ కూడా సాంప్రదాయక డిగ్రీతో పాటు లేదా ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు ఏదైనా టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకొని దాంట్లో మంచి నిపుణత సాధిస్తే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనందరికీ తెలిసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేడు యువత AI టూల్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. అదేవిధంగా డేటా సైన్స్ ఎనలిస్ట్స్, ముఖ్యంగా వ్యాపారాలు పరిశ్రమల్లో నిర్ణయాలు తీసుకోవడానికి డేటాను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైనటువంటి నైపుణ్యం యువతకు భారీగా ఉపాధి అవకాశాలు ఉంది. అలాగే రోబోటిక్స్, ఆటోమేషన్ పరిశ్రమల్లో మారుతున్నటువంటి అవసరాలను అనుగుణంగా రోబోటిక్ టెక్నాలజీ వినియోగం కూడా పెరిగింది. ఇది మెడికల్లో కూడా చాలా వరకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మనం ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. రోజువారీ కార్యక్రమాల్లో కూడా చాలా వరకు డిజిటల్ పేమెంట్ ద్వారా మనం చేస్తున్నాం. అయితే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా పొరపాట్లు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సైబర్ సెక్యూరిటీ అవసరం. ఆ డేటాను రక్షించే సైబర్ నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. స్టైల్ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత మరియు టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. ఆన్లైన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీల్లో కోర్సులను కూడా సులభంగా ఇంట్లోనే ఉంటూ నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే స్టార్టప్లు, వ్యాపారాలు టెక్నాలజీ సహాయంతో యువత సరికొత్త స్టార్టప్ కంపెనీలను, ఉదాహరణకు AI ఆధారిత సర్వీసెస్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ చాలా సులభంగా మన వాళ్ళు ప్రారంభిస్తున్నారు. వీటితో పాటు ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు. ఏ దేశంలో ఉన్న కంపెనీకైనా తమ నైపుణ్యంతో ఇంటి నుండే పనిచేసే సౌకర్యం కూడా చాలా వరకు ఉంది. దీని ద్వారా కూడా ఉపాధి పొందవచ్చు, ఉద్యోగ అవకాశాలు కూడా పొందవచ్చు. ఇలా సాధారణ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కోర్సుల గురించి నేర్చుకొని దాంట్లో నైపుణ్యం కానీ సాధించినట్లయితే త్వరగా ఉపాధి అవకాశాలు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే మారుతున్నటువంటి టెక్నాలజీని ఇమీడియట్గా మనం అడాప్ట్ చేసుకొని ఎక్కడ అవసరమో దాన్ని సక్రమంగా వినియోగించినట్లయితే మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. చంద్రలేఖ చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

యువవాణి యువజన కార్యక్రమంలో యూత్ అండ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేటి యువత జీవితాల్లో సాంకేతికత అంటే టెక్నాలజీ ఒక అనివార్యమైన భాగమైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు స్మార్ట్ ఫోన్ విప్లవం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అద్భుతాలు సృష్టిస్తుంది. సాంకేతికత యువతకు ఎన్నో అవకాశాలను ఇస్తున్నా కొన్ని సవాళ్లను కూడా విసురుతుంది. ఉపాధి మరియు కెరీర్ అవకాశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి రంగాల్లో యువతకు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ గురించి, నైపుణ్యాభివృద్ధి గురించి ప్రభుత్వాలు కూడా యువత కోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా సరికొత్త నూతన కోర్సుల్లో శిక్షణ ఇస్తూ

నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎంతగానో సహాయపడుతున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్, రిమోట్ వర్క్ కూడా చేయొచ్చు. అంటే ఏ దేశంలో ఉన్న కంపెనీకైనా వారికి ఈ యువతకి స్కిల్ కానీ ఉన్నట్టయితే తమ నైపుణ్యంతో ఇంటి నుండే పనిచేసే సౌకర్యం కూడా ఉంది. దాని ద్వారా ఉపాధి అవకాశాలు పొందవచ్చు. అయితే ఇప్పటి వరకు మాట్లాడుకుంది నాణ్యానికి ఒకవైపు అయితే, ఇంకోవైపు సాంకేతికత ఎంత లాభదాయకమో సరిగ్గా వాడకపోతే అంత నష్టాన్ని కూడా కలిగిస్తుంది. స్క్రీన్ టైం వ్యసనంగా మారితే ఆన్లైన్ గేమ్స్ యువత బానిసలుగా మారి సమయాన్ని, ఆరోగ్యాన్ని వృధా చేసుకుంటున్నారు. అలాగే కొత్తగా వచ్చినటువంటి మార్పుల్ని టెక్నాలజీలో ఎప్పటికప్పుడు నేర్చుకోకపోతే ఉపాధి దొరకడం కూడా కష్టమవుతుంది. ఈ యువత సాంకేతికతను కేవలం వినోదం కోసమో లేదా మరేదైనా విషయం గురించే మాత్రమే కాకుండా తమ నైపుణ్యాలను, అంటే స్కిల్స్ను మెరుగుపరచుకోవడానికి, సమాజ శ్రేయస్సుకు ఉపయోగించినప్పుడే అద్భుతమైన ప్రగతి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. అడవిరాముడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు తెలుగు మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చాణక్య చంద్రగుప్త చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

సంధ్యా రాగాలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత జ్యోతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: తిరుమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు.
1: తరువాత అంతం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు, చదివిన వారు శ్రీ బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ CHSL 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్స్ మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉన్న వారెవరైనా 7వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు. మొత్తం ఖాళీల సంఖ్య 2536. పోస్టులు లోయర్ డివిజనల్ క్లర్క్ LDC, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. అర్హతలు ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత, DEO, DEO గ్రేడ్ A పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2 ఆగస్టు 1999 నుంచి 1 ఆగస్టు 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. SC ST 5 ఏళ్ళు, OBC 3 ఏళ్ళు, దివ్యాంగులకు 15 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక విధానం Tier 1, Tier 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, SC ST, దివ్యాంగులు ఎటువంటి ఫీజు చెల్లించని అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 7 సెప్టెంబర్ 2026 నుంచి 7 అక్టోబర్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ 8 అక్టోబర్ 2026. దరఖాస్తు సవరణ తేదీలు 14 అక్టోబర్ 2026 నుంచి 16 అక్టోబర్

ఆర్ వరకు. మరిన్ని వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ TIFR ముంబై అప్రెంటిస్ యాక్ 1961 ప్రకారం

0: అర్హతలు సంబంధిత విభాగాల్లో ఎన్సీవీటి గుర్తించిన కార్పెంటర్ ట్రేడ్లో కనీసం 60% మార్కులతో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 28 సంవత్సరాల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 30. మరిన్ని వివరాలకు www.tifr.res.in వెబ్సైట్ను సందర్శించగలరు.
1: మీరింతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివినవారు శ్రీ బి రాజు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ముందుగా వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందచేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.7 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.2 మిల్లీమీటర్గా నమోదైంది, గాలిలో తేమ 78%. పౌరు విమానాశ్రయం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదైంది, గాలిలో తేమ 77%. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. అల్పపీడన ప్రభావం వల్ల నిన్న దక్షిణ ఒడిశా మరియు ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదిలి అల్పపీడనంగా బలహీనపడి ఈరోజు 25 సెప్టెంబర్ 2026 భారత కాలమానం ప్రకారం ఉదయం 5:30 దక్షిణ అంతర్గత ఒడిశా మరియు ఆనుకొని ఉన్న ఛత్తీస్గఢ్పై కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఈరోజు 7 సెప్టెంబర్ 2026 దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అంతర్గత ఒడిశాపై కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్ల ఆంధ్ర తీర ప్రాంతంలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. కాబట్టి ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని హెచ్చరిక తెలియజేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఇదే ప్రసారంలో సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లైవిన్యాసం శీర్షికన శ్రీ రాపాక కృష్ణ గారి డోల్ లైవిన్యాసం ప్రసారమవుతుంది. అనంతరం స్వచ్ఛతాహి సేవ ఈ అంశాన్ని గురించి ఇంటి వద్దే కంపోస్ట్ అలాగే కంపోస్ట్ పిట్పై అవగాహన గురించి వివరాలు, తర్వాత వికాసం శీర్షికన బేటీ బచావో బేటీ పడావో గురించి ఎస్ ప్రమీల కుమారి గారు అందించే వివరాలు మొదలైన అంశాలుంటాయి ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో.

7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సాగులు, డ్రోన్స్ వాడక, క్షేత్రస్థాయిలో సమస్యలు ఈ అంశాన్ని గురించి వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త కేవీకే హరిపురం శ్రీ ఎం శ్రీకాంత్ గౌడ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం జానపద గీతం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం కూడా ఉంటాయి. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ సమాచారవాణి విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్లో వివిధ సంస్థల అధిపతులతో సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుండి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు అహ్మదాబాద్లో వెల్స్పన్ వరల్డ్ ఇండియా గ్రూప్ సీఈఓ నితిన్ జైన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విశాఖలో వెల్స్పన్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయవలసిందిగా సంస్థను ఆహ్వానించారు. అలాగే కాకినాడలో టెక్స్టైల్స్, లాజిస్టిక్స్, డిఐ పైపుల తయారీ, పైప్ కోటింగ్ యూనిట్, గ్రీన్ అమ్మోనియా తయారీ యూనిట్లను ఏర్పాటుకు వీలుగా వెల్స్పన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వెల్స్పన్ సీఈఓ నితిన్ జైన్ మాట్లాడుతూ ప్రస్తుతం తమ సంస్థ రాష్ట్రంలోని కర్నూలు, కడపలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్వహిస్తోందని, కాకినాడ శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్ రిలయన్స్ కేజీ D6 పైపుల కోసం సరఫరా చేస్తోందని తెలిపారు. మంత్రి లోకేష్ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన 2026-27 ఖరీఫ్ ధాన్యం సేకరణ రాష్ట స్థాయి సన్నద్దత సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తమది సంపూర్ణ రైతు ప్రభుత్వమని, వారికి న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు రవాణా ఛార్జీలను వెంటనే చెల్లిస్తామని, గోనె సంచుల కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ధాన్యం సేకరణ అంచనాలు పెంచుతామని తెలిపారు. రాష్ట్రంలో సమృద్దిగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తూ ఉండడంతో ధాన్యం దిగుబడి పెరిగే అవకాశముందన్నారు. వైద్య సేవలను అనుసంధానం చేసే సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుంచి

పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ధర్మవరం నుంచి అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన 71 ఆరోగ్య రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య రథాల్లో 41 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని, సాధారణంగా 3 నుంచి 5 వేల రూపాయల వరకు ఖర్చయ్యే పరీక్షలను కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు. డయాబెటిస్, రక్త పరీక్షలు, కిడ్నీ, కాలేయం తదితర పరీక్షలు ఇందులో ఉంటాయన్నారు. వ్యక్తిగత వైద్య వివరాలను డిజిటల్గా నమోదు చేసే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, రక్తపోటు, రక్తంలో చక్కెర, రక్త గ్రూప్, తీసుకున్న చికిత్స, వాడుతున్న మందులు వంటి వివరాలు ఇందులో నమోదవుతాయని మంత్రి వివరిస్తూ,

0: రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా కేసానుపల్లి వద్ద జాతీయ రహదారి 167A రెండవ దశ 4 వరుసల విస్తరణ పనులకు ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 387 కోట్ల రూపాయలతో భూసేకరణ చేపట్టి 2 ఏళ్లలో జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భూసేకరణకు సంబంధించి రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. హైవే పూర్తయితే నరసరావుపేటలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని, పరిసర ప్రాంతాల అభివృద్ది జరుగుతుందని తెలిపారు. అనంతరం పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ నక్కరికల్లు చిలకలూరిపేట రహదారి హైదరాబాద్ నుంచి చీరాల వరకు కనెక్టివిటీ కల్పిస్తూ 4 జిల్లాలను అనుసంధానిస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వ్యాపార యజమానులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం, వారిని అధిక వడ్డీల బారి నుంచి రక్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై పథకాన్ని 8 ఏప్రిల్ 2015 ప్రారంభించింది. సూక్ష్మ చిన్న సంస్థలకు పూచీకత్తు లేని రుణాలను అందించడం ద్వారా వారికి నిధులు సమకూర్చడం, తయారీ, వాణిజ్యం, సేవలు, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గడిచిన 11 సంవత్సరాల కాలంలో ఈ పథకం కింద 57.79 కోట్లకు పైగా రుణ ఖాతాల ద్వారా 40.07 లక్షల కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేయబడింది. అలాగే తొలిసారిగా పారిశ్రామికవేత్తలుగా మారిన 12 కోట్ల మందిని అధికారిక బ్యాంకింగ్ రంగంలోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా శిశు, కిషోర, తరుణ్, తరుణ్ ప్లస్ అనే 4 విభాగాల కింద రుణాలను పొందవచ్చు. మొత్తం రుణ లబ్ధిదారులలో 60 నుండి 68% మంది ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు చేరువ కావడం ద్వారా మహిళా సాధికారత విషయంలో ఈ పథకం ఘన విజయం సాధించింది. పీఎం ముద్రా యోజన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ,
1: రోజ్గార్ ఓర్ స్వరోజ్గార్ కే ఏక్ బడే అభియాన్ ముద్రా యోజన కో బల్ దియా. ఇస్సే మహిళాఓ సహిత్ ఉన్ వర్గో కో ఛోటే ఛోటే బిజినెస్ కే లియే లోన్ లేనా ఆసాన్ హువా. ఇన్ లోగో కే పాస్ బ్యాంకో కో దేనే కే లియే కోయి గారంటీ నహీ హోతీ. ఐసే మే సర్కార్ నే ఖుద్ ఉన్కీ గారంటీ లీ. ముద్రా యోజన సే అభీ తక్ 24 లక్షల కరోడ్ రూపాయల కంటే అధిక లోన్ దియే జా చుకే.
0: మహిళల సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను చూపాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. తెనాలి జేఎంజే మహిళా కళాశాలలో మహిళల మానసిక ఆరోగ్యంపై ఈరోజు నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబం, విద్య, ఉద్యోగం, సామాజిక పరిస్థితులు వంటి వివిధ అంశాలు మహిళల మానసిక ఆరోగ్యంపై ప్రభావం

0: చూపుతాయని పేర్కొన్నారు. మానసిక సమస్యలను దాచిపెట్టకుండా వాటిని గుర్తించి అవసరమైన సమయంలో నిపుణుల సహాయం తీసుకునేలా మహిళలకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ అనుమతుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ అధికారులను ఆదేశించారు. నగరంలో ఈరోజు జరిగిన జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సాహం, పారిశ్రామికవేత్తల సమస్యలు, పెండింగ్ అనుమతులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని, ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన కంపెనీలు, ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్లో వివిధ సంస్థల అధిపతులతో సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. వికసిత భారతస్య సంకల్పాయ సర్వజన సహభాగితా అనధిక్రమణీయా ఇది సేవా సంకల్పాభియానే. సేవాయాత్రిభిః సహ సంభాషణావధౌ ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ప్రఖ్యాపితం. దీనదయాళ గ్రామీణ కౌశల్య యోజనయ 70,000 యువకానాం ప్రశిక్షణాయ ప్రశాసనేన వ్యధాయి నిర్ణయః. IBSA మంచే పహల్గామ ఆక్రమణస్య తీవ్ర నింద. ఆతంకవాదోన్మూలనాయ దృఢ సంకల్పశ్చ ప్రకటితః. గభీర అవపాతేన ఒడిశా ఆంధ్ర తెలంగాణా రాజ్యేషు అతివృష్ట్యా మహతీ క్షతిః ఆపాదితా. ఋతు విజ్ఞాన విభాగస్య ఉచ్చ సతర్కతా చ వర్తతే. అపి చ నాగోయా ఏషియాయి క్రీడాసు 10 మీటర్ ఎయిర్ పిస్తాల్ స్పర్ధాయాం భారతస్య కమలజీత్ సురుచి యుగ్మేన స్వర్ణ పదకం ప్రాసాధి. అథ వార్తాః విశదీకృత్య. సర్వేషాం సహభాగిత్వేన యోగదానేన చైవ వికసితం భారతం ఇతి సంకల్పః సిద్ధ్యేత్. సేవా సంకల్ప అభియానాంతర్గతం కాశీతః వడనగరం యావత్ ప్రస్థితాభిః సేవాయాత్రాభిః సహ ఆభాస్య సంవాదే ప్రధానమంత్రి మోదీ ఏతద్ ఉదఘోషయత్. వడనగరం మహ్యం జీవనస్య ఆధారభూతాన్ సంస్కారాన్ అయచ్చత్. కాశీ చ తేషు సంస్కారేషు సేవానురాగస్య అనంతాన్ వర్ణాన్ సమవయత్ ఇతి శ్రీమోదీ ప్రత్యపాదయత్. యువానః అపి అనేకైః సేవావర్ణైః ఏతాం యాత్రాం భూషయంతి ఇతి సః పరం సంతోషం ప్రాకటయత్.
2: హమే ఆత్మనిర్భర్ భారత్ బనానా హై. చునౌతియాం ఆయేగి, చునౌతియోం కో చునౌతీ దేనే కా తో సంస్కార్ లేకర్ కే హమ్ చలే హై. ఇస్లియే హమే हर दिन एक नई ऊर्जा लेकर सेवा भाव के साथ राष्ट्र कल्याण, राष्ट्र सेवा का काम, जन सेवा से राष्ट्र सेवा, इस मंत्र को जीना है. इस यात्रा में भी जितने ज्यादा लोगों को सेवा के काम में जोड़ेंगे ये यात्रा उतनी ज्यादा सफल होगी.
1: विगतेषु

మీరింతవరకు లైవ్ విన్యాసం శీర్షికన శ్రీ రాపాక కృష్ణ గారి డోల్ లైవ్ విన్యాసం విన్నారు. ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత అంశం స్వచ్ఛతా హీ సేవ. ఈరోజు అంశం ఇంటి వద్దే కంపోస్టింగ్, అంటే తడి చెత్త నుండి సహజ ఎరువు, అలాగే కంపోస్ట్ పిట్ పై అవగాహన గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇంటి వద్దే కంపోస్టింగ్ అంటే సహజ ఎరువుల తయారీ చేయడం ద్వారా మనం పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాకుండా ఇంట్లోనే మొక్కలకు కావలసినటువంటి అద్భుతమైన పోషకాలను అందించవచ్చు. మన ఇంట్లో ఉండే వ్యర్థాలను అలాగే రీసైకిల్ చేయడానికి మరియు కంపోస్ట్ పిట్ ఎరువు గుంతపై అవగాహనకు ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. కంపోస్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, మనం ఇంట్లో వాడే వివిధ రకాల కూరగాయల వేస్టేజ్ను అలాగే ఇతర పండ్ల నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ను ఎరువుగా మార్చుకోవచ్చు. దీని ద్వారా మున్సిపాలిటీకి వెళ్ళే తడి చెత్త పరిమాణాన్ని దాదాపు 50% తగ్గించవచ్చు. మార్కెట్లో దొరికే రసాయన ఎరువులతో పని లేకుండా ఇంట్లోనే ఉచితంగా సహజ ఎరువు లభిస్తుంది. ఇది మట్టిలో తేమను పట్టి ఉంచి మొక్కలను ఆరోగ్యంగా పెరగడానికి ఎంతగానో సహాయపడుతుంది. అయితే మన ఇంటి వద్దే కంపోస్ట్ పిట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముఖ్యంగా మన ఇంటి ఆవరణ వెనకాల కానీ లేదా తోటలో చిన్న గుంతను తవ్వాలి. ఒకవేళ ఖాళీ స్థలం లేకపోతే ఒక ప్లాస్టిక్ బకెట్ లేదా మట్టి కుండను కూడా ఉపయోగించవచ్చు. అయితే దీంట్లో ఎలా వేయాలి అనేది తెలుసుకుందాం. పచ్చని వ్యర్థాలు అంటే నైట్రోజన్తో ఉండేవి, కూరగాయ తొక్కలు, పండ్ల వ్యర్థాలు, మిగిలిపోయినటువంటి టీ పౌడరు, ఇలాంటివన్నీ కూడా పొరలు పొరలుగా వేయాలి. ఇక గోధుమ రంగు వ్యర్థాలు, ఎండిన ఆకులు, కాగితం ముక్కలు, కార్డ్బోర్డ్, రంపం పొట్టు మొదలైనవి, ఈ రెండింటిని ఒకదాని తర్వాత ఒకటి పొరలు పొరలుగా వేయాలి. కంపోస్ట్ మిశ్రమం ఎల్లప్పుడూ కొద్దిగా తేమగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అవసరమైతే కొద్ది శాతం నీరు చల్లాలి. వారానికి ఒకసారి ఈ మిశ్రమాన్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కదపడం వల్ల బ్యాక్టీరియా వేగంగా పనిచేస్తుంది. సాధారణంగా 45 నుండి 65 రోజుల్లో నల్లటి మట్టి వాసన వచ్చే మంచి కంపోస్టు ఎరువు సిద్ధమవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. కంపోస్ట్ పిట్లో వేయకూడనటువంటి వస్తువులు లేదా పదార్థాలు ఏంటంటే, ప్లాస్టిక్ కవర్లు కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ, అలాగే గాజులు, గాజు ముక్కలు, లోహాలు మరియు రసాయనాలు వేయకూడదు. కంపోస్ట్ పిట్ అంటే గొంతును మీరు నివసిస్తున్నటువంటి ఇంటి దగ్గరలో కానీ లేదా ఇంటి వెనక పెరట్లో వెనుక భాగంలో తోట స్థలంలో వేయవచ్చు. 3 అడుగులు వెడల్పు, 3 అడుగులు లోతు ఉన్న గొంతును తవ్వాలి. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, గొంత అడుగు భాగంలో సిమెంట్ వేయకూడదు, నేరుగా మట్టి ఉండేటట్టుగా చూసుకోవాలి. దీనివల్ల వానపాములు అలాగే మనకు మేలు చేసే బ్యాక్టీరియా, భూమి లోపల సహజ స్థితి ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యం. ఒకవేళ కంపోస్ట్ బిన్ నుండి దుర్వాసన వస్తుంటే అందులో తేమ శాతం ఎక్కువైందని అర్థం. అప్పుడు మరికొన్ని ఎండుటాకులు లేదా కోకో పిట్ వేసి కలపాలి. ఈ విధంగా మనం మార్కెట్లో లభ్యమైనటువంటి రసాయన ఎరువులకు బదులుగా మనం ఇంట్లోనే సహజ ఎరువును తయారు చేసుకోవచ్చు. అది మొక్కలకు వాడడం ద్వారా పచ్చని మొక్కలు మన చుట్టూ పెరగడమే కాకుండా మనకు అవసరమైనటువంటి కూరగాయలను కూడా మనం పండించుకోవచ్చు. మీరింతవరకు స్వచ్ఛతా హీ సేవ ఈ అంశం గురించి, ఇంటి వద్దే కంపోస్ట్ ఎరువు తయారీ, కంపోస్ట్ పిట్ అవగాహన గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. జనతా గారి చిత్రం నుండి శంకర్ మహాదేవన్ రనీనా పాడిన పాట.

0: సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వికాసం శీర్షికన బేటీ బచావ్ బేటీ పడావ్ గురించి ఎస్ ప్రమీల కుమారి గారు అందించే వివరాలు వింటారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలలో ఒకటైన బేటీ బచావో బేటీ పడావో పథకం గురించి తెలుసుకుందాం. దేశంలో బాలికల రక్షణ, విద్య, సాధికారత, లింగ సమానత్వం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో బేటీ బచావో బేటీ పడావో ఒకటి. ఈ కార్యక్రమాన్ని 2015 జనవరి 22 హర్యానాలో పానీపట్లో ప్రారంభించారు. బాలికల పట్ల సమాజంలో ఉన్న వివక్షను తగ్గించడం, భ్రూణలింగ నిర్ధారణ ఆధారిత లింగ ఎంపికను నిరోధించడం, బాలికల మనుగడ, రక్షణ, విద్య, అభివృద్ధిని ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యాలు. గతంలో ఎంపిక చేసిన జిల్లాలపై దృష్టి ఉండగా ప్రస్తుతం దేశంలోని అన్ని జిల్లాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో పాటు స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, మీడియా, స్వచ్ఛంద సంస్థలు ప్రజలను భాగస్వాములుగా చేసుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పుట్టిన ప్రతి 1000 మంది బాలురకు బాలికల సంఖ్య 2014-15 918 నుండి 2025-26 929కి పెరిగింది. అదేవిధంగా బాలికలు విద్యలో కూడా పురోగతి నమోదయ్యింది. మాధ్యమిక స్థాయిలో బాలికల గ్రోస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రకారం 2014-15 75.51% ఉండగా 2025-26 83.4% పెరిగింది. బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం డబ్బు అందించే కార్యక్రమం కాదు, సమాజంలో ఆలోచన విధానాన్ని మార్చడం దీని ముఖ్య ఉద్దేశం. బాలికను కుటుంబానికి భారం కాకుండా సమాజాభివృద్ధిలో సమాన భాగస్వామ్యంగా చూడాలనే సందేశాన్ని ప్రజల్లోనికి తీసుకుని వెళ్తున్నారు. పాఠశాల ప్రవేశం, చదువు మధ్యలో మానేయకుండా చూడటం, మాధ్యమిక విద్యలో వారి భాగస్వామ్యాన్ని పెంచడం, సురక్షితమైన పాఠశాల వాతావరణాన్ని కల్పించడం ఇలాంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రీనేటల్ కేర్, సంస్థాగత ప్రసవాలు, సురక్షితమైన ఋతుక్రమ పరిశుభ్రత, పోషకాహారం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. బాలిక పుట్టినప్పటి నుండి ఆమె విద్య, ఆరోగ్యం, రక్షణ, అభివృద్ధి వరకు వివిధ దశల్లో సహకారం అందేలా పలు ప్రభుత్వ కార్యక్రమాలతో సమన్వయం చేస్తున్నారు. 2024-25 నాటికి దేశంలో 5133 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు పనిచేస్తున్నాయి. వాటిలో బాలికల విద్య కొనసాగింపునకు నివాస సదుపాయాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. బేటీ బచావో బేటీ పడావో ప్రస్తుతం మహిళల భద్రత, సాధికారత కోసం అమలవుతున్న మిషన్ శక్తి సంబల్ విభాగంతో అనుసంధానమైంది. ఈ మిషన్ శక్తిలోని వన్ స్టాప్ సెంటర్లు, మహిళా హెల్ప్ లైన్, బేటీ బచావో బేటీ పడావో, నారీ అదాలత్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రతి బాలికకు నేరుగా నగదు అందించే పథకం కాదు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ కార్యక్రమంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లేదు. ఒక బాలికకు జన్మించే హక్కు, సురక్షితంగా పెరిగే హక్కు, చదువుకునే హక్కు, తన కలలను సాకారం చేసుకునే అవకాశం కల్పించడం సమాజం మొత్తం బాధ్యత. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తీసుకున్న ప్రధాన సందేశం కూడా ఇదే. బాలికను కాపాడుదాం, బాలికను చదివిద్దాం, బాలిక ఎదుగుదలకు అవకాశాలు కల్పిద్దాం. ఎందుకంటే బాలిక అభివృద్ధి అంటే కేవలం ఒక కుటుంబ అభివృద్ధి కాదు, దేశ భవిష్యత్తు అభివృద్ధి.
0: మీరింతవరకు వికాసం శీర్షికన బేటీ బచావో బేటీ పడావో గురించి ఎస్ ప్రమీలా కుమారి గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా ఒక చిత్రగీతం వింటారు. రోజా చిత్రం నుండి మిన్మినీ పాడిన పాట.

మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమం వివరాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమంలో సాగులో డ్రోన్స్ వాడుక క్షేత్రస్థాయిలో సమస్యలు ఈ అంశాన్ని గురించి కేవీకే హరిపురం శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త శ్రీ ఎం శ్రీకాంత్ గౌడ్ గారి ప్రసంగం, జానపద గీతం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఉంటాయి. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ, 8:30 జాతీయ వార్తలు తెలుగులో, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది, 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 10:00 ఏషియన్ గేమ్స్ 2026 రోజువారీ వివరాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, అనంతరం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు. 6:00 దేశభక్తి గీతం రచన శ్రీ జేబి తిరుమలాచారి, సంగీతం శ్రీ డి నిచ్చల్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ జోషియల శ్యామసుందరం గారు. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, అనంతరం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, అనంతరం కవన విజయం సమస్యాపూర్ణం ప్రసారమవుతుంది, నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, అనంతరం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, స్వచ్ఛతా హీ సేవ మొదలైన అంశాలుంటాయి. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ డి మనోహర్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో బాంబే సిస్టర్స్ గానం ప్రసారమవుతుంది, కార్యక్రమంలో శ్రీ రాధా నారాయణ్, ఇంకా శ్రీ ముషణం వి రాజారావు మృదంగం, శ్రీ ఎన్ గోవిందరాజన్ ఘటం. 8:59 పాటల పల్లకి, 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ కళ్ళేపల్లి వేణు ఉమామహేశ్వరరావు గారు పాడిన కొన్ని లలిత గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ బండారు రమణమూర్తి తబల, అనంతరం స్వచ్ఛతా హీ సేవ మొదలైన అంశాలుంటాయి. 1:30 ఏషియన్ గేమ్స్ 2026 ప్రతి గంటకు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 1:37 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా పోనీ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:31 సైనిక మాధురి, 5:00 యువవాణి యుజోల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు మధుర గీతాలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమంలో శ్రీమతి సుధాకుమారి జూహి గారి స్వీయ కవితలు, స్వచ్ఛతా హీ సేవ వివరణ, వికాసం మొదలైన అంశాలుంటాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజక కార్యక్రమం ప్రసారమవుతుంది, కార్యక్రమంలో రైతు సేవలలో అనకాపల్లి జిల్లా కసింకోట పశుగ్రాస ఉత్పత్తుల

సంఘం వైస్ చైర్మన్ శ్రీ ఆళ్ల అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ఉంటాయి. 7:45 స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు. 8:00 దార్శనిక భారత్, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ ప్రసారమవుతుంది. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. 9:30 జాతీయ సైన్స్ మ్యాగజైన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ఏషియన్ గేమ్స్ 2026 రోజువారీ వివరాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం ఆపాత మధురాలు, పాత తెలుగు సినిమా పాటలు. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి జాతీయ వార్తలు, చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలను సూచిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ రంగు హెచ్చరికను జారీ చేసింది. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమం వలన భారత్లోనే తయారీలు పెరిగాయని, దేశంలో పెట్టుబడులు పెరిగాయని, దేశం నుండి ఎగుమతులు పెరిగాయని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఈ మార్పు కనిపిస్తుందని, దేశ ఎదుగుదల వృద్ధికి తోడ్పడే మౌలిక సదుపాయాలు, సంస్థలు, నవీన కల్పనల అభివృద్ధికే ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు 8 ఏళ్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్యమంతన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంతన్ జన ఆరోగ్య యోజన కారణంగా 90% క్యాన్సర్ కేసులకు 30 రోజుల్లోనే చికిత్స ప్రారంభమవుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడుతుందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కేర్ను బలోపేతం చేయడం కొనసాగిస్తుందని, పౌరులకు మరింత రోగి కేంద్రీకృత సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ 2 పథకాల కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవార్డులను ప్రదానం చేశారు. భారతదేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య హామీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ మొబైల్ యాప్, సెక్యూర్ డేటా ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ను కూడా మంత్రి ప్రారంభించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్రాల సీనియర్ నాయకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, బీమా సంస్థలు, రంగ నిపుణులు పాల్గొన్నారు. వీరంతా ఈ కార్యక్రమాల కింద సాధించిన పురోగతిని సమీక్షిస్తూ భారతదేశ ఆరోగ్య వ్యవస్థ పరివర్తన తదుపరి దశపై చర్చిస్తున్నారు. అత్యంత వెనుకబడిన దేశాలతో ఉన్న దృఢమైన భాగస్వామ్యాన్ని భారతదేశం పునరుద్ఘాటించింది. న్యూయార్క్లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాలు కార్యదర్శి సుధాకర్ దలేలా అత్యంత వెనుకబడిన దేశాల వార్షిక మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. అత్యంత వెనుకబడిన దేశాలు సుస్థిరంగా, తిరుగులేని విధంగా అభివృద్ధి పథం నుండి బయటపడడానికి అందుబాటులో ఉండే ఆర్థిక సహాయం, స్థానిక ఉత్పత్తుల పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, సాంకేతిక భాగస్వామ్యాలు అవసరమని మంత్రి పిలుపునిచ్చారు. థాయిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్, ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద నివారణ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సమ్మిళిత విపత్తు వాతావరణ స్థితిస్థాపకత అనే అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి దలేలా ప్రసంగిస్తూ, భారతదేశ పటిష్టమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రమాద ఆధారిత మౌలిక సదుపాయాలు, విపత్తు సంసిద్ధతతో పాటు విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి, భారత్ ఆసియా సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ముందస్తు హెచ్చరికలను సకాలంలో చర్యలుగా మార్చాల్సిన అవసరాన్ని తెలుపుతూ 2030లో 4వ ఐక్యరాజ్యసమితి ప్రపంచ విపత్తు ప్రమాద నివారణ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చేసిన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. దేశం నేతృత్వంలోని అనుసరణ కోసం ఊహించదగిన ఆర్థిక సహాయం అందించాలని, ఇచ్చే ఆర్థిక సహాయం బలహీన దేశాలు వర్గాలపై రుణభారాన్ని పెంచకుండా వారిని సంరక్షించాలని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
సేవా సంకల్ప అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవాయాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా కాశీ ఆ విలువలకు సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే అనేక రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లలో భారతదేశంలో నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడగా దేశంలోని మహిళల్లో ఆత్మనిర్భరత కూడా పెరిగింది. ఈరోజు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి అని మోదీ పేర్కొన్నారు. పండిట్ ఉపాధ్యాయ అందించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం మరియు సంభాషణ అనే 7 సూత్రాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సేవాస్ఫూర్తితో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ చూపిన మార్గాన్ని అనుసరించడం ప్రతి బీజేపీ కార్యకర్తకు గర్వకారణమని అన్నారు. ఈరోజు గౌహతిలోని శ్రీమంత శంకర్దేవ కళాక్షేత్రంలోని బనికంఠ కాకతి ఆడిటోరియంలో మేరా యువభారత్ కామ్రూప్ మెట్రో ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే వందే మాతరం శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా యువజన సంక్షేమ క్రీడల శాఖ మంత్రి బిశ్వజిత్ దైనరి యువత స్వయం సమృద్ధి సాధించి సమర్థులైన వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కేవలం బహుమతులు గెలుచుకోవడం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజ పురోగతికి దోహదపడడానికి కూడా క్రీడలను కొనసాగించాలని ఆయన అన్నారు. 24 నుండి 30 వరకు జరుగుతున్న ఈ శిబిరంలో అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాల నుండి సుమారు 150 మంది యువకులు పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు సాంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక మార్పిళ్లు, దేశభక్తి కార్యక్రమాలు, రాజ్యాంగ అవగాహన కార్యక్రమాలు, యువతతో సంభాషణలు వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమానికి క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్ అంకుర్ భరాలి, అస్సాం కామరూప్ మెట్రో మేరా యువ భారత్ డైరెక్టర్ దీనబంధు సహా కూడా హాజరయ్యారు. ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ మిక్సెడ్ డబుల్ కేటగిరీల్లో భారత్కు కాంస్య పథకం సాధించింది. సెమీఫైనల్స్లో చైనీస్ జోడి వాంగ్ చుక్విన్ సన్ ఇంక్షాతో తలపడిన భారత్ జోడి దియా చితాలే మనుషా 0-3 తేడాతో ఓడిపోయారు. ప్రపంచ ర్యాంకింగ్లో 8వ స్థానంలో ఉన్న భారత్ జోడి క్వార్టర్స్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్న హాంకాంగ్ జోడి వాంగ్ టింగ్ డూఓయీ కెంపై 3-1 తేడాతో గెలిచి సెమీస్కి చేరుకున్నారు. ఈ టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ఇది భారత్కి 2వ పథకం కాగా 2018 ఆసియా క్రీడల్లో శరత్ కమల్, మణికా బాత్రా జోడి దేశానికి తొలిసారిగా కాంస్య పథకాన్ని అందించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూయార్క్లో తన జమైకా సహచరి కమీనా జాన్సన్ స్మిత్, ఘనా విదేశాంగ మంత్రి శామ్యూల్ జగుట్చెడో అబ్లాక్వా, సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బౌవా, ఈస్ట్ వెస్ట్ సెంటర్ అధ్యక్షురాలు సెలెస్ట్ క్యాండ్స్తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రపంచం కేవలం 2 ఎంపికలకే పరిమితం కాదని, దేశాలు తమ ప్రయోజనాలు

విలువలు, విశ్వాసం ఆధారంగానే తమ నిర్ణయాలు తీసుకుంటాయని చర్చించినట్లు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు, వాస్తవాలను ప్రతిబింబించేలా సంస్కరణల ఆవశ్యకతను గుర్తిస్తూనే ఐక్యరాజ్యసమితి అనివార్యమని కూడా వారు అంగీకరించారు. భౌగోళిక, రాజకీయ విభజన, సంఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి మరియు సాంకేతిక అంతరాయం వంటి పరిస్థితుల మధ్య కూడా గ్లోబల్ సౌత్ వాణికి ప్రాధాన్యత కొనసాగుతుందని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతిపాదిత ఈపీఆర్ రియాక్టర్ల ఏర్పాటుపై భారత్, ఈడీఎఫ్ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో ఫ్రాన్స్కు చెందిన ఈడీఎఫ్ గ్రూప్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బెర్నార్డ్ ఫొంటానాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈపీఆర్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అణురంగానికి సంబంధించిన భారతదేశ నియంత్రణ సంస్కరణలు, పంప్డ్ హైడ్రోస్టోరేజ్ ప్రాజెక్టులపై సహకారం మరియు పటిష్టమైన పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. భారీ స్థాయి స్థానికీకరణ కోసం భారతదేశంలో ఒక పర్యావరణ వ్యవస్థను, సరఫరా గొలుసును నిర్మించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల గురించి ఈడీఎఫ్ భారత పక్షానికి తెలియజేసింది. అలాగే బహుళ అణు రియాక్టర్లతో కూడిన ఒక భారీ కార్యక్రమం, భారత పరిశ్రమ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా సరఫరాదారులకు విశ్వాసాన్ని ఇస్తుందని, భారీ స్థాయి ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను సాధ్యం చేస్తుందని పునరుద్ఘాటించింది. ముఖ్యాంశాలు మరోసారి. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటివరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారు కార్యక్రమంలో ముందుగా సాగులో డ్రోన్స్ వాడుక, క్షేత్రస్థాయిలో సమస్యలు ఈ అంశాన్ని గురించి వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త కేవీకే హరిపురం శ్రీ ఎం శ్రీకాంత్ గౌడ్ గారి ప్రసంగం వింటారు.
1: మన భారతదేశం జనాభా పరంగా మరియు విస్తీర్ణ పరంగా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశం. ఇంత పెద్ద జనాభాకు భద్రత కల్పించడం అనేది చాలా సవాలుగా ఉంది. అందువలన సాంప్రదాయక వ్యవసాయానికి బదులుగా ఆధునిక సాంకేతిక వ్యవసాయాన్ని అమలు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సాగు ఖర్చులు పెరగడము మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు కూడా వ్యవసాయంలో చాలా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ యాంత్రీకరణ రైతులకు మెరుగైన ఎంపిక అవుతుంది. యాంత్రీకరణ ద్వారా ఖర్చు, సమయము మరియు శారీరక శ్రమాన్ని తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవచ్చు. వ్యవసాయ రంగంలో దుక్కి దున్నడానికి, నాట్లు వేసుకోవడానికి, కోత కొయ్యడానికి, నూర్పిడి చేయడానికి అన్ని పనులకు కూడా యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా పురుగు, తెగుళ్ళు, కలుపు మందు, పిచ్చికారి వరకు డ్రోన్ అనే ఆధునిక సాంకేతిక పరికరం అందుబాటులో ఉంది. నిపుణుల అంచనాల వరకు 2050 నాటికి మన భారతదేశం రైతుల కొరతను ఎదుర్కొంటుంది. భారతదేశంలో వ్యవసాయ కార్యకలాపాల నుండి మొత్తము శారీరక శక్తిలో వ్యవసాయ కార్మికుల శాతము 2018 50% నుండి 2050 నాటికి 27.5% వరకు పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటి నుండి 2050 నాటికి భారతదేశం తన వార్షిక ఆహార ఉత్పత్తిని 333 మిలియన్ టన్నులకు పెంచాలి. ముఖ్యంగా మన భారతదేశంలో సంవత్సరానికి 65 టన్నుల మందును వ్యవసాయంలో సాంప్రదాయక పద్ధతిలో పిచికారీ చేస్తున్నారు. రైతు మార్కెట్లో దొరికే

బ్యాటరీ స్ప్రేయర్ లేదా పవర్ స్ప్రేయర్తో వరి మరియు వివిధ పంటల్లో మందు పిచికారీ చేస్తున్నారు. ఈ విధంగా స్ప్రేయింగ్ చేస్తున్న కొద్దీ 20 లీటర్తో కూడిన మందును అన్ని రకాల పంటల్లో రోజుకి 8 గంటలు తిరిగి పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా పిచికారీ చేయటం వలన వాతావరణ కలుషితం అవటము, శారీరక శ్రమ ఎక్కువగా అవడము మరియు సమయం కూడా ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రైతులు ప్రమాదకరమైన వ్యాధులకు గురి అవుతున్నారు. డ్రోన్ అంటే ఇది ఒక మానవరహిత వైమానిక విమానం. ఇది ఆటో పైలట్ మరియు జీపీఎస్ సహాయంతో ముందుగా సెట్ చేసిన ఎత్తులో, వేగంలో మరియు దిశలో ఎగురుతుంది. డ్రోన్ పరికరం సాధారణం రేడియో తరంగాల ద్వారా నిర్వహించబడుతుంది. వ్యవసాయ డ్రోన్ అనేది పంట ఉత్పత్తి పెంచడానికి, అలాగే పంట పెరుగుదలను పర్యవేక్షించడానికి ఉపయోగించే మానవరహిత విమానం. అయితే సెన్సార్లు మరియు డిజిటల్ ఇమేజింగ్ ద్రోణాలు రైతుల పొలాలను గొప్పగా చిత్రీకరించగలవు. పంట దిగుబడి మరియు వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఈ చిత్రాలు సహకారంగా ఉపయోగపడుతుంది. వ్యవసాయ డ్రోన్ సాంకేతిక ద్వారా విత్తనాలు, ఎరువు, పురుగులు, తెగుళ్ళు, కలుపు మందులను మరియు ద్రవ లేదా నీళ్లల్లో కరిగిపోయే ఎరువులను పిచికారీ చేయడానికి ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ఈ డ్రోన్ ద్వారా పంట పర్యవేక్షణ, నేల పర్యవేక్షణ, వాటర్ షెడ్ పర్యవేక్షణ, నీటి వనరుల అభివృద్ధి ప్రణాళిక మరియు పర్యవేక్షణ కోసము పంట క్షేత్రాల 3D ఇమేజింగ్ మ్యాప్ ఖచ్చిత వ్యవసాయ సాంకేతికను రైతులు చేరవేయచ్చు. వ్యవసాయ డ్రోన్తో ప్రయోజనాలు. డ్రోన్ ట్యాంక్ సామర్థ్యం వచ్చేసి 10 లీటర్లు. డ్రోన్ని 0.6 మీటర్ నుండి 1 మీటర్ ఎత్తులో, అదేవిధంగా 5.5 మీటర్ పర్ సెకండ్ వేగంతో 6 నుండి 10 నిమిషాల్లోనే 1 ఎకరాన్ని పిచికారీ చేసుకోవచ్చు. డ్రోన్ ద్వారా పిచికారీ చేసినట్లయితే 95% సమయాన్ని, 90% నీటిని ఆదా చేయవచ్చు. అదే మాన్యువల్ స్ప్రేయర్తో అయితే లేదా బ్యాటరీ స్ప్రేయర్తో అయితే 8 గంటల సమయం పడుతుంది. అంతేకాకుండా 100 నుండి 200 లీటర్ నీటి అవసరమవుతుంది. డ్రోన్తో పిచికారీ చేయడం ద్వారా సిఫారసు చేయబడిన పురుగు, తెగుళ్ళు మరియు కలుపు మందులను మోతాదులో 25% తగ్గించి మనము మందుని పిచికారీ చేసుకోవచ్చు. అన్ని పంటలకు పొలం గట్ల మీద నిలబడి తక్కువ సమయంలో తక్కువ శారీరక శ్రమతో మనము పిచికారీ చేసుకోవచ్చు. డ్రోన్ పిచికారీ ద్వారా మొక్కొక పైభాగము, మధ్య భాగము మరియు కింద భాగము కూడా మందు తగలడం అనేది జరుగుతుంది. డ్రోన్ పిచికారీ రైతు సోదరులకు సకాలంలో అందుబాటులో ఉంటుంది. తద్వారా ఖచ్చితమైన వ్యవసాయాన్ని చేపట్టడంలో సహాయపడుతుంది. డ్రోన్తో నేల లక్షణ మరియు నేల ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షించవచ్చు. అంతేకాకుండా ఈ వ్యవసాయ డ్రోన్ ద్వారా అటవీ ప్రాంతాల్లో విత్తన బాంబులను కూడా విసిరి మొక్కలను నాటవచ్చు. వ్యవసాయ డ్రోన్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నట్లయితే, మొదటిగా వ్యవసాయ డ్రోన్ యొక్క ఖరీదు ఖర్చు వచ్చేసి 6 నుండి 10 లక్షలు. అందులో ఒక డ్రోను, 2 సెట్ బ్యాటరీలు, 2 సెట్ బ్యాటరీ ఛార్జర్స్ని కూడా ఇస్తారు. బ్యాటరీల సామర్థ్యం వచ్చేసి 10 నిమిషాలు మాత్రమే. ఎక్కువ బ్యాటరీ సెట్లు ఉన్నట్లయితే ఎక్కువ ఎకరాలని కూడా పిచికారీ చేసుకోవచ్చు. డ్రోన్ తప్పిపోకుండా, ఆటంకం కలిగించకుండా ఉండడానికి డ్రోన్ మీద శిక్షణం ఎంతో అవసరం. అన్ని రకాల ప్రభుత్వాల క్లియరెన్స్ వరకు డ్రోన్ ఎగిరే ప్రదేశం కోసము డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారి అనుమతులు ఉండాలి. వాతావరణం పరిస్థితులను చూసి డ్రోన్ని ఎగురవేయాలి. ముఖ్యంగా వరి పంటల్లో అయితే పూత దశలో ఉన్నప్పుడు ఉదయం 11 గంటల తర్వాత మనము పిచికారీ చేసుకోవాలి. ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రధాన పంటలైన వరి, పత్తి, మిరప, మినుము, కంది, మొక్కజొన్న, జొన్న, శనగ, వేరుశనగ మరియు చెరుకులో సిఫారసు చేసిన ప్రామాణిక నిర్దేశాలు అన్నట్లయితే, మొదటిగా వచ్చేసి డ్రోన్ ఒక ఎత్తు, వేగము,

వెడల్పు ఎంత ఉండాలి? అది నాటిన దగ్గర నుండి పోత దిశ వరకు ఎత్తు 0.6 మీటర్ వరకు ఉండాలి. డ్రోన్ వేగం 5.5 మీటర్ పర్ సెకండ్ ఉండాలి. డ్రోన్ పిచ్చికారి విస్తరించి వెడల్పు 2.8 మీటర్ ఉండాలి. అదేవిధంగా పూత దశ నుండి కోత దశంలో వచ్చేసి ఎత్తు 1 మీటరు, వేగము 4.5 మీటర్ పర్ సెకండ్. అదేవిధంగా డ్రోన్ పిచ్చికారి విస్తరించి వెడల్పు వచ్చేసి 3.2 మీటర్. డ్రోన్లో పిచ్చికారి ఏ సమయంలో చేసుకోవాలి అన్నట్లయితే ఉదయం లేదా సాయంత్రం సమయంలో అనుకూలం. వరి పంటలు అయితే పంట పూత లేదా ఈని దశంలో ఉన్నప్పుడు మొదటి 2 రోజులు పిచ్చికారి చేయకూడదు. తర్వాత చేయవలసిన అవసరం వస్తే మధ్యాహ్నం 3 గంటల తర్వాత మనము చేసుకోవచ్చు. డ్రోను గాలి వేగము గంటకు 10 కిలోమీటర్ కంటే తక్కువ ఉన్నప్పుడు పొలం ఒక గట్టుకు సమాంతర మార్గంలో డ్రోన్ని తిప్పాలి. పైలట్ నుండి డ్రోన్ని ఎంత దూరం వరకు వెళ్ళవచ్చు అన్నట్లయితే 200 మీటర్ వరకు పైలట్ నుండి డ్రోను వెళ్ళవచ్చు. డ్రోన్ పిచ్చికారి చేసేటప్పుడు ఉండవలసిన గాలి వేగము మరియు ఉష్ణోగ్రత అన్నట్లయితే గాలి వేగం గంటకు 3 నుండి 10 కిలోమీటర్ వరకు ఉండాలి. ఉష్ణోగ్రత వచ్చి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉండాలి. ఆకుల మీద తేమ శాతం ఉంటే పిచ్చికారి చేయకూడదు. మంచు ఉన్నప్పుడు కూడా పిచ్చికారి చేయకూడదు. ఉదయము 11:00 నుండి మధ్యాహ్నము 3 గంటల వరకు పిచ్చికారి చేయకూడదు. మనం పిచ్చికారి 11 నుండి 3 గంటల మధ్యలో చేసినట్లయితే ఆవిరైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డ్రోన్తో 1 ఎకరానికి మందును లేదా ఎరువును జల్లడానికి పట్టే సమయం అన్నట్లయితే పిచ్చికారికి మాత్రమే 6 నుండి 7 నిమిషాల వరకు అవుతుంది. అదే కాకుండా మందు కలుపుటము, నింపుటము, నాజిల్ సరిచేయటము వరకు, బ్యాటరీ మార్చడానికి అయితే 10 నుండి 15 నిమిషాల వరకు అవుతుంది. ఎకరాకు 10 లీటర్ వరకు, 1 హెక్టార్ వరకు 25 లీటర్ వరకు ద్రావణము అవసరమవుతుంది. పురుగు, తెగుళ్ళు, కలుపు మందు మోతాదు ఎంత ఉండాలన్నట్లయితే ఇచ్చిన మోతాదులో 75% మందును మాత్రమే 10 లీటర్ నీటితో కలిపి పిచికారి చేసుకోవాలి. డ్రోన్ ఒక క్షేత్ర సామర్థ్యం అన్నట్లయితే 7 బ్యాటరీ సెట్లు ఉంటే సరాసరిగా రోజుకి 30 ఎకరాల వరకు మనం పిచికారి చేసుకోవచ్చు. డ్రోన్లు పిచికారి చేయడానికి సిఫారసు చేసిన నాజల్ అన్నట్లయితే ఫ్లాట్ ఫ్యాన్ నాజల్, అంటే దీని ఒక పిచికారి కోణం వచ్చేసి 110 నుండి 120 వరకు ఉంటుంది. నెక్స్ట్ డ్రోన్ ఒక రకాలు అన్నట్లయితే మొదటిగా నానో డ్రోన్, ఇది 250 గ్రాముల కన్నా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మైక్రో డ్రోన్, ఇది 250 గ్రాములకైనా ఎక్కువ, 2 కిలోకైనా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్మాల్ డ్రోన్, 2 కేజీకైనా ఎక్కువ, 25 కేజీకైనా తక్కువగా ఉంటుంది. మీడియం డ్రోన్, ఇది 25 కేజీకైనా ఎక్కువ, 150 కిలోకైనా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లార్జ్ డ్రోన్స్ అన్నట్లయితే 150 కిలోకైనా ఎక్కువగా బరువు ఉంటాయన్నమాట. వ్యవసాయ డ్రోన్ ఒక బరువు ఎంత ఉంటుందంటే వ్యవసాయంలో లీథియం పాలిమర్ బ్యాటరీలతో 6 భుజాలు కలిగిన డ్రోన్ బరువు 23 కిలో నుండి 27 కిలో వరకు ఉంటుంది. లీథియం పాలిమర్ బ్యాటరీల గరిష్ట రీఛార్జ్ సైకిల్ సంఖ్య 400 సైకిళ్ళు, అంటే ఒక సైకిల్ ద్వారా మనము 1 ఎకరానికి పిచికారి చేయొచ్చు. 400 సైకిల్ అన్నట్టయితే మనం 400 ఎకరాల వరకు మనము పిచికారి చేసుకోవచ్చు. పిచికారి చేసే సమయంలో డ్రోన్ నుండి పైలట్, కో పైలట్, రైతులు, ఇతరులు ఉండవలసిన దూరం అన్నట్లయితే డ్రోన్ పైలట్ మరియు కో పైలట్ డ్రోన్ నుండి 10 మీటర్ దూరంలో ఉండాలి. రైతులు మరియు ఇతరులు వచ్చేసి 20 మీటర్ దూరంలో ఉంటూ పైలట్ల ఆదేశాలని పాటించాలి. డ్రోన్తో పిచికారికి ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందంటే 350 రూపాయల నుండి 500 వరకు అవుతుంది. నెక్స్ట్ సాధారణ డ్రోన్ ఒక పిచికారి మందు మోయగల సామర్థ్యం అన్నట్లయితే 12 కిలోల వరకు

ముందుని సాధారణ డ్రోన్ ముయ్యగలదు. నెక్స్ట్ అదేవిధంగా విమానాశ్రయ పరిధిలో డ్రోన్ ఏ జోన్లో ఎంత ఎత్తులో ఉపయోగించాలన్నట్లయితే, మొదటిగా రెడ్ జోన్ అంటే సైన్యదళము లేదా ఎయిర్పోర్ట్ ఉన్న ప్రదేశంలో ఉపయోగించకూడదు. అవసరం ఉంటే డీజీసీఏ వారితో అనుమతి తీసుకోవాలి, అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారితో అనుమతి తీసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ జోన్. గ్రీన్ జోన్ అంటే మనకి 400 అడుగుల వరకు ఎగరవేయచ్చు డ్రోన్ని, అలాగే విమానాశ్రయం నుండి 8 నుంచి 12 కిలోమీటర్ దూరంలో 200 అడుగుల వరకు ఎగరవేయచ్చు. అదేవిధంగా నెక్స్ట్ యెల్లో జోన్ అంటే ఇది వచ్చేసి మనకేంటంటే 400 అడుగులు మించి ఎగిరి వేయవచ్చు, అయితే విమానాశ్రయం నుండి 8 నుండి 12 కిలోమీటర్ దూరంలో 200 అడుగుల కంటే ఎక్కువగా వరకు మనం ఎగిరివేయచ్చు. డ్రోన్ శిక్షణ ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతుంది అన్నట్లయితే, ప్రభుత్వ శిక్షణ అన్నట్లయితే ఎవరైనా యువ రైతులు, రైత సోదరులు డ్రోన్ శిక్షణ వరకు ఆసక్తి ఉన్నట్లయితే మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్ ఫార్మ్ గుంటూరు వారు మనకి రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ని పొంది ఉన్నారు. ఇక్కడ మనము ట్రైనింగ్ పొందాలన్నట్లయితే దానికి అర్హత మనకి ముఖ్యంగా వ్యవసాయ కోర్సులు అంటే అగ్రికల్చర్ డిగ్రీ లేదా అగ్రి ఇంజనీరింగ్ లేదా డిప్లొమా లేదా 10+2 పాస్ అయి ఉండాలి. వయస్సు 18 నుండి 65 సంవత్సరాల మించి ఉండకూడదు, అంటే 18 నుండి 65 మధ్యలో ఉండాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నట్లయితే పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. శిక్షణ కోర్స్ పేరు ఏంటన్నట్లయితే అగ్రి రిమోట్ పైలట్ కోర్స్ అని అంటారు. శిక్షణ 12 రోజుల వరకు ఉంటుంది. దీని ఒక ఫీజు 25,000 వరకు ఉంటుంది. దీంట్లో భోజనము, వసతి మరియు శిక్షణం కూడా కలిగి ఉంటుంది. ఒక బ్యాచ్లో 20 మంది వరకు ఉంటారు. ప్రతి నెల 5వ తారీఖు మరియు 20వ తారీఖు తేదీన కొత్త బ్యాచ్ని ప్రారంభిస్తారు. శిక్షణ ఇచ్చే ప్రదేశము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్ ఫార్మ్ గుంటూరు, యాంగ్రూ అంటాము దీన్ని. మనకి సర్టిఫికేట్ వచ్చేసి డీజీసీఏ వారితో అనుమతి పొందిన లైసెన్స్ సర్టిఫికేట్ని ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత మనకి డ్రోన్ మీద సబ్సిడీ అన్నట్లయితే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే ఎఫ్పిఓ వీరికి 75% వరకు సబ్సిడీ ఉంటుంది. నెక్స్ట్ ప్రభుత్వ సంస్థలకు అంటే ఐసీఆర్, కేవీకే, ఎస్ఏయు, ఫార్మ్ మెషినరీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇలాంటి సంస్థలకు దాదాపు 100% వరకు సబ్సిడీ ఉంటుంది. అదేవిధంగా రైతులకు, దాంట్లో ఎస్సీ ఎస్టీ రైతులకు అంటే గిరిజన చిన్న సన్నకారు రైతులకు 50% వరకు సబ్సిడీ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా డ్రోన్ దీదీ పథకం అని ఒకటి ఉంది. మహిళా రైతుల వరకు దాదాపు 80% వరకు సబ్సిడీ ఇవ్వడం అనేది ఈ పథకంలో జరుగుతుంది. తర్వాత డ్రోన్ ద్వారా యువ రైతులకు ఉపాధి అంటే ఏ విధంగా అన్నట్లయితే, ప్రస్తుత కాలంలో యువతలకు అన్ని రంగాల్లో ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, అలాగే సాఫ్ట్వేర్ రంగం కూడా రోజు రోజుకి మారుతుంది. అందువలన మన యువ రైతులు డ్రోన్ శిక్షణ పొంది డ్రోను కొనుక్కున్నట్లయితే వారికి నెలకు సరిసుమారుగా 80,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఆదాయం వచ్చును. అలాగే సంవత్సరానికి సుమారుగా 5 నుండి 6 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఇలా డ్రోన్ ద్వారా ఉపాధి పొందినట్లయితే కొంత నిరుద్యోగ సమస్యని తగ్గించవచ్చు. తర్వాత మనకి డ్రోన్లో ఉన్న సవాళ్ళు అన్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క డ్రోన్ బ్యాటరీల సామర్థ్యం వచ్చేసి 15 నుంచి 20 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. అందువల్ల తరచుగా ఛార్జింగ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ డ్రోన్ 6 నుండి 10 లక్షలు ఉండటం మూలంగా చిన్న సన్నకారు రైతులకి గిట్టుబాటు అవ్వదు. లైసెన్స్ మరియు చట్టాల పరంగా వచ్చేసి డ్రోన్ ఆపరేట్ చేయడానికి తప్పనిసరిగా డీజీసీఏ వారి ఇచ్చిన లైసెన్స్ అవసరము. అలాగే డ్రోన్ ఆపరేటర్లు ఎగిరే ప్రదేశం నుండి అప్రమత్తంగా ఉంటూ పరిమిత ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో డ్రోన్ని

0: ఎగురవేయకూడదు. నిరంతర పిచికారీ చేయడం కోసము బ్యాటరీలు ఎక్కువ సెట్లు ఉన్నట్లయితే మనకి పిచికారీ ఎకరాల్ని ఎక్కువ చేసుకోవచ్చు. బలమైన గాలి, వర్షము, ఉష్ణోగ్రత మొదలైనవి డ్రోన్ పనికి ఇబ్బందిని కలిగిస్తాయి. డ్రోన్ ద్వారా ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. దాంతోపాటు SOPS సిఫారసు చేసిన మందుల్ని ఉపయోగించాలి. ఈ డ్రోన్ కొరకు శిక్షణ పొందిన, నైపుణ్యం కలిగిన డ్రోన్ ఆపరేటర్లు అవసరము. ప్రస్తుత కాలంలో ఆధునిక సాంకేతిక వ్యవసాయాన్ని పాటించినట్లయితే రైతులకు మంచి దిగుబడి వచ్చును. అలాగే ప్రతి పంటల్లో ఆధునిక వ్యవసాయము పరికరాలని ఉపయోగించినట్లయితే పెట్టుబడి తగ్గించి కూలీల కొరత లేకుండా మంచి దిగుబడి తీయడానికి రైతుకు అనువుగా ఉంటుంది అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
1: మీరు ఇంతవరకు సాగులో డ్రోన్స్ వాడుక, క్షేత్రస్థాయిలో సమస్యలు ఈ అంశాన్ని గురించి వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త KVK హరిపురం శ్రీ M. శ్రీకాంత్ గౌడ్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు.
1: ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం, అల్లూరి సీతారామరాజు జిల్లా. శాస్త్రవేత్తలు పార్వతీపురం మన్యం జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. వాతావరణ ఆధారిత సూచనలు. భారత వాతావరణ విభాగం వారు అందించిన సమాచారం ప్రకారం 3.5 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 26.1 నుంచి 26.3 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 25.25 నుంచి 0.4 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు ఉండవచ్చు. గాలిలో తేమ ఉదయం పూట 88 నుంచి 93% వరకు ఉంటుంది. మధ్యాహ్న వేళలో 90 నుంచి 95% వరకు ఉండే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయి. వాతావరణ హెచ్చరిక. అత్యంత భారీ వర్షం, ఉరుములు, ఇంకా పిడుగులతో కూడిన వర్షాలు, అలాగే బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుత వెచ్చని మరియు మోస్తరు వర్ష సూచనలు పంటల సాధారణ వృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలం పరిస్థితులను గమనించి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే కనుక అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదల ఇచ్చుకోవాలి. మోస్తరు తేమ ఇంకా అడపాదడప మేఘవృతమే ఉండడం వల్ల తెగుళ్ళు ఇంకా వ్యాధులు ప్రబలత ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే, ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో, అంటే ఏ వర్షం లేని సమయంలో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. వర్షం లేని సమయంలో అంతర్కృషి ఇంకా కలుపు నివారణ పనులు రైతులు చేసుకోవచ్చు. నేలలో తేమను నిలుపుకోవడానికి, ఇంకా నేల ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి మల్చింగ్ పద్ధతులను తప్పనిసరిగా ఆచరిస్తే మంచిది. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువలు రైతులు ఏర్పాటు చేసుకోవాలి. పశువులకు శుభ్రమైన త్రాగునీరు, అలాగే వేడి, అలాగే వర్షం నుండి రక్షణ కల్పించడానికి తగు ఆశ్రయాన్ని పశువులకు కల్పించాలి. వ్యవసాయ సలహాలు. వరి పంటలో నీరు 5 నుంచి 7 సెంటీమీటర్లు నీరు నిలిచి ఉండేలా చూసుకోవాలి. భారీ వర్షాల తర్వాత 24

0: గంటల్లోపు అదనపు నీటిని తీసివేయాలి. కలుపు మొక్కలు నీరు నిస్సారంగా ఉన్నప్పుడు 2 నుంచి 3 సెంటీమీటర్లు రెండవ చేతి కలుపు తీయడం కోనోవిడ్ చేసుకోవాలి. ఆకుల కనుక కుదురు గాయాలు చూపిస్తే ట్రైసైక్లోజెల్ 75 WP 0.4 గ్రాములు లీటర్ నీటికి లేదా ఐసోప్రోథోయోలిన్ 40 EC మందును 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. గవ్వకుళ్ళ వ్యాధి, నిలువు గాయాలు, ఆకు చనిపోయిన గుబ్బలు కనిపిస్తే కనుక హెక్సాకోనోజల్ 5 EC మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా థిఫ్లూజైమైడ్ 24 SC మందును 0.6 మిల్లీలీటర్లు పందిరి దిగువ నేరుగా పిచికారీ చేసుకోవాలి. మొక్కజొన్న పంటలో యాజమాన్యం. మొక్కజొన్న వేర్లు పట్టు దెబ్బతినకుండా ఉండడానికి పొలాల నుండి నీటిని త్వరగా తీసివేయాలి. మంచి పరాగ సంపర్కం కోసం సిల్కింగ్ సమయంలో నేల తేమను సమానంగా ఉంచాలి. ఆర్మీ వార్మ్ అలాగే పట్టు కోత కోసం చూడాలి. ఈటీఎల్ దాటితే వర్షం తర్వాత క్లోరాంటా నీలిప్రోల్ మందును పిచికారీ చేసుకోవాలి. ఆకుల్లో ముడత, తుప్పు గాయాలు కనిపించినప్పుడు మ్యాంకోజెబ్ ప్రొపికోనోజోల్ మందును పిచికారీ చేసుకోవాలి. వేరుశనగ పంటలో యాజమాన్యం. నేల జిగటుగా ఉన్నప్పుడు రైతులు పొలంలో పంచేయవద్దు. పెగ్గింగ్కు సహాయపడడానికి వీలైనంత త్వరగా తేలికగా మట్టిని వేసుకోవాలి. వర్షం తర్వాత త్రిప్స్, మొగ్గ, సెక్రోసిస్ ప్రమాదం ఉంటే కనుక, మొదటి కాయలలో ఆకు మచ్చలు ఉంటే కనుక మ్యాంకోజెబ్ 75 WP 2 గ్రాములు లేదా క్లోరోథనిల్ 75 WP 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి 10 నుంచి 12 రోజుల తర్వాత టెబికోనోజోల్ 250 EC మందును 1 మిల్లీలీటరు లీటర్ నీటితో కలిపి తిప్పాలి. నీటిపారుదల ఎగువ భూముల్లో నీటి స్తబ్దతను నివారించి పంట అధిక తేమకు సున్నితంగా ఉంటుంది. పరిపక్వత సమయంలో పంట పరిరక్షణ నిరంతర వర్గాలు కురుస్తున్నట్లయితే కనుక ముందుగానే కోసుకుని ఎండిన కాండం కవర్ కింద కోయాలి. నువ్వుల పంటలో పరిపక్వత కోత దశ. అదనపు నీరు త్వరగా బయటకు పోయేలా చూసుకుని నువ్వులు నీటి ఎదురికి చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి 3x4 గుళికలు పసుపు గోధుమ రంగులోకి మారినప్పుడు కొయ్యాలి. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే కనుక మొక్కలను ముందుగానే కత్తిరించి కట్టలుగా కట్టి నీడలో ఆరబెట్టుకోవాలి. తద్వారా విత్తనం రంగు మారకుండా ఉంటుంది. శిలీంధ్ర పెరుగుదల అఫ్లాటాక్సిస్ను నివారించడానికి నిల్వ చేయడానికి ముందు విత్తనాలను 8% తేమకు ఆరబెట్టుకోవాలి. రాగి పంటలో యాజమాన్యం. లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం వల్ల వేర్లు దెబ్బతినకుండా ఉండడానికి లోతట్టు ప్రాంతాల్లో అదనపు నీటిని త్వరగా తీసివేయాలి. నేల పనిచేయడానికి అనుకూలంగా ఉన్న తర్వాత మాత్రమే నత్రజని మందును వేసినప్పుడు అవసరమైతేనే ఈ నత్రజని మందును వేసుకోవాలి. నిరంతర వర్షాల సమయంలో దీనిని నివారించుకుంటే మంచిది. కలుపును నేల మెత్తగా ఉన్నప్పుడు మాత్రమే తీయవలసి ఉంటుంది. మేఘావృతమైన తడి వాతావరణంలో బ్లాస్ట్ వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొదటి లక్షణాల వద్ద ట్రైసైక్లోజెల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి లేదా మ్యాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. రాగి పంటలో ఆకుమచ్చ తెగులు వస్తే కనుక మ్యాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటికి లేదా ప్రొపికోనోజల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి ఉపయోగించుకోవాలి. తేనెటీగలు యాజమాన్యం. తేనెటీగల పెట్టెలను ఎత్తైన పొడి ప్రదేశాల్లో మార్చుకోవాల్సి ఉంటుంది. వర్షం పడకుండా ఉండడానికి ప్లాస్టిక్ లేదా గన్ని బ్యాగులతో కప్పాలి. ఎక్కువసేపు మేఘావృతమైన వర్షం కురిసే రోజుల్లో చక్కెర సిరప్ను తీపించవలసి ఉంటుంది. కోళ్ల పెంపకం యాజమాన్యం. షెడ్లను సున్నం, బ్లీచింగ్ పౌడర్తో పొడిగా ఉంచాలి. నీరు పశువులకు శాలల్లో ప్రవేశించకుండా చూసుకోవాలి. వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. రైతులు వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. రైతులు వాతావరణ ఆధారిత పంట సలహా అలాగే వాతావరణ సూచన కోసం మేఘదూత్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలి. అలాగే రైతులు పిడుగులు ఇంకా ఉరుములతో కూడిన హెచ్చరికల కోసం దామిని మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు.
1: వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. విజయవాడ కేంద్రం నుంచి
1: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
2: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం.

0: మాధవనేని రఘునందన్ రావు గారు, వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
1: సో చాలామంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్తి బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులములకు అయితే ఫ్రీగా ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలని ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్నీ చేసి తిను తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తూ ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయింది అనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించడం, దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంక్ లోన్ రూపం లోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీ కష్టమున్నా ఇష్టమున్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 గంటల దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గెట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 December 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజెస్ చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతూ ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పుకోవడానికి సూర్యాఘర్ ముఫ్తి బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుంది అని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతారు.
0: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
1: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతల వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారు, అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది.
0: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
1: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేటోళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేటోళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి, దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన

0: నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
1: ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్తీ బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
0: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ని బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ని మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పల్కలు పెట్టుకుంటున్నారు. యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకొని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2,000 పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్ కంటే ఇంటెనక పెరడు ఉందనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశహితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతా ఉన్నారు.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: సి ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు. 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమంగా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌజ్, ఒక హౌజ్ హోల్డ్కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలని బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కు ఫ్రీగా ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కు ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్ష ఇచ్చేది ఏంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పల్కలు పెట్టుకుని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: సి అందరు అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానో, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశంకి వెళ్ళిచ్చి ఇల్లీగల్గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకొని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతాం అనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మౌల్డ్ అవ్వడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: సి జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టవచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పల్కలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకు వస్తూ ఉన్నాం.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ని అందరినీ ఇచ్చేస్తూ ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్యమిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: అంటే ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్ర శిక్షణ పేరిట వాళ్ళకి

0: విద్యిస్తూ ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానెల్స్ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడడానికి నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రా వైలెట్ రేస్ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ను, రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంటు సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇదే ప్రసారంలో 8:15 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:30 జాతీయ వార్తల తెలుగులో, రాత్రి 10:00 ఏషియన్ గేమ్స్ 2026 రోజువారీ వివరాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, అనంతరం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, అనంతరం కవన విజయం సమస్యాపూర్ణం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. అనంతరం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, తరువాత స్వచ్ఛతా హీ సేవ మొదలైన అంశాలుంటాయి. రేపటి ప్రసారంలో ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో దార్శనిక భారత్ వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం వింటారు. మన భారతీయ సంస్కృతికి, నవభారత పునర్నిర్మాణ సంకల్పానికి మరియు మన సార్వభౌమాధికార ప్రగతికి ప్రతిరూపంగా నిలిచే ఒక అద్భుతమైన ప్రయాణానికి మీ అందరికీ సాదర సుస్వాగతం. భారతదేశం అంటే కేవలం నదులు, పర్వతాలు, పటంలో కనిపించే కొన్ని సరిహద్దు గీతలు మాత్రమే కాదు. వేల సంవత్సరాల చరిత్ర, సనాతన సంస్కృతి, లక్షలాది మంది వీరుల త్యాగం, 140 కోట్ల మందికి పైగా ఉన్న భారతీయుల ఆశయాలే మన భారతదేశం. మన దేశ చరిత్రను స్మరించుకుంటే ప్రతి యుగంలోనూ మన సృజనాత్మకతకు, మన శిల్పకళకు ఉదాహరణగా నిలిచే కట్టడాలు ఎన్నో కనిపిస్తాయి. కానీ ఈనాడు అంటే 21వ శతాబ్దంలో ఒక నవభారత్ మన కళ్ళ ముందే రూపుదిద్దుకుంటుంది. మనం ప్రతిరోజు పత్రికల్లో చదివే లేదా వార్తల్లో చూసే గొప్ప ఇంజనీరింగ్ ప్రాజెక్టుల వెనుక ఉన్న అసమాన్య శ్రమను, వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యతను, ఇంకా మన జాతీయ గౌరవాన్ని చాటి చెప్పే స్మారక చిహ్నాల అంతరార్థాన్ని సుదీర్ఘంగా తెలుసుకోబోతున్నాం. ఒక దేశ అభివృద్ధికి ప్రామాణికం ఏమిటి? కేవలం ఆర్థిక గణాంకాలు లేదా బడ్జెట్ కేటాయింపులు మాత్రమేనా? కాదు. ఒక దేశపు నిజమైన శక్తి ఆ దేశపు మౌలిక సదుపాయాల బలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. సుదూర తీరాలను, కొండ ప్రాంతాలను క్షణాల్లో అనుసంధానించే ఆధునిక రవాణా మార్గాలు, విపరీతమైన భూకంపాలను, తీవ్రమైన తుఫాన్లను సైతం తట్టుకుని నిలబడే మహావంతెనలు, మన సైనిక దళాలకు వేగవంతమైన రవాణాను కల్పిస్తూ సరిహద్దు భద్రతను పటిష్టం చేసే వ్యూహాత్మక నిర్మాణాలు, ఇవన్నీ కేవలం కాంక్రీట్, స్టీల్తో చేసిన కట్టడాలు కావు. ఇవి మన భారతీయ ఇంజనీర్ల మేధస్సుకు, మన శ్రామిక శక్తి పట్టుదలకు నిలువెత్తు సాక్ష్యాలు. పూర్వకాలంలో మన రాజులు, మహారాజులు గొప్ప కోటలు, ఆలయాలు నిర్మించి దేశ వైభవాన్ని చాటారు. నేడు స్వతంత్ర భారతదేశంలో మన కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ భారీ వంతెనలు, టన్నెళ్లు, కారిడార్లు నేటి నవభారతానికి ఆధునిక దేవాలయాలు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇవి ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తూ, ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ, సుదూర ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.
1: దేశంలో ఇటీవల నిర్మించిన 4 ముఖ్యమైన వంతెనల గురించి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. అవి చీనా బ్రైలు వంతెన, అంజీకడ్ వంతెన, న్యూ పంబన్ వంతెన మరియు సుదర్శన సేతు. ముందుగా చీనా బ్రైలు వంతెన, జమ్మూ కాశ్మీర్. చీనా బ్రైలు వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన. ఇది నదీ గర్భానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఈఫిల్ టవర్ కంటే సుమారు 35 మీటర్ల ఎక్కువ ఎత్తు. దీన్ని 2025 జూన్ 6వ తేదీన ప్రారంభించారు. ఇది 1315 మీటర్ల పొడవైన ఉక్కు వంపు వంతెన. కాశ్మీర్ రైలు మార్గంలో ఇప్పటి వరకు కష్టతరంగా ఉన్న అంతరాన్ని ఈ వంతెన పూర్తి చేసింది. దీంతో కత్రా నుండి శ్రీనగర్ వరకు ప్రయాణం సమయం 3 గంటలకు తగ్గింది. చీనా బ్రైలు వంతెన్ను 8 తీవ్రత గల భూకంపాలను మరియు గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునేలా డిజైన్ చేశారు. అంజీకడ్ వంతెన, జమ్మూ కాశ్మీర్. అంజీకడ్ వంతెన భారతదేశపు మొదటి కేబుల్ స్టైడ్ రైలు వంతెన. ఇది నదీ గర్భానికి 331 మీటర్ల ఎత్తులో 725 మీటర్ల పొడవుతో ఉంది. సాధారణ స్తంభాలు నిలబెట్టలేని భూభాగంలో దీన్ని నిర్మించారు.

0: దీని నిర్మాణం 11 నెలల్లోనే పూర్తయింది. చీనాబ్ వంతెనతో పాటే 2025 జూన్ 6వ తేదీన అంజీకాడ్ వంతెనను ప్రారంభించారు. దీంతో కత్రా రియాసి మార్గంలో చివరి అంతరం కూడా పూర్తయింది. ఈ వంతెనకున్న వై ఆకారపు స్తంభం పునాది నుండి 193 మీటర్ల ఎత్తు వరకు ఉంది. దీని డెక్క నిర్మాణానికి సుమారు 8,200 మెట్రిక్ టన్ల ఉక్కు వాడారు. న్యూ పంబన్ వంతెన తమిళనాడు. న్యూ పంబన్ వంతెన భారతదేశపు మొదటి వర్టికల్ లిఫ్ట్ రైలు సముద్రపు వంతెన. ఇది రామేశ్వరం దీవికి రైలు మార్గాన్ని కలుపుతుంది. 1914లో నిర్మించిన పాత షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ వంతెనను 2022లో మూసేశారు. కొత్త వంతెనను 2019లో మంజూరు చేసి 2025 ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభించారు. దీని నిర్మాణ వ్యయం 550 కోట్ల రూపాయలు. ఈ వంతెనలో 72.5 మీటర్ల నావిగేషనల్ స్పాన్ ఉంది. ఇది 17 మీటర్ల ఎత్తు వరకు పైకిలేస్తుంది. దీనివల్ల ఓడలు క్రింద నుండి వెళ్లగలవు. అదే సమయంలో రైళ్లు యథావిధిగా నడుస్తాయి. 100 ఏళ్లపాటు ఉప్పుగాలిని సైతం తట్టుకునేలా ప్రత్యేక పూత గల స్టెయిన్లెస్ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ వాడారు. చివరిది సుదర్శన సేతు, గుజరాత్. సుదర్శన సేతు గుజరాత్లో ఓకా బెయిత్ ద్వారకాల మధ్య నిర్మించారు. ఇది భారతదేశంలో అత్యంత పొడవైన కేబుల్ స్టైడ్ వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. 4 లేన్ల రహదారి దీని మీద ఉంది. దీనికి ముందు బెయిత్ ద్వారకాకు బోటు ద్వారానే వెళ్లాల్సి వచ్చేది. 2017 అక్టోబర్ 7న శంకుస్థాపన జరిగింది. నిర్మాణం 2023 డిసెంబర్లో పూర్తయి 2024 ఫిబ్రవరి 25న సుదర్శన సేతు వంతెనను ప్రారంభించారు. ఈ వంతెన కాలిబాట్ల వెంబడి భగవద్గీత శ్లోకాలు చెక్కారు. డెక్కుపైన ఉన్న సోలార్ ప్యానెల్ ద్వారా సుమారు 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
1: ఈనాడు మన కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలను ఒక్కసారి పరిశీలిస్తే మన దేశం ఎంతటి సాంకేతిక శిఖరాలకు చేరిందో స్పష్టంగా అర్థమవుతుంది. మంచు కురిసే హిమాలయ పర్వతాల గుండా పగలు రాత్రి తేడా లేకుండా రవాణా సాగించేలా రాతి కొండలను తొలిచి నిర్మించిన సుదీర్ఘమైన స్మార్ట్ టన్నెళ్ళు, వేలాది టన్నుల బరువున్న రైళ్లను మరియు యుద్ధ ట్యాంకర్లను సైతం సునాయాసంగా మోయగల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కమాన్ ఆకారపు రైల్వే వంతెనలు, నగరాల మధ్య దూరాలను సగానికి పైగా తగ్గించి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ కారిడారులు మరియు ఎక్స్ప్రెస్ వేలు, దట్టమైన సముద్రగర్భంలో లోతైన పిల్లర్లపై నిలబడి మహాతుఫాన్లను సైతం లెక్క చేయకుండా ద్వీపాలను ప్రధాన భూభాగాలతో కలిపే కేబుల్ స్ట్రే వంతెనలు, ఇవి కేవలం దూరాన్ని తగ్గించే రవాణా మార్గాలు మాత్రమే కావు. ఒకప్పుడు సాధ్యం కాదు అని ప్రపంచం అనుకున్న ప్రతీదాన్ని సాధ్యమే అని నిరూపించిన భారతీయ సంకల్ప శక్తికి నిదర్శనాలు. ప్రతి మలుపులో, ప్రతి వంతెన పైకప్పులో మన దేశ సాంకేతిక సార్వభౌమాధికారం స్పష్టంగా కనిపిస్తుంది. సరిహద్దు గ్రామాల్లోని చివరి పౌరుడికి కూడా దేశ ప్రధాన స్రవంతితో వేగవంతమైన అనుసంధానాన్ని అందిస్తూ ఆర్థికాభివృద్ధికి సరికొత్త దారులు వేస్తున్న ఈ మహోన్నతమైన ప్రాజెక్టుల గురించి ఇంకా తెలుసుకుందాం.
2: బోగిబీల్ వంతెన, అస్సాం. ఇది బ్రహ్మపుత్ర నది మీదుగా 4.94 కిలోమీటర్లు పొడవున్న బోగిబీల్ వంతెన భారతదేశంలోనే అత్యంత దీర్ఘమైన రైలు కమ్ రోడ్డు వంతెన. దీనిని 25 డిసెంబర్ 2018 ప్రారంభించారు. 1997లో నిర్మాణం మొదలైంది. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిబ్రూగఢ్ ఇటానగర్ రహదారిని ఇది కలుపుతుంది. రైలు ప్రయాణానికి 200 కిలోమీటర్ల దూరం మేర వేగవంతమైన ప్రయాణం చేయవచ్చు. ఇది సైనిక అవసరాలకు, సామగ్రి రవాణాకు, ఉపకరణాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా వరదల సమయంలో రవాణా సులభం, సరిహద్దు ప్రాంతాలకు వ్యూహాత్మక మద్దతు కూడా లభిస్తుంది. అలాగే ప్రాంతీయ అభివృద్ధి, వాణిజ్యం, భద్రతకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఈ వంతెన వల్ల 70,000 టన్నుల సరుకు నెలకు 30 లక్షల మంది వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. డాక్టర్ భూపేన్ హజారికా సేతు. ఇది ధోల్ మరియు సదియా వంతెన, అస్సాం. బ్రహ్మపుత్ర నదిపై ఇది నిర్మించబడింది. 9.15 కిలోమీటర్ల పొడవు గల వంతెన ఇది. దీనిని 26 మే 2017 ప్రారంభించారు. 60 సంవత్సరాల ప్రజల కల ఇది సాకారమైంది. T-72 యుద్ధ ట్యాంకులను సైతం ఇది మోయగలదు. అస్సాంలోని తొలి మరియు రెండవ దీర్ఘమైన రహదారి వంతెన ఇది. ఈ వంతెన వల్ల వాయువ్య ప్రాంతానికి తూర్పు ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడింది. వాణిజ్య, రవాణా, రక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం అందుతుంది. ఇంకా ప్రాంతీయ అభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు, ఆర్థికాభివృద్ధికి ఈ వంతెన దోహదం చేస్తుంది. ఈ వంతెన యొక్క శక్తి, వేగం అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. దీనివలన రోజుకు 165 కిలోమీటర్ల ప్రయాణం తగ్గింది. అటల్ బిహారీ వాజ్పేయి సేవా వంతెన ముంబై. ఇది ముంబై మరియు పూణే ఎక్స్ప్రెస్ వేలో భాగంగా సముద్రంపై నిర్మించారు. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు, అంటే సుమారు 16.5 కిలోమీటర్లు సముద్రంపై నిర్మించబడింది. డిసెంబర్ 2016 నిర్మాణం ప్రారంభమై జనవరి 6, 2024 ప్రారంభమైంది. ఇంకా 2016 పూర్తి అయ్యింది. ఈ వంతెన ద్వారా ముంబై, నవీ ముంబై ఇంకా పూణే ఎక్స్ప్రెస్ వే కలిసింది. సముద్రంపై నిర్మించిన భారత్లోనే 2వ అతిపెద్ద వంతెన ఇది. రవాణా సమయాన్ని తగ్గిస్తుంది, ఇంధన ఖర్చును, కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ముంబై, పూణే మధ్య రవాణా సౌకర్యం, స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. భారత మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది మరొక మైలురాయి అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా ముంబై మరియు పూణేల మధ్య ప్రయాణం ఇంకా సులభం, వేగవంతం, సురక్షితంగా మారింది. ఇది మొత్తం 17,840 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది.
1: మనం ప్రారంభంలో అనుకున్నట్లుగా ఈ వంతెనలు, ఈ కేబుళ్లు, ఈ ఆర్చులు, కాంక్రీట్ గోడలు కేవలం భౌతికపరమైన నిర్మాణాలు మాత్రమే కావు. ఇవి భారతదేశపు నూతన ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపాలు. ఒక్కసారి ఊహించండి, -డిగ్రీల చలిలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల మధ్య కాశ్మీరు లోయల పైభాగంలో నిలబడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చు నిర్మించడం ఎంత సాహసంతో కూడుకున్నదో. సముద్రపు ఉప్పునీటి తాకిడిని తట్టుకుంటూ భారీ నౌకలు వెళ్లేందుకు వీలుగా తెరుచుకునే ఆధునిక వంతెనలను సముద్రంపై నిర్మించడం ఎంత గొప్ప నైపుణ్యమో. కొండలను తులిచి సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని గంటల నుండి నిమిషాలకు తగ్గించడం వెనుక ఎంతమంది ఇంజనీర్లు, శ్రామికుల చెమట చుక్కలు ఉన్నాయో. ఈ ప్రాజెక్టులన్నీ మనకు ఒకటే పాఠం నేర్పుతున్నాయి. భారతదేశం విదేశీ సాంకేతికతపై ఆధారపడే రోజులు పోయాయి. నేడు భారత్ తన సొంత ప్రతిభతో, స్వీయ శక్తితో ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ నిర్మాణాలను కేవలం ప్రభుత్వం చేసిన పనులుగా చూడకండి. ఇవి ప్రజల భాగస్వామ్యం. ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. మన జాతీయ ఆస్తులను కాపాడుకోవడం మన బాధ్యత. మన పిల్లలకు ఈ మౌలిక వసతుల ప్రాముఖ్యతను మరియు దేశ సరిహద్దుల్లో జరుగుతున్న త్యాగాలను వివరించడం మన పౌరుల బాధ్యత. ప్రగతి పదంలో పయనిస్తున్న నవభారత్లో మనందరం ఐక్యంగా నిలుద్దాం. మన సాంకేతిక విజయాన్ని మనస్ఫూర్తిగా నిరంతరం స్మరించుకుందాం. మీరు ఇంతవరకు దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా కురుక్షేత్రం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

స్వరమాలిక కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట రావణుడి రాముడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్య సమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. వార్తల వివరాలు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య కార్యక్రమం ఇన్స్టెప్ 4వ సంచికలో పాల్గొన్న వారితో ఆయన మాట్లాడుతూ, పరస్పర సంబంధాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాలు తమకు ఎదురయ్యే సవాళ్లను ఒంటరిగా పరిష్కరించలేవని పేర్కొన్నారు. భారతదేశం G20కి అధ్యక్షత వహించిన సమయంలో వసుధైవ కుటుంబకం స్ఫూర్తి సమ్మిళిత సహకార అంతర్జాతీయ భాగస్వామ్యాల పట్ల భారతదేశ విధానానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ వ్యూహాత్మక విద్యకు అత్యున్నత కేంద్రమని అన్నారు. సాయుధ దళాలలోనూ సివిల్ సర్వీసెస్ ఉన్నతాధికారులలోనూ మిత్రదేశాలలో వ్యూహాత్మక ఆలోచన నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుందని వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వారణాసి నుండి వద్నగర్కు జరుగుతున్న యాత్రలో పాల్గొంటున్న సేవాయాత్రికులతో ఆయన వర్చువల్ విధానంలో ఈరోజు సంభాషించారు. యువత సేవా కార్యక్రమాల ద్వారా ఈ యాత్రను మరింత అర్థవంతం చేస్తుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన 12 ఏళ్లలో దేశంలోని గ్రామాలు నగరాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు దేశంలోని మహిళల్లో స్వయం సమృద్ధి కూడా పెరిగిందని పేర్కొన్నారు. ఈరోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి అని గుర్తు చేసిన ప్రధానమంత్రి ఆయన బోధించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం, సంభాషణ అనే 7 సూత్రాలను ప్రస్తావిస్తూ,
1: పండిత్ దీనదయాళ్ జీ నే హమే సమాజ జీవన్ మే అప్నే కర్తవ్యో కో నిభానే కే లియే 7 సూత్ర దియే హై. సేవాభావ, సంతులన, సంయమ, సమన్వయ, సకారాత్మకత, సంవేదన ఔర్ సంవాద్, యే హై యే 7 సూత్ర. యహీ 7 సూత్రో ఆప్కీ ఇస్ సేవా యాత్రా కీ ఆత్మా హై.
0: సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. బెంగళూరులోని ఐఐఎస్సిలో ఈరోజు జరిగిన సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సౌత్ జోన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల దైనందిన జీవితాలను మెరుగుపరిచే మెళకువలను అభివృద్ధి చేయడంలో ఈ కార్యక్రమం అందరినీ ఒకచోట చేర్చుతుందన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దోహదపడేలా యువ ఆవిష్కర్తల ఆలోచనలను పరిష్కారాలుగా మార్చేందుకు సహాయం అందించాలని అంకుర సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములను కోరారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వర్ధమాన సాంకేతికతల్లో ఆవిష్కరణలు ఎంతో ఆవశ్యకమని ప్రహ్లాద్ జోషి ఉద్ఘాటిస్తూ,
2: promising solution will be supported beyond the prototype, further it will be supported.

0: విత్ మెంటరింగ్ అండ్ ఇంక్యుబేషన్ అండ్ పాత్వేస్ ఫర్ ది అడాప్షన్ ఇన్ ది రియల్ లైఫ్. సో దట్ ఇస్ ఎ హ్యూజ్ అపర్చునిటీ ఫర్ యూ. వాట్ ఎవర్ ది ఇన్నోవేషన్ ఈస్ బీయింగ్ డన్, వాట్ ఎవర్ ది రీసెర్చ్ ఈస్ బీయింగ్ డన్, ఇట్ షుడ్ బి యూజ్ఫుల్ ఫర్ ది కామన్ పర్సన్, కామన్ పీపుల్. దెన్ ఓన్లీ పీపుల్ విల్ రిమెంబర్ యూ.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆరోగ్య మంధన్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని తెలిపారు. జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులో ఉందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ది పొందుతున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణల విషయంలో పురోగతి లేకపోవడంపై అంతర్జాతీయ సమాజంలో అసంతృప్తి పెరుగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ ఎ చేంజింగ్ వరల్డ్ శీర్షికతో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలన్న భావన ప్రజల్లో పెరుగుతోందన్నారు. ఐక్యరాజ్యసమితిని బలోపేతం చేసే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వని దేశాలు ఆ సంస్థను ఉపయోగించుకోలేవని చెప్పారు. కాగా ఈ సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత్, లైబీరియా దేశాలు సంయుక్తంగా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీ ఫేరర్స్ను ప్రారంభించాయి. గల్ఫ్, ఎర్ర సముద్రం, నల్ల సముద్రం, ఒమన్ గల్ఫ్ వంటి ప్రాంతాల్లో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న దాడులను పరిష్కరించడం ప్రధాన లక్ష్యంగా ఈ గ్రూప్ ఏర్పాటైందని జైశంకర్ పేర్కొంటూ,
2: As a major source country for seafarers, India has joined hands with Liberia, which hosts the largest shipping registry by tonnage on this matter. This group, which we have started today, will be inclusive, voluntary and action-oriented platform aimed at deepening cooperation among member states and other stakeholders. It will promote exchange of views, sharing of experiences, practical cooperation. It will complement and strengthen the existing international frameworks, mandates and instruments in these areas.
1: గత దశాబ్ద కాలంలో భారతదేశం ఆవిష్కరణలు, పరిశోధనలలో గణనీయమైన వృద్ధిని సాధించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 85వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొని మాట్లాడుతూ, గత 5-6 దశాబ్దాలతో పోలిస్తే గడిచిన 10 ఏళ్లలోనే దేశంలో అధిక ఆవిష్కరణలు, పరిశోధనా కార్యకలాపాలు, కొత్త ప్రయోగశాలల స్థాపన జరిగాయన్నారు. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గ్రేటర్ నోయిడాలో ఆయన ఈరోజు ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటును సాధించిందన్నారు. ఎగుమతులు అనేక రెట్లు పెరిగాయని, సెమీకండక్టర్ రంగంలో వేగవంతమైన పురోగతి ఉందని అమిత్ షా పేర్కొంటూ, 2047 నాటికి వికసిత్ భారత్ అనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని తెలియజేశారు. ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళా అథ్లెట్ భరణికా ఇళంగోవన్ పోల్ వాల్ట్ ఈవెంట్లో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరి కాంస్య పతకం సాధించింది. ఇప్పటి వరకు నిర్వహించిన ఆసియా గేమ్స్లో ఈవెంట్లో భారత్కు పతకం రావడం ఇదే ప్రథమం. మరోవైపు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ విభాగంలో గుల్వీర్ సింగ్ రజతం సాధించాడు. పురుషుల 10,000 మీటర్ల దూరాన్ని 28:29.38 పూర్తి చేసి సిల్వర్ మెడల్ అందుకున్నాడు. తాజా ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 2 స్వర్ణాలు, 9 రజతం, 12 కాంస్య పతకాలతో కలిసి మొత్తం 23 పతకాలు సాధించింది. సమర్థవంతమైన అటవీ నిర్వహణ కోసం సామర్థ్య పెంపుదల ప్రాజెక్ట్ వర్క్షాప్ను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ అటవీ అగ్ని ప్రమాదాల నిర్వహణ, జీవ వైవిధ్య పరిరక్షణ, వాతావరణ చర్యలలో సాంకేతిక క్షేత్రస్థాయి సామర్థ్యాలను పెంపొందించగలదని అన్నారు.

0: ముందు ముఖ్యాంశాలు మరోసారి. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణ ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. పరదేశి చిత్రం నుండి ఎంఎం కీరవాణి, సుజాత మోహన్ ఆలపించిన పాట.

0: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
1: తమరైన సూర్య, ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమబోటి వారికి ఇక్కడ.
0: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: రావోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య. ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
1: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ.
0: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
2: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
1: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
2: ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన, సూర్యంగారని చెప్పానే ఆయనే ఈయన.
1: ఆహా,

0: తగ్గటమన్నది. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూని రాగంతో మాకు రోజు

0: Post, post. Post, post. Vavilala varalaya B-A-L-L-B. Post, post. Post, post.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

బట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.

మాటలనే సంగతులు చేయడం పని, పని పని సరి పని సరిగా, సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకుందాం.

గమ గరి గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ పని గమ

0: కార్యక్రమంలో చివరిగా చిన్నరాయుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.
1: తొలగని తిరునవ్వులు విరియని

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఏషియన్ గేమ్స్ 2026 రోజువారీ వివరాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా రాముడు భీముడు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

కాంతికి నా రాగమాలికలు అర్పిస్తున్నా, మీ అందరి కరతాళ హారతులు అర్పిస్తున్నా. మేడే అచ్చన సమ

0: the yatris to maintain a diary and record their experiences during the yatra. Prime Minister Narendra Modi today highlighted the achievements of the Make in India initiative as it marks 12 years. In a social media post, Mr. Modi said that the initiative has led to more being made in India, more investment in India, and more exports from India. He said this transformation is visible across sectors. The Prime Minister said Make in India is about creating infrastructure, enterprise, and innovation that allows India to grow and prosper. The centre has extended the Armed Forces Special Powers Act 1958 in disturbed areas of Manipur, Nagaland and Arunachal Pradesh for a period of 6 months with effect from 1st of October. In Manipur, the Ministry of Home Affairs extended AFSPA in the entire state, excluding the areas falling under the jurisdiction of 13 police stations. In Nagaland, AFSPA has been extended in 9 districts. These districts are Dimapur, Neyland, Mon, Chumukedima, Kefire, Nokla, Fek, Feren, and Meluri. In Arunachal Pradesh, AFSPA has been extended in Tirap, Changlang, and Longding districts and areas falling within the jurisdiction of Namsai, Mahadevpur, and Chaukham police stations in Namsai district bordering Assam. External Affairs Minister Dr. S. Jaishankar has said that meaningful UN reform requires text-based negotiations, warning that talks without a text would only amount to buying time and a delay in the process. He stated that growing global frustration over delayed structural changes at the United Nations indicates that opponents of reform are merely exploiting the institution rather than supporting it. Dr. Jaishankar was speaking at a ministerial session titled Ruptures and Ramparts, Building Bridges for a Changing World, on the sidelines of the 81st UN General Assembly in New York. In Asian Games, India's overall medal tally has reached 23, with 2 gold, 9 silver and 12 bronze in Japan. Indian duo Kamaljeet and Suruchi Singh won gold in the mixed team 10-meter air pistol event in Nagoya, Japan today. The pair shot 484.6 in the final to finish 6.6 points ahead of South Korea's Soo Hyun Hong and Kang Chu, who took silver with 478. Indian long-distance runner Gulveer Singh won the silver medal in the men's 10,000-meter race at the Asian Games. Indian athlete Veronica Ilangovan won the bronze in the women's pole vault at the Asian Games. Another Indian athlete Manpreet Kaur won the bronze medal in the women's shot put. In table tennis, Indian mixed doubles pair of Diya Chitale and Manu Shah settled for a bronze after losing to world champions and Chinese combination Wang Shuqin and Sung Ying Chao. IMD has issued a red color warning for heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall over Uttar Pradesh and Uttarakhand tomorrow. According to IMD, very heavy rainfall is likely over Chhattisgarh and Madhya Pradesh as well tomorrow. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారం కొన్ని ప్రధాన అంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, రచన శ్రీ జేబి తిరుమలాచారి, సంగీతం శ్రీ డి నిచ్చెల్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ జోషిల శ్యామసుందరం గారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం కవన విజయం సమస్యాపూర్ణం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, తర్వాత స్వచ్ఛతా హీ సేవ మొదలైన అంశాలుంటాయి. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ డి మనోహర్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో బాంబే సిస్టర్ గానం ప్రసారమవుతుంది. శ్రీ రాధానారాయణన్ వైలిన్, శ్రీ ముషణం వి రాజారావు మృదంగం, శ్రీ ఎన్ గోవిందరాజన్ ఘటం. 8:59 పాటల పల్లకి, 10:00 వసుదైక కుటుంబకం విజయవాడ కేంద్రం నుంచి. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ కళ్ళీపల్లి వేణు ఉమామహేశ్వరరావు గారు గానం చేసిన కొన్ని లలిత గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ బండారు రమణమూర్తి తబలా. అనంతరం స్వచ్ఛతా హీ సేవ మొదలైన అంశాలుంటాయి. మధ్యాహ్నం 1:30 ఏషియన్ గేమ్స్ 2026 ప్రతి గంటకు అందించే వివరాలు

ప్రసారమవుతాయి. 1:37 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:31 సైనిక మాధురి హిందీ కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:00 ఇక సాయంత్రం ప్రసారం. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమంలో శ్రీమతి సుధా కుమారి జూహి గారి స్వీయ కవితలు, ఇంకా స్వచ్ఛత హీ సేవ వికాసం మొదలైన అంశాలుంటాయి. 7:10 కిసాన్ వాణి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో రైతు సేవల్లో అనకాపల్లి జిల్లా కసింకోట పశుగ్రాస ఉత్పత్తుల సంఘం వైస్ చైర్మన్ శ్రీ ఆళ్ల అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ఉంటాయి. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. 10:00 ఏషియన్ గేమ్స్ 2026 రోజువారీ వివరాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం ఆపాత మధురాలు, పాత తెలుగు సినిమా పాటలు. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. వాల్తేలో ఉన్న గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.7 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.2 మిల్లీమీటర్గా నమోదైంది. పౌరు విమానాశ్రయంలో మొదటిన గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదైంది. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమే ఉండి ఒక దప వర్షం కానీ మురుగులతో కొన్ని జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అంతర్గత ఒడిశా ప్రాంతాలపై ఉన్న అల్పపీడన వ్యవస్థ ఉత్తర వాయువ్య దిశగా కదిలింది. ఈరోజు అంటే 25 సెప్టెంబర్ సాయంత్రం 5:30 ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సుమారు 22.0 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 82.2 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది బిలాస్పూర్కు దక్షిణ ఆగ్నేయంగా, చంపాకు పశ్చిమంగా సుమారు 50 కిలోమీటర్లు, పెండ్రా రోడ్ దక్షిణ ఆగ్నేయంగా 90 కిలోమీటర్లు మరియు సిదికు దక్షిణంగా 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావం వల్ల ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 4 రోజుల్లో వాతావరణ హెచ్చరిక. తీరం నుండి తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయి. కాబట్టి ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని హెచ్చరిక తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:14 దాటి 45 సెకండ్లు అయింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 రేపటి మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.